ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 31వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. ఇంకొంచేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇప్పటిదాకా ప్రార్థనల శ్రీ వినాయక భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనల శ్రీ సాయిలీల గానఝరి ఇంటరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. ఇలా పొద్దుగడ సంధి రాత్రి 11 కొట్టేదాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దుగల 7:15 ఎన్నో అక్కరకచ్చ ముచ్చట్లను వినిపించే అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదలం శీర్షికన హెపటైటిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తానాజీ జాడేతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట విడతరు పి కమలాకర్ రెడ్డి. ఇంకా భేటీ శీర్షికన ఇంకుడు గుంతల ఆవశ్యకత గురించి జూనియర్ ఇంజనీర్ బొందిడి ప్రవీణ్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట విడతరు సుమనస్పతి రెడ్డి. ఇంకా దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా పీడనపై సమరం దాశరథి కవిత్వం, కవి రచయిత గోపగాని రవీందర్ ప్రసంగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటల సంగతుల కార్యక్రమంలో. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పట్టణం 55వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. మీరు మెచ్చే మీకు నచ్చిన పాటలను వినిపించే కార్యక్రమం.

వివరాలు వాటి సమయాలు పొద్దుగల 8:45 సంధి 10:00 సింగిడి సినీ గీతల కార్యక్రమంలో సాయంత్రం 5:00 మాట చెప్పుడు పాట ఎంట్రీలో, అట్లనే రాత్రి 7:45 సంధి 8:45 దాకా హుషారు కార్యక్రమంలో మీరు మీకు నచ్చిన పాట వినొచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 08732 కోడ్ నంబర్ 23295081. ఈ నంబర్ కి ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. సాయంత్రం 5:30 కథిందాం. పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుగు తెలివి ఏనుగుకు పదవి కథ ఏంటారు రచన చంద్రప్రతాప్ కంతేటి, చెప్తున్నది ఈ వరలక్ష్మి. ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి మారిన దోస్తు కథ ఏంటారు రచన కన్నగంటి అనసూయ, చెప్తున్నది బి సందలీల. 5:45 రూపకం ప్రసారమవుతుంది అబ్బురపరిచే ఆదివాసుల కళ ఓజా ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కేలినిన్. 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ డౌనా గ్రామానికి చెందిన రాథోడ్ విమలాబాయ్ బృందం పాడిన పెళ్లి పాటలు ప్రసారమవుతాయి. భీంపూర్ కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు యోసం యోసందాళ్ల కార్యక్రమంలో మిరప పంట యాజమాన్య పద్దతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చట వింటారు ముచ్చట పెడతారు కేలిని. ఇంకా వివిధ పంటల్లో ట్రైకోకాప్ బయో క్యాప్సిల్స్ వాడే విధానం గురించి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట వింటారు ముచ్చట పెడతారు పి అశోక్. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పట్నం 56వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. 9:45 రాత్రి చెవికింపు కార్యక్రమంలో నవీన్ స్వర రచనలు ప్రసారమవుతాయి. 10:00 మావ కార్యక్రమంలో గుడిహాత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకుల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాఘనం 3వ భాగం వింటారు. 10:00 to 3:00 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3:00 to 5:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఇయల మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు.

0: పేర్కొన్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ వన్ ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్టేషన్ సేవా కేంద్రాలు, ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్టేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇది ఒక భాగం.
0: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ,
2: వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్ సర్వీస్ చేసేవాళ్ళు, నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ సెటోస్కోప్ తో చూస్తే, మీరు మనసుతో చూసేది నర్సులు. ఇలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి, విద్యకే మనం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మెడికల్ కే ఖర్చు పెడుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాము.
0: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటి చెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల

0: ఉత్సవాల లో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: नीट प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणं समेत्य विविध विषयेषु ह्यः आदिवसं यावत् स्थगिते अभवताम्। प्रधानमंत्री नरेन्द्र मोदी सद्य एव जाते नीट परीक्षाया प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणे संलग्न जनान विरुद्ध्य दृढ़ निग्रह कर्तुम् अथ राष्ट्रस्य यूनां हितस्य संरक्षणं च पुनः उद्घाटितवान्। असौ अवदत् यत् भविष्ये एतादृशानां घटनानां निवारणाय प्रशासनेन बहवः उपायाः क्रियमाणाः सन्ति। प्रधानमंत्री एतत् संसद भवन परिसरे राष्ट्रीय जनतांत्रिक संयुतेः मंगल मिलन इति नामना अपि प्रख्याते संसदीय दलीयोपवेशने उक्तवान्। वार्ताहरान् संसूचयन संसदीय कार्यमंत्री किरण रिजिजुः अवदत् यत् उपवेशने प्रधानमंत्री देशव्यापिनां भावि परीक्षाणां प्रश्नपत्र अनधिकृत प्रकाशन निवारणाय सर्वेषां संबंधित पक्षाणां समन्वित प्रयत्नानां आवश्यकतां विशेषतया प्रतिपादितवान्। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू इत्येषा भारत उत्तर मैसेडोनिया देशयोः आर्थिक संबंधान् विस्तारयितुम् उक्तवती। उभयदेशीय उद्योगिनः व्यापारात् परं निवेश प्राविधिकी नवोन्मेषाधारित दीर्घकालिक सहकार्यं प्रवर्धयितुम् आग्रहम् अकरोत्। स्कोप्जे इत्यत्र भारत उत्तर मैसेडोनिया व्यापार मंचं संबोधयन्ती राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अवदत् यत् भारतीय राष्ट्रपतेः उत्तर मैसेडोनिया देशस्य एषा प्रथमा यात्रा अस्ति या उभयदेशयोः संबंध सुदृढीकरणे भारतस्य दृढ़ प्रतिबद्धताम् द्योतयति। सा अवोचत् यत् वर्तमान व्यापारस्य परिमाणं तस्याः संभावनायाः अंशमात्रमेव प्रतिनिधित्वं करोति। अस्य दशकस्य अन्तपर्यन्तं द्वैपाक्षिक व्यापारं द्विगुणं भवितुं शक्यते इति विश्वासः अस्ति। भाजपेति दलं ह्यः लोकसभायाः विपक्षनेतुः राहुलगान्धिनः लोककल्याणमार्गे विरोधप्रदर्शनस्य निन्दाम् अकरोत्। तेन प्रदर्शिताचरणं पूर्णतया अशोभनीयं निन्दनीयं चेति वर्णितवान्। नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् भाजपेति दलस्य अध्यक्षः नितिननवीनः उक्तवान् यत् एषा घटना दुर्भाग्यपूर्णा अस्ति, भारतस्य राजनैतिक इतिहासे कृष्ण दिवसेति वर्णितवान्। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अद्यारभ्य द्विदिवसीय फिलीपींस देशस्य यात्रायै मनीला इत्यत्र गमिष्यति। तत्र असौ आसियान इत्येतस्य अंतर्गतम् आयोजितेषु विदेशमंत्री स्तरीयोपवेशनेषु भागं ग्रहीष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మంచిర్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
2: 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఘటన కూడా జరగలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో మంత్రి పాల్గొన్నారు. నైని కోల్ బ్లాక్ నాణ్యమైన బొగ్గుగని అని చెప్పారు. సింగరేణిలో కొత్త గనుల ప్రారంభానికి చర్యలు కొనసాగుతున్నాయని, మణుగురు గనిత్రి డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులకు త్వరలో శుభవార్త అందిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు కావాలి ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు, డబుల్ ఎంట్రీలు మాత్రమే తొలగించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. సింగరేణి భవిష్యత్తుకు తాడిచెర్ల బ్లాక్ 2 అత్యంత కీలకమని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామి అన్నారు. మందమర్రి పర్యటనలో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల జీవితకాలం కలిగిన గనిలో 430 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. సుమారు 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవకాశంతో పాటు 3,000 శాశ్వత ఉద్యోగాలు, 50,000 మందికి పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. మిగిలిన 3 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని, కేంద్రాన్ని కోరతామని, KK-6 గని ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు సింగరేణి పూర్వ వైభవ పునరుద్దరణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ సీజన్కు అవసరమైన యూరియా, డీఏపీ నిల్వలు సహకార సంఘాలు, ప్రైవేటు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి ఏడాది అవసరమయ్యే 25,000 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈసారి

0: 2000 టన్నులు అదనంగా నిల్వ ఉంచినట్లు వెల్లడించారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు జాప్యం లేకుండా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. బుకింగ్ సమస్యలు ఎదురైతే పంచాయతీ కార్యదర్శులు ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. ఎరువులను పక్కదారి పట్టించినా ఇతర అవసరాలకు వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరి జలాలను కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీరాంపూర్ పర్యటనలో మాట్లాడుతూ గోదావరి నీరు వృధా కాకుండా సుందిల్లా అన్నారం బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలని, రాష్టంలో సాగు తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే విజయవంతానికి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు. సర్వే 3వ తేదీతో ముగుస్తుందని పేర్కొంటూ ప్రతి అర్హుడు ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. వారి సంక్షేమం గౌరవం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-25 అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5 నక్షత్రాల రేటింగ్ సాధించినట్లు శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే 6, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ పనితీరు, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ, గని ప్రభావిత ప్రాంతాల అభివృద్ది వంటి ప్రమాణాల్లో ప్రతిభ కనబరిచిన గనులకే ఈ గుర్తింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. నస్పూర్లో నిర్వహించిన 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదరహిత సింగరేణి లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. యంత్రాలు, పరికరాల భద్రత, ప్రమాదాల నివారణ, కాంట్రాక్టు కార్మికుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. కోటపల్లి మండలంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేసిన ఆయన ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 2 కిలోమీటర్ల అవగాహన రన్ లో వారు పాల్గొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు తెలియచేయాలని ప్రజలను కోరారు.
1: ఎల్ శ్రీనివాస్ గారు అందజేసిన మంచిర్యాల జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని, కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత

0: ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన పురాతనమైన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు.
2: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं न कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक अंशंपै నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం జీరో అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను

0: మార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికి వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తర మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాల సంగతులు. ప్రతిరోజు ముఖ్యమే. జీవితంలో అన్ని రకాలుగా మంచిగా ఉండాలి అంటే కొన్ని విషయాలు అనుభవాలతో మరికొన్ని ఇతరులను చూసి నేర్చుకుంటాం. అలా మనకు ఎన్నో విషయాలను విద్య, ఉద్యోగం, ఆరోగ్యంతో పాటు న్యాయం చట్టం వంటి విషయాలతో పాటు ఎంతో మంది గొప్ప వ్యక్తుల ముచ్చట్లను వినిపిస్తూ మనలో చైతన్యం నింపే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇలా అంబటల సంగతులు కార్యక్రమంలో పానుపదిలం శీర్షికన హెపటైటిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తానాజీ జాడేతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు పి కమలకర్ రెడ్డి. భేటీ శీర్షికన ఇంకుడు గుంతల ఆవశ్యకత గురించి జూనియర్ ఇంజనీర్ బోందిడి ప్రవీణ్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు.

వాతావరణ సూచన. ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ 92%, గాలి గంటకు 21 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: గరిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. స్వచ్ఛమైన గాలి తాకిడిని వింటూ మనసు ఎంతగానో పులకరిస్తుంది. మరి ఆ స్వచ్ఛమైన గాలి తాకిడికి మద్దతు వచ్చే వాద్య సంగీతం వింటూ ఈ రోజును ప్రారంభించండి శుభోదయం తెలుపుతూ మీకోసం ఈ వాద్య సంగీతం.

0: రైతు నెల కోసం యోసం సలహా.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బుర్రద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: నమస్కారం, నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము, ఆదిలాబాద్. ఈ మధ్య మనకు రైతులు కొత్త టెక్నాలజీ ఏంటంటే అధిక సాంద్రత పద్ధతి, సో దాన్ని కూడా అవలంబించడం జరుగుతుంది. సో ఆ పద్ధతిలో ఏంటంటే వరుసకు అంటే తేలికైన నీళ్ళల్లో వరుసకు 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు ఉంచుకొని మొక్కకు ఒకవేళ 20 సెంటీమీటర్లు ఉంచినట్టయితే దాదాపు 22,222 మొక్కలు, లేదు వరుసకు 3 ఫీట్లు ఉంచి మొక్కకు 15 సెంటీమీటర్లు అంటే 0.5 ఫీట్ ఉంచినట్టయితే 29,629 మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అధిక సాంద్రత పద్ధతి చేపట్టినప్పుడు ఈ అధిక సాంద్రత పద్ధతి సాగుకు చేయాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా అవలంబించాలి. అంటే 45 రోజులప్పుడు లేదా 45-50 రోజులప్పుడు మొక్క ఎదుగుదలను బట్టి ఈ మెపిక్వాట్ క్లోరైడ్ చమత్కారాన్ని దొరుకుతుంది, ఈ మందును స్ప్రే చేయడము గ్రోత్ రెగ్యులేటరు. అదేవిధంగా తర్వాత 60 నుంచి 70 రోజులప్పుడు మళ్ళీ అంటే మొక్క ఎదుగుదలను బట్టి పంట ఎదుగుదలను బట్టి మరొకసారి స్ప్రే. తర్వాత 80 రోజులప్పుడు అవసరం అనుకుంటే, మూడో స్ప్రే అవసరం లేదనుకుంటే మనం కొట్టని అవసరం ఉండదు, బట్ ఒకవేళ కొట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు మూడో స్ప్రే ఒకటి. సో అంటే మొక్క ఎదుగుదలను బట్టి, క్రాప్ ఎదుగుదలను బట్టి ఈ మెపిక్వాట్ క్లోరైడ్ స్ప్రే అనేది చేయాలి. అంటే అధిక సాంద్రత పద్ధతిని మనం అవలంబిస్తున్నప్పుడు దానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది.
0: ఇప్పటిదాకా

సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా ఇన్నారు. ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం.

చరిత్రలో ఈరోజు. రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి ఆ విశేషాలను గడిచిన రోజుల్లో ఆ రోజుకున్న ప్రత్యేకతలను తెలిపేది, ఈ రోజుతో ముడిపడున్న విశేషాలను తెలిపేదే చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఎలా కవి రచయిత దాశరథి కృష్ణమాచార్య జయంతి, వ్యంగ్య రచయిత్రి రాగతి పండరి జయంతి, ఇంకా ప్రముఖ గాయకుడు ముఖేష్ జయంతి, గాయకుడు అర్మాన్ మాలిక్ పుట్టినరోజు ఎలా,

కవి, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి, తెలుగు సినిమా పాటల రచయిత, దాశరథిగా పేరుగాంచిన దాశరథి కృష్ణమాచార్యుల జయంతి ఇయ్యాల. తెలంగాణకు చెందిన కవి, రచయిత, దాశరథి నిజాం ప్రభువును ఎదిరించి ఎన్నో రచనలు చేశారు. తెలంగాణ విముక్తి కోసం ఎంతగానో కృషి చేశారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణనందించిన కవి దాశరథి. పలు సినిమాలకు గేయ రచయితగా కూడా ఆయన పనిచేశారు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య రంగంలో కృషి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారాన్ని అందజేస్తోంది. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు ఆయన. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేశారు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాశారు. అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, అమృతాభిషేకం వంటి రచనలు చేశారు. కవిసింహ, అభ్యుదయ కవి సామ్రాట్, యువ కవి చక్రవర్తి వంటి బిరుదులను పొందారు ఆయన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలతో ఉన్న తిండి తినాలి. సరైన సమయానికి సరిగ్గా తిండి తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఎక్కువగా నూనె వస్తువులు తినడం, బయట తిని తినడానికి మనం బాగా ఇష్టపడుతుంటాం, కానీ అవి తినడం వల్ల మనకు చాలా రోగ సమస్యలు వస్తూ ఉంటాయి. మరి లేనిపోని రోగాన్ని తెచ్చిపెట్టుకుని సమస్యలు తెచ్చుకునే కంటే వాటికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన తిండిని తింటే ఆరోగ్యంగా ఉంటాం. మరి ఈ బయటి వస్తువుల్ని, ఎక్కువగా నూనె వస్తువుల్ని తినడం వల్ల కాలేయం మీద ప్రభావం అవుతుంది. దాంతో మనకు ఎన్నో రకాల రోగాలు కూడా రావచ్చు. జీర్ణశక్తి మందగిస్తుంది, నీరసంగా ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. మరి ఇందులో ఒకటి హెపటైటిస్. ఇలా పానంపద్రం శీర్షికనల హెపటైటిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తానాజీ జాడేతో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట్ల ఈ హెపటైటిస్ గురించి తెలుసుకుందాం.
2: కాలేయానికి వచ్చే జబ్బుల్లో హెపటైటిస్ వ్యాధి ఒకటి. జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఈ వ్యాధి నివారణ కోసం, నియంత్రణ కోసం చాలా రకాలుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ నోడల్ కేంద్రాల్ని

0: నియమించింది. మన ఆదిలాబాద్లోని రిమ్స్ లో ఉన్న నోడల్ కేంద్రంలో ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ నోడల్ అధికారిగా డాక్టర్ తానాజీ జాడే గారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ తానాజీ జాడే గారు నమస్కారం.
1: నమస్కారం సార్.
0: అసలు ఈ హెపటైటిస్ వ్యాధి అంటే ఏంటి? అసలు
1: హెపటైటిస్ అంటే కాలేయము యొక్క వాపు, అంటే ఇది కాలేయానికి ఇన్ఫెక్షన్ అవ్వడం. అయితే జనరల్లీ అసలు కాలేయం యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే, కాలేయము మనము ఏదైతే ఫుడ్ తింటామో ఆ పోషకాలను కాలేయంలో ప్రాసెస్ చేస్తుంది. తర్వాత కాలేయము మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తర్వాత ఏమైనా బయట నుంచి ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందనుకోండి, అది కాలేయము దాన్ని ఆ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. ఇవన్నీ మనకు కాలేయం చేసే పనులు. అయితే ఈ హెపటైటిస్ అంటే కాలేయానికి వాపు రావడం, ఇన్ఫెక్షన్ రావడం. ఈ ఇన్ఫెక్షన్ అనేది వైరస్ వలన రావచ్చు, బ్యాక్టీరియా వలన రావచ్చు, ఈవెన్ ఆల్కహాల్ తీసుకుంటారు, ఆల్కహాల్ వలన కూడా చాలా కాజెస్ ఉన్నాయి అవన్నీ. ఈ కాజెస్ లో మనము ఈ నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ లో మనకు మెయిన్ గా హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి ని దీంట్లో చేర్చారు. అండ్ దీనికి కావాల్సిన ట్రీట్మెంట్, దీనికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అండ్ తర్వాత పరీక్షలు, టెస్ట్లు అన్ని మనకు ఈ సెంటర్ లో అవైలబుల్ ఉన్నాయి.
0: అసలు మరి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో కొంచెం వివరంగా చెప్తారా?
1: ఈ హెపటైటిస్ బి అండ్ సి అనేది మనకు కాలేయానికి సంక్రమించే వ్యాధి. హెపటైటిస్ ఇది వైరస్ వలన వస్తుంది. అదొక వైరస్ అంటే చిన్న సూక్ష్మ క్రిములు, ఇవి మైక్రోస్కోప్ లో చూస్తాం మనం వైరస్. మెయిన్ గా ఈ వ్యాధి ఎప్పుడైనా ఒక సంక్రమించిన రోగి నుండి మనకు వ్యాప్తి చెందుతుంది, మెయిన్లీ త్రూ ద బ్లడ్. ఓకే, కంటామినేషన్ ఆఫ్ ద బ్లడ్ అంటాం మనము,
0: అంటే రక్త మార్పిడి ద్వారా.
1: రక్త మార్పిడి మెయిన్.
0: ఒక రోగికి రక్తం అవసరమైనప్పుడు వేరే వ్యక్తి రక్తదానం చేసినప్పుడు ఆ రక్తదాతకు ఈ వ్యాధి లక్షణాలుండి ఈ వ్యాధి ఉంటే రక్తం తీసుకున్న ఆ రోగికి కూడా వచ్చే
1: అవకాశం ఉంది. ఇది రక్త మార్పిడి ఒకటి. దాని తర్వాత మనకు ఈ సెక్సువల్ రూట్ తో కూడా వస్తుంది. ఇది ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ఉన్నాడు అనుకో హెపటైటిస్, శారీరక సంబంధం వలన మనకు ఇది వ్యాప్తి చెందుతుంది. దాని తర్వాత ప్రెగ్నెంట్ హెపటైటిస్ లేడీ ఉందనుకోండి, ఇది తన పుట్టబోయే
0: బాబుకు
1: ప్రసవం అప్పుడు కూడా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. డ్యూరింగ్ డెలివరీ, దాని తర్వాత గర్భాశయంలో ఉన్న కూడా ఒకళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేదనుకో మదర్, ఇది ప్లజెంట వలన బేబీకి కూడా సంక్రమిస్తుంది. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది డెలివరీ అప్పుడు ఎక్కడైతే రెండు బ్లడ్ సర్క్యులేషన్ కలిసిపోతాయి ఇద్దరిది, అప్పుడు మనకు ఈ వ్యాధి అనేది మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇవి టాటూస్ అంటారు, టాటూస్ ఈ మధ్య కాలంలో టాటూస్ ఎక్కువ. ఈ వాళ్ళు ఈ నీడిల్స్ రికరెంట్ గా ఒకరి నుంచి ఒకరికి అట్లా అక్కడక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్కువ టాటూస్ లో మనం నీడిల్స్, ఒక్క నీడిల్ హెపటైటిస్ పేషెంట్ వాడి మనకు వాడిన ఈ టాటూస్ వలన కూడా ఈ వస్తుందండి. తర్వాత డ్రగ్ అబ్యూజర్స్ అంటే డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు కొందరు, ఆ డ్రగ్స్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం.
0: ఒక వ్యక్తి తీసుకున్న
1: ఇంజెక్షన్
0: తీసుకుంటారు,
1: ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి కంట్రోల్ లేకపోవడంతో ఒకరి నుంచి ఒకరు అట్లా ఎక్కువ షేరింగ్ చేసుకోవడం, నీడిల్స్ షేరింగ్ చేసుకోవడం వలన మనకి ఇది స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత ఈ డయాలసిస్ అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మన కిడ్నీ మూత్రపిండాలకు వ్యాధులు ఉంటాయి కదా, మూత్రపిండ వ్యాధులలో మనకు డయాలసిస్ అనే ఒక ప్రక్రియ ఉంది. అది డయాలసిస్ అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా పనిచేస్తుంది. ఇవి ఎక్కువ చేసే వాళ్ళకి అక్కడ శుద్ధి చేస్తారు రక్తాన్ని కాబట్టి, ఆ మిషన్ లో ఎవరైనా పాజిటివ్ ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ మిషన్ ద్వారా కూడా వేరే వాళ్ళకి సోకే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 100% కాదు, ఒక పాజిటివ్ పేషెంట్ ఉంటే అన్ని వల్ల సోకే ఛాన్సెస్ ఉంటాయి.
0: అంతేగాని సామాజికంగా కలిసి
1: కొందరు ఇంకా సార్ ఇది సిరంజీస్ యూజ్ చేసుకోవడం. సిరంజీస్ మనం ఇంజెక్షన్ ఒక హెపటైటిస్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన కొన్ని దగ్గర కొందరు దానిని స్టెర్లైజ్ చేయకుండా ఇప్పుడు ఒకరి నుంచి ఇంకొకరి వాడినప్పుడు ఆ హెపటైటిస్ సిరంజీలో, ఆ తర్వాత వేరే వాళ్ళకి అదే సిరంజి వాడినప్పుడు ఆ పేషెంట్ నుంచి ఈ వైరస్ మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తాము. సిరంజీస్ కాకుండా నిడిల్ కూడా మనము సిరంజీస్, నిడిల్స్ ఇవి వాడడం. అది కాకుండా ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని సర్జికల్ ప్రొసీజర్ చేస్తారు, ఆపరేషన్లు చేస్తారు, డెలివరీ చేస్తారు. అయితే ఇవేంటే ఇన్స్ట్రుమెంట్లు ఇంప్రాపర్ స్టెరిలైజేషన్ వలన మనము ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి.
0: మామూలుగా కలిసి జీవించడం, కలిసి ప్రయాణించడం, కలిసి భోజనం చేయడం లేదా షేక్ హ్యాండ్ చేయడం కానివ్వండి, ఆలింగనం చేసుకోవడం వల్ల ఇట్లాంటి వాటి వల్ల ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందంటారా?
1: అవకాశం లేదండి. ఇది మనకు రక్త మార్పిడి కావాలి.

0: ఒక్కరి నుంచి ఒకరికి రక్త మార్పిడి అయ్యవ్వాలి. అంటే ఇప్పుడు ఈ నిడిల్ ప్రిక్ నేను ఎందుకు అన్నానంటే, నిడిల్ హెపటైటిస్ పాజిటివ్ పేషెంట్ వాడిన నిడిల్ మనకు ప్రిక్ అయినా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రిక్. కాబట్టి హెల్త్ వర్కర్స్ కు ఇది, హాస్పిటల్లో పనిచేసే వైద్య సిబ్బంది వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉంటారు. ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, డిస్పోజల్ మంచిగా చేయాలి. ఈ డిస్పోజల్ ప్రాపర్ చేయకపోవడం, బయోమెడికల్ డిస్పోజల్ అంటాము, ఈ డిస్పోజల్ చేయకపోవడం వల్ల కూడా ఇవి కొంచెం ప్రిక్ అయినా కూడా మనము ఇవి ఇన్ఫెక్టెడ్ పేషెంట్ నుంచి మనకు వచ్చే ఛాన్సెస్, హెల్త్ వర్కర్ కి అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది.
1: మరి ఈ వ్యాధి సోకింది ఒక వ్యక్తికి అని ఎలా నిర్ధారించుకోవాలి, ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
0: ఇది వ్యాధి మనకు జనరల్లీ కొందరికి ఇది ఒక వైరల్ డిసీజ్ లాగా ప్రెజెంట్ అవుతుందండి. వైరల్ డిసీజ్ అంటే కొందరికైతే ఎటువంటి లక్షణాలు కూడా ఉండవు, డిసీజ్ ఉన్నా అవి సెల్ఫ్ లిమిటింగ్ అది వచ్చేసి వెళ్ళిపోతుందండి. కొందరికి వాళ్ళకి అసలు జబ్బు ఉన్నట్టు కూడా తెలియదు,
1: దానికి అదే తగ్గిపోతుంది.
0: కొందరిలో మాత్రం ఇది ప్రెజెంట్ అవుతుందండి. సో ఏమొస్తుందంటే లక్షణాలు మెయిన్ గా జ్వరం రావడం, అలసట రావడం, తర్వాత ఆకలి మందగించడం, హెపటైటిస్ వల్ల కడుపులో ఇబ్బంది అంటే కొంచెం పెయిన్ రావడం, ఇది రైట్ సైడెడ్ మనకు అబ్డోమెన్ లో మనకు పెయిన్ రావడం, తర్వాత వాంతులు కూడా అవుతాయండి, వాంతులు అవుతాయి, మూత్రం కొంచెం ముదురు రంగులో మూత్రం వస్తుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కొంచెం స్కిన్ లీజన్స్ వస్తాయి, దాని తర్వాత కళ్ళు పసుపుగా అవుతాయి, జాండీస్ అంటాం మనం కామెర్లోని, మనం తెలుగులో
1: అంటాం
0: పచ్చకామర్లు అంటారు. ఇది కళ్ళు కొంచెం పసుపుగా మారడం, ఇవంటి మనకు లక్షణాలు కనిపిస్తాయి.
1: అయితే ఒకవేళ ఈ లక్షణాలు కనిపించి లేదా వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి, ఒకవేళ నాకు హెపటైటిస్ ఉందేమో అని ఎవరైనా అనుకుంటే ఈ నిర్ధారణ ఎక్కడ చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి?
0: ఇది మనకు డౌట్ ఉంటే మనము రిమ్స్ హాస్పిటల్లో, మన ఆదిలాబాద్ నోడల్ సెంటర్ ఉంది, హెపటైటిస్ వైరల్ కంట్రోల్ ప్రోగ్రామ్ నోడల్ సెంటర్ ఓపీ బిల్డింగ్ లో ఉంది, ఓపీ నంబర్ 60. మనము అక్కడికి వస్తే మనం దానికి టెస్ట్ చేస్తాము. టెస్ట్ ఏంటంటే కిట్ మెథడ్స్ ఉన్నాయి, కిట్ మెథడ్ ద్వారా, ర్యాపిడ్ కిట్ మెథడ్ ద్వారా మేము అది హెపటైటిస్ బి ఉందా లేకపోతే హెపటైటిస్ సి ఉందా అనేది మేము టెస్ట్ లో అది తెలుస్తామండి. అది టెస్ట్ రెండు కూడా ఒకేసారి రాస్తాము, హెపటైటిస్ బి ఉందా సి ఉందా. దాని తర్వాత కన్ఫర్మేషన్ పాజిటివ్ వచ్చింది అనుకో, కన్ఫర్మేషన్ కోసం మనం ఎలిజా మెథడ్ కూడా ఉంది, ఎలిజా మెథడ్ లో మేము కన్ఫర్మేటరీ టెస్ట్ చేస్తాము. ఒకవేళ కన్ఫర్మేటరీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, దానికి హెపటైటిస్ బికి డిఎన్ఏ వైరస్, హెపటైటిస్ సి అనేది ఆర్ఎన్ఏ వైరస్. వైరస్ లో టైప్స్ ఇవి, ఓకే, హెపటైటిస్ బిలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ. మనకు ఈ వైరల్ లోడ్ చూస్తామండి, దానికి మనకు కావాల్సిన మనకు ట్రూనాట్ సివినాట్ మిషన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనము వైరస్ లోడ్ చూస్తాము, హెపటైటిస్ బి ఉంటే వైరస్ కాపీస్ ఎన్ని ఉన్నాయి, వైరస్ ఎంత మనకు ఎక్కువ వైరస్ కాపీ ఉంటే డిసీజ్ తీవ్రత ఎక్కువ చూపిస్తుంది. సో ఈ వైరల్ లోడ్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు మన ఆదిలాబాద్ లో. హెపటైటిస్ బి కి అయితే డిఎన్ఏ చేస్తాము, హెపటైటిస్ సి కి అయితే ఆర్ఎన్ఏ అనేది మనము వైరల్ కాపీస్ మనము చూస్తాము. దాని ప్రకారం కాపీస్ ఎంత ఉన్నాయి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుందండి. ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ కింద. సో ఇది మనము ట్రీట్మెంట్ ఇస్తాము.
1: అంటే ఒకవేళ హెపటైటిస్ ఉందేమో అని అనుమానం వచ్చినా లేదా చికిత్స కోసం రావాల్సి వచ్చినా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి రిమ్స్ లో ఓపీ నంబర్ 60 దగ్గరకు వస్తే ఈ పరీక్ష కానివ్వండి, చికిత్స కానివ్వండి అక్కడ దొరుకుతుంది అంటారు. అయితే ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స చేస్తారు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత?
0: దీనికి వ్యాధి నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ బికి మరియు సికి డిఫరెంట్ గా ఉందండి. హెపటైటిస్ సికి మాత్రం వైరల్ లోడ్ చేసిన తర్వాత మనం 3 మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. 3 మంత్స్ రెగ్యులర్ ఫ్రీ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం మేము పేషెంట్ కి, అప్పుడే చేతిలో ఇచ్చేస్తాము, ఇంట్లో పోయి వాడుకోవచ్చు. సో ఆయన 3 మంత్స్ రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 3 మంత్ తర్వాత ఇంకొకసారి రావాల్సి ఉంటుంది, ఫాలోఅప్ అంటాం మనం. ఫాలోఅప్ కు ట్రీట్మెంట్ సెంటర్ కి వస్తే ఇంకొకసారి వైరల్ లోడ్ చూస్తాము. వైరల్ లోడ్ నార్మల్ ఉంటే ఇంకా మనం ట్రీట్మెంట్ ఆపేయచ్చు అండి, డిసీజ్ సివియారిటీ కూడా తగ్గిపోతుంది, తర్వాత నార్మల్ గా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అయితే హెపటైటిస్ బి ఉందనుకోండి, బికి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఈ వైరల్ లోడ్, దాని తర్వాత లివర్ ఎంజైమ్స్ అని చూస్తాము, ఎస్జిఓటీ, ఎస్జిపిటీ అని లివర్ ఎంజైమ్స్ ఇవి, తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ ఈ చూస్తాము, తర్వాత ఫైబ్రో స్కాన్ కూడా అవసరమైతే చేయవలసి ఉంటుంది. పేషెంట్కి ఏమైనా సిరోసిస్ ఉందా లేకపోతే పేషెంట్కి ఏమైనా ఎస్ఐటిస్ ఉందా, అంటే కడుపులో నీళ్లు ఏమైనా వచ్చినాయా లేకపోతే పేషెంట్ ఏమైనా వామిటింగ్ చేస్తున్నా, రక్తం వామిటింగ్స్ ఇవన్నీ చూడవలసి ఉంటుంది. పేషెంట్ ఎగ్జామినేషన్ చేసి మేము ఇక్కడ మందులు పెడతాము. ఎక్కువ కాంప్లికేషన్ అయితే మనకు స్టేట్ నోడల్ సెంటర్ ఉంది హైదరాబాద్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో, దాంట్లో స్టేట్ నోడల్ సెంటర్ కి మనం కాంప్లికేటెడ్ కేసు రిఫర్ చేస్తాం.
1: అయితే ఈ వ్యాధి నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా? వ్యాధి

0: కాకుండా ముందే అడ్డుకోవచ్చా? ఇది ఒకటి నివారణ మార్గాలు. దీనికి ఫస్ట్ రక్త మార్పిడి చేసేటప్పుడు రక్త మార్పిడిలో మనము అంటే లైసెండ్ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకోవాలండి. లైసెండ్ ఉండాలి బ్లడ్ బ్యాంక్ అనేది. దాంట్లో దాని తర్వాత బ్లడ్ ఎప్పుడైతే డోనార్ నుంచి తీసుకుంటామో ఆ బ్లడ్ కు మనం స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలి. బ్లడ్ స్క్రీనింగ్ అంటే హెచ్ఐవి చేస్తాము ఇక్కడ.
1: ప్రతి రక్తదాతకు ప్రతిసారి పరీక్ష
0: చేయాలి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, దాని తర్వాత హెచ్ఐవి 1, హెచ్ఐవి 2, సిఫిలిస్, ఇవన్నీ టెస్ట్ చేయాలి ముందు. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఈ స్క్రీనింగ్ లో ఎటువంటి పాజిటివ్ రాకపోతే, ఎటువంటి డిటెక్ట్ చేయకపోతే ఈ డిసీజెస్ ని మనం దాన్ని డోనార్ నుంచి తీసుకోవాలి, డోనార్ నుంచి వాడవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ మనము ఈ సెక్స్ సంబంధం మాత్రం మనం మల్టిపుల్ పార్ట్నర్ తో చేయకూడదండి. దాని తర్వాత డ్రగ్ అబ్యూస్ కావద్దు. దాని తర్వాత ఏమైనా టాటూస్ కూడా ఉత్తమం. టాటూస్, దాని తర్వాత ఈ చిన్న ఊళ్ళలో చుక్కబొట్టు చేస్తారు, పచ్చబొట్టు, వాళ్ళు కూడా ఎక్కువ సిరంజీస్ ని మనం ఒక సిరంజీ నీడిల్ ని వాడుతూ ఉంటారు మల్టిపుల్. సో ఇవి షేర్ చేయడం వల్ల దీని వలన కూడా స్ప్రెడ్ అవుతుందని మనకు లిటరేచర్ చెప్తుందండి. మదర్, ప్రతి మదర్, ప్రెగ్నెంట్ మదర్ హెపటైటిస్ బి కి టెస్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక పాజిటివ్ ఉంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చి బేబీని సేవ్ చేసుకోవచ్చు. మదర్ కు హెపటైటిస్ బి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత బేబీ ఇమీడియట్లీ డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా 2 వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హెపటైటిస్ బి మదర్ అయితే బేబీకి హెపటైటిస్ వ్యాక్సిన్ ఇస్తాము విత్ ఇన్ 12 అవర్స్ లోనే బేబీ జన్మైన తర్వాత. ఇమ్యూనోగ్లోబులిన్స్, ఒక థై మీద ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ఇవ్వాలి 0.5 ml, ఇంకొక థై మీద ఏమో ఇమీడియట్లీ వ్యాక్సిన్ ఇవ్వాలి. అండ్ వ్యాక్సిన్ షెడ్యూల్ ఫాలో చేయాలి. వ్యాక్సిన్ షెడ్యూల్ 0 అంటే ఒక డోసు, దాని తర్వాత ఒక నెల తర్వాత ఇంకో డోసు, అవసరమైతే బూస్టర్ డోసు మనము 6 మంత్ తర్వాత తీసుకోవాలండి హెపటైటిస్ బి కి. కానీ హెపటైటిస్ సి కి వ్యాక్సిన్ లేదు.
1: బాగుంది డాక్టర్ గారు, హెపటైటిస్ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు అందించారు. ఆ వ్యాధి ఎలా వస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, చికిత్స ఎలా ఉంటుంది, నివారణ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: ఇన్నారు కదా పానం పదలం శీర్షికనలా హెపటైటిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ మరియు దీని గురించి. మరి మీరినుడే కాకుండా మీ దోస్తులు చుట్టాలకు కూడా ఇన్పియుండ్రి. ఈ ముచ్చటిని వినిపించరు మనకు రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తానాజీ జాడేతో పి కమలకర్ రెడ్డి పెట్టిన ముచ్చటది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మీ దోస్తులు చుట్టాలకు వినిపియుండ్రి. మీరు కూడా ఇంకోసారి వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి ఇనుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మతి మరకుండ్రి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. తెలుగు వ్యంగ్య చిత్రకారిణి, ఆత్మకథ రచయిత్రి రాగతి పండరి జయంతి ఇయ్యాల. తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో రాశిలోనూ వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి. అదొక్కటే ప్రత్యేకత కాదు, అతి తక్కువ కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర రంగంలో చాలా మంచి పేరును తెచ్చుకున్నారు ఆవిడ. ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్ బాబుల సరసన నిలబడగలిగిన స్థాయికి చేరుకున్నారు. చిత్రకళా రంగంలో ఆమె ప్రతిభను చాటుకున్నారు. ఈ మంచి పేరు వెనక అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్రకళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. చిన్నతనంలోనే వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేకపోయినా అంతకు మించిన మానసిక చలాకీతనంతో చకచక కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకున్నారు ఆవిడ. ఆమె మాటల్లో చెప్పాలంటే జీవితంలో వేదనని కొంచెంసేపు పక్కకెట్టి నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు మనిషికి గ్లూకోజ్ డోస్ లాంటివి అంటారు తను.

0: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
1: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. అందరికీ ఎంతో అవసరమైనది నీరు. మనం పొద్దున లేచిన కాడికెళ్ళి అన్ని పనులు చేసుకోవడానికి నీరు బాగా అవసరం. ఎండాకాలం వచ్చిందంటే నీటి కోసం బాగా తిప్పలు పడతాం. మరి ఈ నీటి తిప్పలు తగ్గాలి అంటే నీటిని వృధా చేయొద్దు, నీటిని ఆదా చేసుకోవాలి. ఆనకాలంలో వర్షపు నీటిని మంచిగా ఆదా చేసుకుంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వానాకాలంలో వచ్చే వర్షపు నీటితో భూగర్భ జలాలు, చెరువులు, నదులు నిండు కుండలను తలపిస్తాయి. మరి మనం కూడా నీటిని ఆదా చేసుకుని వర్షపు నీటిని మనం వాడుకునేలా చేసుకుంటే అది మనకి ఎంతో మంచిది. నీటి కొరత కూడా రాకుండా ఉంటుంది. మరి ఈ నీటి కొరత రాకుండా ఉండాలంటే ఇంటికి ఒక ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలి. మరి ఇలా భేటీ శీర్షికనల ఇంకుడు గుంతల ఆవశ్యకత గురించి జూనియర్ ఇంజనీర్ బోందిడి ప్రవీణ్ రావుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటల ఈ విశేషాలని విందాం.
5: ప్రవీణ్ గారు నమస్కారం. మంచి వర్షపాతం అంటే దాదాపు 1100 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న జిల్లా మనది ఈ ఆదిలాబాద్ జిల్లా. చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా దాదాపు ఇంతే వర్షపాతం ఉంది. నిర్మల్ జిల్లాలో కూడా 1000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం మీద మంచి వర్షపాతం, ప్రకృతి అందిస్తున్న వర్షపాతం ప్రతి సంవత్సరం ఉన్నది. అయినా కూడా ప్రతి ఎండాకాలము మంచినీటి కోసం కటకట ఊరూరా చూస్తున్నాం, టౌన్లలో చూస్తున్నాము. ఈ స్థితి, ఈ కష్టం, ఈ బాధ అసలు ఆదిలాబాద్లో ఉండదగింది కాదు కదా. ఇంత వర్షం పడుతూ ఉంటే అయినా వస్తూ ఉన్నది. వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన నీరు, తర్వాత తమ భూముల్ని, భూముల సారం పెంచడానికి, భూగర్భ జలాలు పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అది వేరే విషయం. కానీ మంచినీటికి సంబంధించిన విషయంలో ఈ ఇబ్బందులు రాకుండా మన ప్రాంతంలో ఏం చేస్తే బాగుంటుంది, దాని గురించి అయ్యే ఖర్చు ఏమిటి, ఆ పనిని ఎట్లా చేపట్టాలి, అది వ్యక్తిగతంగా ఎంత చేసుకోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కలిసి ఎంతగా చేసుకోవచ్చు, దీని గురించి చెప్పండి.
6: చెప్తాను. ముఖ్యంగా మనకైతే ప్రజల్లో ఏమొచ్చిందంటే అన్ని ప్రభుత్వమే చేయాలి, అది నీటి పని కానీ, అది రోడ్డు పని కానీ, అది ఏ పని అయినా ప్రభుత్వమే చేయాలి. కానీ తలోగ చేయి వేసి చేసుకుంటే ఈ నీటి కట్టకట్టలనే ఉండే అసలు ఆ ఆలోచన ప్రజల్లో రావాలి. ఫస్ట్
5: ఎండాకాలం రాగానే ప్రభుత్వం ఏం చేస్తుంది అనే సవాల్ ఎత్తకుండా అసలు ఇది రాకుండా మనంతా మనం ఏం చేసుకోవాలి అని అనుకుంటే ఈ సమస్య రాకుండా చేసుకోవచ్చు.
6: అయితే దేవుడిచ్చింది ఒకటి వర్షపు నీరు, తప్పకుండా ఆ వర్షపు నీరు పడ్డ చోట పడ్డట్టే ఇంకించుకుంటే ప్రజలు బ్యాంకుల్లో సొమ్ము ఎలా దాచుకుంటున్నారు, బ్యాంకుల్లో సొమ్ము ఎలా దాచుకుంటారు వాళ్ళు రాబో కాలానికి, ఈ వాటర్ని కూడా భూగర్భంలో మనం అట్లా దాచుకుంటే
5: డబ్బు నగల మీద
6: నీరు మీద లేదు,
5: కనీసం అంత శ్రద్ధ నీటి మీద చూపాలి కదా.
6: నీరు లేని బతకమని తెలుసు కూడా, డబ్బు లేని ఎట్లా బతుకుతున్నామో, నీరు లేదు అట్లా బతకం, కానీ దీని మీద అంత అవగాహన లేదు. కానీ నిజంగా కూడా మనం ఇప్పుడు ఈ జిల్లాలో పడ్డ 1100 MM మనం కాపాడుకుంటే అసలు నీటి కట్టకట అనేది ఉంటుంది. దానికి ఒక 4-5 రకాల కట్టడాలు ఉన్నాయి అన్నట్టు. దాన్ని మనం చేసుకుంటే ప్రతి ఇంటిలో, కూడలిలో లేదా కమ్యూనిటీలో చేసుకుంటే తప్పకుండా ఈ వాటర్ మనం అధిగమించవచ్చు.
5: ఇంటిలో, వాడకట్టులో,
6: ఊర్లో చేసుకుంటే మనకు ఇటువంటి బాధ తగ్గుతుంది. దానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంది, మనమే తన సొంతంగా చేసుకోమని కూడా అనడం లేదు, ప్రభుత్వ సహకారం ఉంది. దానికి కావాల్సింది అవగాహన అంతే. ఎలా చేసుకుంటాము,
5: అవగాహన పెంచుకోవాలి, తర్వాత ప్రభుత్వాన్ని అడగాలి, తప్పకుండా అయిపోద్ది,
6: అయిపోతుంది, తప్పకుండా అయిపోతుంది. ఈ సంవత్సరం మనం చేసుకుంటే అది సంవత్సరం మన గ్రామంలో అసలు వాటర్ మన ఇంట్లో ఉండదు,
5: మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని
6: అడిగే పని ఉండదు అని నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానిలో విరివిగా తిరుగుతున్నాం కాబట్టి మేము చూస్తున్నాం గ్రామంలో.
5: మీ విస్తృతమైన అనుభవం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో, మీరు జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తూ 20 సంవత్సరాలుగా నీరు పెంపు, భూగర్భ జలాల పెంపు కోసం మీరు పనిచేస్తూ ఉన్న అనుభవం మీకుంది కాబట్టి మీ నుంచి ఈ విషయాలు వినడం నిజంగా ఇది ప్రామాణికమైన విషయం, చెప్పండి.
6: దీనిలో ఒకటి ఇంటింటికి మనకు ఈ మధ్య జాతీయ గ్రామీణ ఉపాధి హామీలు, ప్రతి గ్రామంలో దాదాపు జాబ్ కార్డ్ అనేది ఉంటుంది తప్పకుండా ప్రతి ఇంటి వానికి, కూలివానికి. ఎందుకు, తప్పకుండా మరి పనికి వెళ్తాడు కాబట్టి ఉంటుంది. దానికి ఒక నిబద్ధత ఏమంటే జాబ్ కార్డ్ కలిగి ఉన్న వ్యక్తి కానీ కుటుంబం కానీ తప్పకుండా ఒక ఇంకుడు గుంత తవ్వుకోవచ్చు. అది తన ఇంటిలో, అది బోర్ ఉండాలనే కాదు, ఎక్కడైనా మనం బట్టి మనం కడిగే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా వేస్ట్ కాబోతున్నాయి. ఒక సెప్టిక్ ట్యాంక్

0: ట్యాంక్ లాటిన్ వాటర్ కాకుండా ఏ వాటర్ అన్నా మనం దానిలోకి మార్చుకోవచ్చు.
1: అది ఎక్కడ కట్టవచ్చు?
0: అది ఇంటి ఎందుకు ఏ మూలైనా పర్లేదు.
1: ఎందుకు కట్టవచ్చు? లేకపోతే ఇంటి ప్రహరీ గోడ,
0: ప్రహరీ గోడ అవతల కూడా కట్టుకు. ఎందుకంటే నా ఇంటిది అని కాకుండా ఆ పక్కన ఉన్న బోర్వేల్ ఆ కాలనీలో కానీ ఇక్కడ ఉంటది కదా, తప్పకుండా ఇక్కడ కట్టింది రీఛార్జ్ అవుతుంది అక్కడ వరకు.
1: మనం మన ఇంట్లో బాయి లేకపోయినా బోరు బాయి
0: లేకపోయినా
1: మన ఇంట్లో పడే వర్షాన్ని మనం మన ఇంకుడు గుంతలోకి
0: పంపిస్తే
1: మా బోరు బాయి ఎక్కడున్నా దాంట్లో నీరు పెరుగుతుంది,
0: పెరుగుతుంది
1: ఉంటది కాబట్టి.
0: కాబట్టి ఇది నాకెందుకు అని అనుకోకుండా ఈ గవర్నమెంట్ ఇచ్చిన దాని
1: మన బోరు బాయికి మనం బలం ఇస్తున్నాం, అదే
0: బలం ఇస్తున్నట్టు, అది పరోక్షంగా బలం ఇస్తున్నట్టు అనుకుని మనం కట్టుకోవాలి. దీనికి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది జాబ్ కార్డు ఉన్నందుకు తప్పకుండా మండలిలో ఉన్న ఎండిఓని సంప్రదిస్తే ఊర్లో క్షేత్ర సహాయకుడు ఉంటాడు, ఆయన ద్వారా అంచనా తయారైపోయి అతని పేరు మీద 4,000 రూపాయలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా తవ్వుకోవచ్చు పని. దానికి 6 ఫీట్ల లోతు, 6 ఫీట్ల వెడల్పు డయా చేసుకొని చిన్న బావిలా చేసుకొని దానికి వాళ్ళు చెప్తారు, అది కూడా వాళ్ళు తెలియకుంటే అయినా నేను చెప్తున్నాను.
1: చెప్పండి.
0: ఫస్ట్ 1 మీటర్ వరకు బండ నింపాలి,
1: రాళ్ళు
0: నింపిన తర్వాత 1/2 మీటర్
1: వరకు పెద్ద రాళ్ళు
0: 225 mm తెలుసు, అదే బండ ఉంటుంది మనం ఇప్పుడు రోడ్లకు వాడతాం కదా పెద్ద బండ, ఆ బండ నింపిన
1: తర్వాత
0: చిన్న అంటే డ్రెస్సింగ్ చేయని బండ రాళ్ళు,
1: అదే
0: డ్రెస్సింగ్ చేస్తే కంకరగా మారుతుంది, అది డ్రెస్సింగ్ చేయని
1: బండ రాళ్ళు చిన్న చిన్న
0: తెచ్చి వేసేసుకుని 1 మీటర్ వరకు వేస్తాం. 2 మీటర్లు తవ్వుతున్నాం కాబట్టి 1 మీటర్ వరకు
1: అది మీటర్ వరకు రాళ్ళు నింపాలి
0: నింపాలి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి మనం రోడ్డుకు వారే 40 mm కంకర్ ఉంటుంది మనం బేస్ గా, ఆ కంకర్ 1.5 cm 1.5 అడుగు లేదా 0.5 meters అది నింపిన తర్వాత దాని పైన వచ్చేసి శాండ్ ఫిల్అప్ చేయాలి. 20 mm ఉంటుంది కదా స్లాబ్, అది 1.25 అంటే 1 ఫీట్ అది 20 mm
1: ఒక అడుగు ఇసుక నింపాలి,
0: 20 mm కంకర్ నింపాలి, ఆ పైన ఇసుక నింపాలి,
1: ఆ పైన ఇసుక నింపాలి.
0: ఇసుక నింపేసి వాటర్ వచ్చేదానికి చిన్న పైప్ లాంటిది పెట్టేసుకుంటే
1: రాళ్ల వరుస పెద్దది, కంకర రాళ్ల వరుస,
0: రాళ్ల వరుస చిన్న కంకర
1: అది కొంత, దాని మీద ఇసుక
0: ఇసుక
1: ఇంతే
0: ఇంతే సింపుల్. ఇది
1: ప్రతి వ్యక్తి చేసుకోవచ్చు, ప్రతి కూలివాడు కూడా
0: చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అంటే నేను కాదనుకుంటే అందరు తలుచుకుంటే అందరు ఊర్లందరూ చేసుకున్నారు అనుకోండి.
1: దీంట్లో ఈ గుంత తవ్వినాక దీన్ని ఇట్లా నింపినాక దీంట్లో ఏమేమి నీళ్లు పంపించాలి మళ్ళీ ఒకసారి చెప్పండి.
0: దానిలో ఒకటి వర్షపు నీరు ఆటోమేటిక్ వస్తుంది,
1: ఇంటి
0: పైకప్పు నుంచి వర్షం
1: నుంచి పడేది, మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పడే నీరంతా ఇంట్లోకి
0: వచ్చేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న మనం కడుగుతాం
1: డ్రైనేజ్ లకు పంపొచ్చు,
0: ఒక డ్రైనేజ్ వాటర్ కాకుండా వేరే వాటర్ని పంపొచ్చు, దీనికి సరిపోతుంది అది. దాంతో
1: లాట్రిన్ నీళ్ళు కాకుండా మిగతా పంపొచ్చు, ఇందులో
0: అంతే పంపుకోవచ్చు.
1: వంటగది నీళ్ళు
0: కూడా, వంటగది నీళ్ళు కూడా పంపుకోవచ్చు.
1: ఇట్లా పెడితే దీన్ని ఇంటి చుట్టే మనం దోమలు పెంచుకుంటున్నట్టు కాదా అని చాలా మంది అనుమానం వస్తుందేమో.
0: ఆ అనుమానం అయితే దాని గురించి ఇక్కడ ముఖ్యంగా మనం ఫిల్అప్ చేసే దానిలో మట్టి శాతం మట్టి ఉండదు, పైన మనం శాండ్ అన్నాం కదా, శాండ్ మాత్రమే ఉండాలి, దాని ఇసుకనే ఎక్కువ ఉండాలి,
1: కాబట్టి నీరు నిలవదు కాబట్టి దోమలు
0: రావు. ఒకవేళ మట్టి శాతం ఉంటే ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతుంది, ఆ మట్టి అనేది ఉంటే తప్పకుండా దోమలు వస్తాయి, అది మురికి నీరు లాగా అయిపోతుంది మళ్ళీ. కాబట్టి తప్పకుండా శాండ్ ఉంచుకోవాలి,
1: ఇసుకని మట్టి కాకుండా ఇసుక మీద మట్టి వచ్చి పేరుకుపోకుండా మనం చూసుకోవాలి.
0: దానికి ఒక పైన సిల్టర్ లాంటిది చిన్న సిల్టర్ పెట్టుకోవచ్చు.
1: బోరు బావి లేని వాళ్ళు కూడా ఈ పని
0: చేయొచ్చు.
1: మరి ఎవరింటన్నా బావి గానీ బోరు బావి గానీ చాలా మంది ఇళ్ళలో ఉంటాయి కదా, వాళ్ళు ఆ బోరుబాయిలో నీళ్ళు అయిపోయి ఎండాకాలంలో ఇబ్బందులు రాకుండా వర్షపు నీటిని ఆ బోరుబాయి యొక్క నీటి మట్టం పెరిగేలాగా ఎట్లా చేసుకోవచ్చు?
0: దానికి కూడా ఒక వర్క్ ఉందండి. దానిలో ముఖ్యంగా ఏమంటే సేమ్ ఇదే మాదిరి మనం ఇప్పుడు అనుకున్నట్టు 4 ఫీట్లు అనుకున్నాము, దానికి 6 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల లోతుతో కనీసం ఆ బోరు ఉన్న ప్రాంతం నుంచి 5 ఫీట్ల దూరంలో ఉండాలి.
1: బోరు బావి ఎక్కడైతే ఉన్నా దానికంటే 5 అడుగుల దూరం,
0: 5 అడుగుల దూరంలో ఉండాలి.
1: ఇంకొక పెద్ద గుంత తవ్వుకోవాలి. ఎంత గుంత అన్నారు?
0: అది 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు,
1: అన్ని వైపులా 2 మీటర్లు,
0: 2 మీటర్ల 6 ఫీట్ తవ్వుకోవాలి.
1: అటువంటి గుంత తవ్వుకోవాలి.
0: తవ్వుకున్న తర్వాత సేమ్ ఇదే మాదిరి మనం ఇంత
1: 2 మీటర్ల స్థలం లేదనుకోండి ఇంటి చుట్టూ, ఏం చేయాలి? పొడుగు కూడా తవ్వుకోవచ్చా?
0: పొడుగు కూడా తవ్వుకోవచ్చు, అట్లేం లేదు. దానికి 1.5 మీటర్ దాన్ని అటు పెంచుకోవాలి. దాని మొత్తానికి 6x6 వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. లెంత్
1: ఇంటికి ప్రహరీ గోడకి మధ్యలో ఎంత దూరం ఉన్నా ఈ పని చేసుకోవచ్చు,
0: పని చేసుకోవచ్చు. నిజానికి ఆ బోర్ నుంచి 5 ఫీట్ల దూరం మాత్రం ఉండాలి,
1: ఉండాలి.
0: దానికి ఇంకోటి మనం చూసుకోవాలి. ఫస్ట్ ఏమంటే ఇప్పుడు సెప్టిక్ లాటిన్ పిట్ ఉంటుంది కదండి, దానికి దూరం ఉండాలి.
1: దానికి దూరం
0: అదొకటి మనం కొన్ని చోట్ల దగ్గర నియర్ బై ఉంటాయి, దాంతో కలుషితం కావడానికి ఆస్కారం ఉంటుంది.
1: సరే, ఈ గుంత తవ్వి మళ్ళీ దాంట్లో కూడా ఇంతకు ముందు చెప్పిన
0: పద్ధతిలో రాళ్ళు నింపాలి,
1: కొద్దిగా పెద్ద
0: రాళ్ళు 1 మీటర్ వరకు నింపాలి.
1: ఆ
0: తర్వాత నింపిన తర్వాత కంకర్ 40 mm మనం అన్నాం కదా ఇంతకుముందు, 40 mm 0.5 meters అంటే 1/2 meter వరకు నింపాలి. ఆ తర్వాత మళ్ళా 20 mm స్లాబ్ కు వాడతాం చూడండి, 20 mm అది ఒక
1: అడుగు కంటే కొద్దిగా తక్కువ
0: నింపాలి, నింపాలి. ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో అయితే మనకి ఇప్పుడు చార్కోల్ అని దొరుకుతుంది,
1: కట్టెబొగ్గు
0: అదన్నా నింపుకోవచ్చు, లేదా శాండ్ కూడా నింపుకోవచ్చు. ఎక్కువ మంది అంటే చార్కోల్ వాడితే బాగుంటది, కానీ అది లభ్యం కాదు కాబట్టి మనకి ఇచ్చింది ఏమంటే శాండ్ వాడమని.
1: ఈ మాత్రం స్థలం మనం వదలాలి, దాన్ని కూడా రాళ్ళేసేసి మంచిగా కప్పి పెడతాం అంటే నడవదు.
0: ఇంకోటి అంటే పైకి వచ్చేసరికి ఒక లైన్ ఇటుక కట్టాలి, బ్రిక్ వర్క్
1: చుట్టూ.
0: ఎందుకంటే మట్టి వస్తే మళ్ళీ ఇది మీరు అన్నట్టు కలుషితం అవుతుంది, దోమలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి.
1: చుట్టూ ఇటుక గోడ ఒకటి కట్టేసి పైన ఈ మధ్యలో ఈ గుంత శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దాంట్లో చెత్త చెదారం పడితే తీసేస్తాం.
0: దానికి మన గవర్నమెంట్ తరఫున 12,000 రూపాయలు ఉంది.
1: 12,000 రూపాయలు ప్రతి ఇల్లు ఆయనకి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు.
0: మధ్యతరగతి అంటే జాబ్ కార్డు ఉంటే చేసుకోవచ్చు. మధ్యతరగతి అంటే ఇంట్రెస్ట్ గా మన సొంతంగా 12,000
1: తరగతి వాళ్ళ జాబ్ కార్డు ఉంది లేదని ఏడవకుండా వాళ్ళు తమ ఖర్చుతో
0: చేసుకుంటే వాళ్ళ ఇప్పుడు బ్యాంక్ లో మనం అన్నాం కదా, ఇంత బ్యాంక్ లో డబ్బు ఎలా కొదవ పెట్టుకుంటారు, భూగర్భజలం కూడా అదే పెట్టుకోవడానికి.
1: అది మధ్యతరగతి వాళ్ళు ఎట్లా బ్యాంక్ లో డబ్బులు ఉంటాయి, నగలు దాచుకుంటారు, లాకర్స్ ఉంటాయి, ఇంకా అనేక రకాల
0: పెట్టుబడి
1: చాలా చోట్ల పెడుతుంటారు. కానీ తమ ఇంట్లో జర ఇంకుడు గుంత కూడా జర్రంత పెట్టుబడి
0: పెట్టుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం.
1: ఈ పని చేసినాం అనుకోండి ఇక సమస్య ఉండదంటారా, మీరు గ్యారంటీ ఇస్తారా ఎట్లా?
0: గ్యారంటీ అంటే మేము చూసిన అనుభవం ప్రకారం గ్యారంటీ అనుకుంటున్నాం. కొన్ని చోట్ల ఇప్పుడు గత 2 ఇయర్స్ నుంచి చేస్తుండ్రు కదా, కొన్ని చోట్ల రీఛార్జ్ అయింది బోర్వెల్ ఆటోమేటిక్. ఈ సంవత్సరంలో
1: లాభం 1 సంవత్సరంలో వచ్చేస్తా, 2-3 సంవత్సరాలు పడుతుంది.
0: 1 ఇయర్ 1.5 ఇయర్ వస్తుంది.
1: ఇప్పుడు ఎండాకాలంలోనో వర్షాలు మొదలైన కాలంలోనో తవ్వుకుంటే వచ్చే సంవత్సరానికి ఇబ్బంది లేకుండా
0: ఉంటుంది. 100% ఇది చేసుకుంటే దానికి కూడా గవర్నమెంట్ చాలా ఉంది.
1: వర్షాలు బాగా పడుతున్నాయి, మనకి ఇబ్బంది లేదు అనుకోకుండా ఆ సమయంలోనే చేసుకుంటే వచ్చే ఎండాకాలానికి ఈ సమస్య బాగున్నది. చాలా సులభంగా, చాలా తక్కువ ఖర్చుతో, ఇంకా జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళైతే అసలు ఏమీ ఖర్చు లేకుండా ప్రభుత్వ సహాయంతో ఎంత మంచి పని చేసుకోవచ్చు. నీటి కటకట లేకుండా ఎండాకాలంలో ప్రకృతినో ప్రభుత్వాన్నో మనల్ని మనం తిట్టుకోకుండా
0: చేసుకుంటే బాగుంటుంది.
1: ఎట్లా చేసుకోవచ్చు చాలా బాగా చెప్పినారు. ప్రతి వాళ్ళు దీన్ని మనం జీవితంలో చేయాల్సిన మొదటి పనిగా, మొదటి కర్తవ్యంగా తప్పకుండా చేయాల్సిన పనిగా,
0: ప్రభుత్వ నిబంధన కాకుండా నాకు కూడా ఉంది, నేను కూడా నాకు కూడా అవసరం ఇది అని చేసుకుంటే బాగుంటుంది.
1: చేయకపోతే పాపం అనుకుని చేస్తే బాగుంటుంది. చాలా చక్కగా ఈ విషయం అంతా, ప్రతి ఇంటి దగ్గర ఎండాకాలంలో నీటి కటకట రాకుండా మంచినీరు, శుభ్రమైన నీరు, ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎట్లా ఏర్పాటు చేసుకోవచ్చు చాలా బాగా చెప్పాను. ధన్యవాదాలు ప్రవీణ్ గారు.
0: నమస్కారం.
2: భేటి శీర్షికన ఇంకుడు గుంతల ఆవశ్యకత గురించి జూనియర్ ఇంజనీర్ బోంద్రి ప్రవీణ్ రావుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి ఇనుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాది మరకుండ్రీ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు. తన రచనలతో తాను రాసిన సినిమా పాటలతో అందరినీ చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన, తెలంగాణ వైభవాన్ని తన గొంతులో తన రచనలతో ఎంతో గర్వంగా చెప్పి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ప్రకటించిన దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. పీడనపై సమరం దాశరథి కవిత్వం గురించి కవి రచయిత గోపగని రవీందర్ ప్రసంగంలో.
2: నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న ఈ ఒక్క కవితా పాదమే తెలంగాణ ప్రజల్లో నిద్రాణమయ్యున్న చైతన్యాన్ని మేల్కొల్పిన నినాదమైనది. నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటానికి ఊతమైంది. స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు సుదీర్ఘ కాలం పాటు చేసిన ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ ఒక్క కవితా పాదం. కోట్లాది మంది మనసుల్లో చెరగని ముద్రను వేసింది. వజ్రాయుధంలో ఈ కవితా పాదాన్ని అందించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. ఆయన సాహిత్య రచనలు సామాజిక చైతన్యానికి మారుపేరుగా తెలంగాణ తెలుగు సాహిత్యంలో వర్ధిల్లుతున్నవి. దాశరథి కృష్ణమాచార్యులు 1925 జూలై 22న తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటాచార్యులు, తల్లి వెంకటమ్మ. ఉర్దూ మాధ్యమంలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ సాహిత్యం ప్రధాన అంశంగా బిఏను పూర్తి చేశారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషలపై గట్టి పట్టును సాధించారు. పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణిలో ప్రయోక్తగా, ఉపాధ్యాయునిగా పలు రకాలుగా పనిచేశారు. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించినందుకు 19 ఏళ్ల

0: వయసులోనే ఆయనను అరెస్ట్ చేసి నిజామాబాద్ జైల్లో బంధించారు. బుగ్గుతో జైలు గదిగోడలపై నిజాం పాలన నిరసిస్తూ కవిత్వం రాశారు. అందుకు ఆయన అనేక చిత్రహింసలకు గురయ్యారు. కవిత్వం, నాటకం, నాటికలు, అనువాదాలు తదితర సాహితీ ప్రక్రియల్లో విశేషమైన కృషిని చేశారు. ఈ సంవత్సరం ఆయన శతజయంతి ప్రారంభ వేడుకల్ని ఊరూరా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన శతజయంతి శుభాకాంక్షలు మీ అందరికీ. దాశరథి జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం చాలా ఉన్నతమైనది. ప్రజా జీవనంతో మమేకమై సాగిపోయారు. పీడితుల పక్షాన నిలిచారు. శ్రామికుల, రైతుల జీవితాల్లో మార్పు కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించిన సమరయోధుడు దాశరథి. మనకు అన్నం పెడుతున్న రైతులను మరవద్దు, వాళ్లు పడుతున్న అవస్థలను అవగతం చేసుకోవాలి. కవి దృష్టి శ్రమజీవులకు సరైన న్యాయం చేకూరాలని ఉంటుంది. రైతుల శ్రమను దోచుకుంటున్న నిజాం నవాబ్ విధానాలపైన దాశరథి ఆలోచనీయమైన పద్యాలను రాశారు. ఈ రాజ్యం ఎప్పటికైనా కష్టజీవులదేననే సత్యాన్ని చాటుతూ నిజాం నిరంకుశత్వ ప్రభుత్వాన్ని ఎంటగడుతూ రైతుదే అనే కవితను ఆగ్రహంతో రాశారు. నాటి పాలకుల నియంతృత్వ పోకడల మీద అగ్ని వర్షాన్ని కురిపించిన కవిత్వాక్షరాలు.
1: దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా పీడనపై సమరం దాశరథి కవిత్వం కవి రచయిత గోపకాని రవీందర్ అందించిన ప్రసంగం అది. ఇది ఇయాల్టి అమ్మటల సంగతుల కార్యక్రమం. రేపటి అమ్మటల సంగతుల కార్యక్రమంలో వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగెల గజానంతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వేత్తలు పి కమలకరెడ్డి. ఇంకా బోనాల పండుగ విశిష్టత కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం వింటారు. న్యాయం చట్టం శీర్షికన మహిళలకు ఆస్తిలో హక్కు గురించి ఆదిలాబాద్ కు చెందిన మహిళా న్యాయవాది రజితారెడ్డితో జి జ్యోతి వెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8 గంటలకు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. తిరిగి 8:30 నవలతో కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: भतीजे के घर होके आया, मैं देखकर हैरान रह गया कि वो लोग दिन भर एसी चलाते हैं, रोज वॉशिंग मशीन चलाते हैं, घर में दो दो फ्रिज हैं, फिर भी उसका बिजली बिल पता है कितना आता है? 0. मैंने पूछा तो भतीजा बोला, चाचा जी सब ऊपर वाले की दया है. मतलब सोलर पैनल की. मैंने सोचा अब तो लगवाना ही पड़ेगा.
3: पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
4: हर घर सूर्य घर.
5: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
6: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. राष्ट्रपति द्रौपदी मुर्मू ने भारत और उत्तर मैसेडोनिया के आर्थिक संबंधों में बड़े विस्तार का आह्वान किया. दोनों देशों के व्यवसायियों से व्यापार से आगे बढ़कर निवेश, प्रौद्योगिकी और नवाचार पर दीर्घावधि साझेदारी मजबूत करने का आग्रह. भारत आज चंडीगढ़ में ब्रिक्स देशों के स्वास्थ्य मंत्रियों की तीसरी बैठक की अध्यक्षता करेगा. भारतीय नौसेना आज पनडुब्बी रोधी स्वदेशी युद्धपोत INS मालवण का कर्नाटक के कारवार में जलावतरण करेगी. उत्तर प्रदेश मंत्रिमंडल ने होनहार छात्राओं को मुफ्त स्कूटी देने की योजना मंजूर की. भारत ने जिनेवा में विश्व व्यापार संगठन की व्यापार नीति समीक्षा में नियम आधारित बहुपक्षीय व्यापार प्रणाली की प्रतिबद्धता दोहराई. और चीन ओपन बैडमिंटन टूर्नामेंट में आज पीवी सिंधु का सामना उन्नति होटा से होगा. और अब समाचार विस्तार से. राष्ट्रपति द्रौपदी मुर्मू ने भारत और उत्तरी मैसेडोनिया के आर्थिक संबंधों में महत्वपूर्ण विस्तार का आह्वान किया है. उन्होंने दोनों देशों के व्यवसायियों से व्यापार से आगे बढ़कर निवेश, प्रौद्योगिकी और नवाचार पर आधारित दीर्घ

0: Assam Rifles posts. India soon to get first dengue vaccine for people aged 4 to 60 years, informs the Statesman. An op-ed in the Tribune writes on how India's private sector has entered an exciting phase with Skyroots Aerospace launching Vikram 1 rocket. Condemning the attack on commercial vessel, Russian envoy summoned over killing of four Indians, writes the Economic Times. A headline in Hindustan Times writes, AI to drive planning audits, fraud detection under Viksit Bharat Ramji, humans to take final call. And finally, Financial Express mentions about a QS survey declaring Delhi the most affordable for students in the world, doing well on employer demand as well. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu calls for significant expansion of economic engagement between India and North Macedonia, urges businesses from both countries to move beyond trade and build long-term partnerships. India to host three-day meeting of BRICS health ministers in Chandigarh beginning today. Indian Navy to commission indigenous anti-submarine warfare shallow watercraft INS Malwan at Karwar in Karnataka today. Uttar Pradesh Cabinet approves scheme to provide free scooty to meritorious female students of the state. India reaffirms its commitment to rule-based multilateral trading system at WTO Trade Policy Review in Geneva. And PV Sindhu to take on compatriot Unnati Huda in China Open Badminton Tournament today. And with that, we end the morning news. Have a nice day.
2: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സിനിണ്ട്. നവലത്തോ ചക്കരി സാഹിത്യ നവലിനെ വിൽപ്പിച്ച കാര്യക്രമം നവലത്തോ. ఇలా నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మనం వేరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 55వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నది సుమనస్పతి రెడ్డి. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఎందరో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగంతో స్వాతంత్ర్యం సిద్ధించింది. స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరు అల్లూరి సీతారామరాజు. ఆయన పోరాట పటిమను ఎంతో అద్భుతంగా రాసి రచించిన డాక్టర్ గోపరాజు నారాయణరావు ఆకుపచ్చ సూర్యోదయం నవలలో ఇయల విందం. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వేరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 55వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నది సుమనస్పతి రెడ్డి.

0: 10 కంచర గాడిదలు, అన్నింటిమీద 4 బరువైన మూటలు. అందుకే అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాయి. ఆ బరువు చాలదన్నట్టు ఒక్కొక్క కంచర గాడిద మీద ఒక రౌతు. లంబసింగి దాటాయి 10 కంచర గాడిదలు. అక్కడ చాలా ఎత్తుగా ఉంది రోడ్డు. కొంచెం సేపు దిగి నడుద్దామని అంతా సైగలు చేసుకుని కిందకు దిగి కళ్ళాలు పట్టుకుని నడుస్తున్నారు. అక్కడ 7 మందో కొండవాళ్ల పిల్లలు ఎదురుబడ్డారు. గోచీలు తప్ప మరో ఆచ్ఛాదన లేదు వాళ్లకు. 8 నుంచి 10 వయస్సు వాళ్లే అంతా. చిన్న చిన్న విల్లులు పట్టుకుని తిరుగుతున్నారు.
1: దొరా, 4 కాయలివ్రా
0: అన్నాడు ఒకడు దీనంగా. చేతిలోని కొరకంచె ఎత్తాడు ఒక రౌతు.

0: గబుక్కున పక్కకు తప్పుకొని 4-5 అడుగుల దూరంలో వెనక వస్తున్న మరో రౌతుని అడిగాడు ఇంకో పిల్లవాడు. దొరా, 2 కాయలు పండహ అన్నాడు వాడు. అక్కడే ఇంకో 4 తోడయ్యారు కొండవాళ్ల పిల్లలు. వాళ్లు కూడా రౌతులను వేధించడం మొదలుపెట్టారు. కసురుకుంటూనే ఉన్నారు రౌతులు, అడుగుతూనే ఉన్నారు పిల్లలు. చిట్రాళ్ల గొప్పు సమీపిస్తుండగా 15 మంది వరకు పోగయ్యారు పిల్లలు. వాళ్లలో 4 భుజాలకు డప్పులు కూడా వేలాడుతున్నాయి. చాలా పెద్దవి. భుజాన వేసుకున్న ఆ డప్పులు మోకాలి వరకున్నాయి. ముడుచుకు పడుకుంటే అందులోనే ఆ కుర్రవాడు సరిపోతాడు అనిపిస్తోంది. ఎక్కడికి రా ఇంతమంది అన్నాడు ఒక రౌతు అనుమానంగా. అమ్మోర్ల మర్రికాడికి మొక్కుకోడానికి దొరా అన్నాడొక కుర్రాడు.
1: అమర్ల మర్రా, ఎక్కడుంది, వినలేదే ఎప్పుడు
0: అన్నాడు అతడు.
2: అదే దొరా, అదిగో అదే
0: అంటూ కొంచెం దూరంలో ఉన్న ఆ రావి చెట్టును చూపించాడు ఆ కుర్రాడు.
1: ఏదిరా
0: అన్నాడు అర్థం కాక అతడు.
2: చూడండి
0: అంటూ విల్లు ఎక్కిపెట్టి ఒక బాణం విడిచాడు ఆ కుర్రవాడు. అది సర్రున వెళ్ళి ఠక్మంటూ ఒక చెట్టు కాండంలో దిగింది.
1: అదేనా, సరే
0: అన్నాడు నమ్ముతున్నట్టు ఆ రౌతు. ఒక్క నిమిషం తర్వాత కంచర గాడిదలు సరిగ్గా బాణం దిగిన ఆ చెట్టు కిందకే వచ్చాయి. అప్పుడే జరిగింది ఆ సంఘటన. నేలవైపు బాగా వంగి ఉన్న ఆ పెద్ద కొమ్మ ఆకులను తప్పించుకొని అమాంతం నేలమీదకు ఉరికింది ఓ వింత ఆకృతి. మొదట ఒక పెనుకేక ఆ ఆకృతి గొంతు నుంచి. ఒళ్ళు ముఖము అంతా దట్టంగా పసుపు పూసుంది. నుదురు మొత్తం కుంకుమతో ఉంది. చేతులకు కాళ్లకు కడియాలు. మెడలో పెద్ద కంటె. మొలకు వేపమండలు దట్టంగా, తలమీద కూడా వేపమండలు కిరీటం రూపంలో. కాని బాణం దిగి ఉంది పొట్టలోకి. దానినుంచి రక్తం. అది చూసి విస్తుపోయారు రౌతులు. ఆ సమయంలోనే ఆ 15 మంది కొండవాళ్ల పిల్లలు ఒకేసారి మోకాళ్ల మీద నిలబడి అడవి అదిరిపోయేలా ఏడుస్తూ చేతులు జోడించి ఆ ఆకృతితో మొరపెట్టుకున్నట్టే పెద్ద గొంతుతో చెప్పారు. ఆ ఇద్దరూ డప్పులు వాయించడం మొదలుపెట్టారు. అవేం డప్పులో, చెవుల దగ్గర తూటాలు పేరుతున్నట్టుంది.
3: అమ్మా తప్పైపోయింది, తప్పుకాయి తల్లే, మీకు ఎంత అపచారం జరిగిపోయింది తల్లే, తప్పుకాయి తల్లే
0: డప్పులు వాయించడంతో పాటు
3: అమ్మా దండం తల్లే
0: అంటూ పెద్ద పెద్దగా అరుపులు ఒక్కసారే మొదలుపెట్టారు. వాటి దరువుకు మెదడు మొద్దుబారిపోతోంది. ఆ ఆకృతి దూకుడు, ఆ వెంటనే పిల్లల అరుపులు, తరువాత డప్పుల మోత, వీటన్నిటితో కంచరగాడిదలు బెదిరిపోయి చెబులు రిక్కించి తోకలు కొద్దిగా ఎక్కుబెట్టి తలో దిక్కుకు పరిగెత్తాయి. అదేదో పూజలో భాగమన్నట్టు 4 దిక్కులకేసి నోళ్లు పెట్టి బేరు బేరుమని ఏడుస్తున్నారు. రౌతులు హడలిపోయారు ఇదంతా చూసి. ఒకరిద్దరూ జడుచుకున్న జాడలు కూడా కనిపిస్తున్నాయి. 2వసారి అరిచారు పిల్లలు ఇంకా గట్టిగా.
3: తల్లీ మన్నించు, తప్పుకాయమ్మా, నీ బిడ్డలం
0: గడగడ వణికిపోతున్నారు పిల్లలు. మూర్ఛరోగుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ ఆకృతి అంటే అమ్మోరు అమాంతం వచ్చి పీక కొరికి చంపేస్తుందన్నంత భయపడుతున్నారు. 3వసారి అరిచారు. తర్వాత రౌతులకేసి చూపిస్తూ,
3: ఇళ్ళు అమ్మోర్ల మర్రి చూపించమంటే బాణం వేశాం తల్లీ, శపిస్తే ఈళ్లను శపించు తల్లీ, మా తప్పేం లేదు తల్లీ, నీ పిల్లలం తల్లే.
1: వీళ్లేనా
0: అంటూ మహోగ్రంగా ముందు కురికింది అమ్మవారు గాయంతో బాధపడుతూనే. 10 మందిలో ఒక్కడు కూడా మిగలకుండా పరుగు లంఘించుకున్నారు రౌతులు. వాళ్లను 1 ఫర్లాంగ్ దూరం తరిమింది అమ్మోరు. తరువాత వెనుదిరిగింది. అప్పటికే చుట్టూ 2 ఫర్లాంగుల మేర కాపు వేసి ఉన్న కుర్రాళ్లు కంచరగాడిదలను పట్టుకుని అన్నిటినీ ఒకచోట చేర్చారు. ఆ పరుగు వల్ల నేలమీద పడిపోయిన మూటలను కూడా ఎత్తుకొని అంతా చేరుకున్నారు ఓ చెట్టు కిందికి. మూటలు దించి కంచరగాడిదలను వదిలేశారు. బంగాళాదుంపలు, క్యారెట్లు, క్యాబేజీ, పచ్చి టొమాటోలు, ఉల్లిపాయలు, బెండకాయలు, కాలీఫ్లవర్, బీట్రూట్, అడవిలో దొరకని ఉప్పు పప్పుల మూటలన్నీ బెంగళూరు నుంచి తీసుకొస్తారు. ప్రతి 4 రోజులకు 1సారైనా ఇలా కంచరగాడిదల మీద తీసుకుపోతుంటారు పోలీసు శిబిరాలకు.

0: ఉన్నాయిరా, వెనకాల ఎర్రేసు గొంతు. అటు తిరిగారు కుర్రాళ్ళు. అక్కడే నిలబడుంది అమ్మోరు. అంటే అమ్మోరు వేషంలో ఉన్న ఎర్రేసు. ఇంతసేపు పొట్టకు తగిలించుకున్న ఎర్ర రంగు కర్రను చేత్తో పట్టుకుని వస్తున్నాడు.
1: మొన్నటివే ఎర్రేసు అన్నీ అన్నాడొకడు. ఏంటి?
0: వినిపించకపోవడంతో మళ్లీ అడిగాడు ఎర్రేసు. డప్పుల మూతతో చెవులు గళ్లాడిపోయాయి. అది గమనించి తల గట్టిగా విదిలిస్తూ అన్నాడు.
1: అవేం డప్పులరా, బాగా కాల్చి పట్టుకొచ్చారా?
0: దాదాపు 40 కిలోల కూరగాయలు, 30 మంది వరకున్నారు పిల్లలు.
1: ఇంకా చూస్తారైరా. ఒరే దేవయ్య, అవేంట్రా?
0: టొమిటీలు ఉన్నాయా?
2: ఉన్నాయి ఎర్రేసు అన్నాడు ఆ కుర్రాళ్లలో దేవయ్య.
1: తినండ్రా
0: అన్నాడు ఎర్రేసు. ఒక కుర్రాడు 1-2 క్యారెట్ దుంపలు తీసుకున్నాడు. ఇంకో కుర్రాడు 4 పచ్చి టొమాటోలు తీసుకున్నాడు. అందరూ వాళ్ళకిష్టమైన కాయలు 2-3 తీసుకుని తింటున్నారు గబగబా.
1: ఒరేయ్, ముందు అమ్మవారికి పెట్టాలరా, మీరు తినేయడం కాదు
0: అన్నాడు ఎర్రేసు.
1: తప్పైతే తల్లే
0: అంటూ గట్టిగా అరిచారు. చెవులు గింగుర్లెత్తిపోయాయి.
1: బాబాయ్, ఏంట్రా అవి నోళ్ళా తుమ్మముళ్ళా? చెవుల్లోకి తుమ్మముళ్ళు తోస్తానట్టుంది కేక
0: అన్నాడు ఎర్రేసు గట్టిగా నవ్వుతూ. ఇద్దరు పిల్లలు 2 క్యారెట్లు 2 టొమాటోలు పట్టుకొచ్చి ఇచ్చారు ఎర్రేసుకి.
3: ఎరా, అంత గట్టిగా ఏడిచారెందుకురా, మేము ఇక్కడే ఉన్నాం అన్నాడు ఒక కుర్రాడు.
0: మీకు వినపడకపోతే అంతా వృధా కాదా అన్నాడు ఇంకో కుర్రాడు.
2: ఎర్రేసు, క్రితంసారి పులిలా అరిచి బెదరగొట్టావు, ఇప్పుడు అమ్మోరు వచ్చేసారి
0: అని ప్రశ్నించాడు ఇంకో కుర్రాడు.
1: ఇప్పుడు అమ్మోరా, తర్వాత దయ్యం, ఆయాసం కూడా నేను బాగానే గడతాను రాయ్
0: అన్నాడు ఎర్రేసు క్యారెట్ దుంపను కరకరా కొరుకుతూ. అప్పుడే 4-5 కోతులు అటొచ్చాయి ఆశగా.
1: అరే వాటి వాట వాటికి ఇచ్చాయిరా
0: అని అరిచాడు ఎర్రేసు.
1: ఇంగ్లీషు కూరలంట, తినండే
0: అంటూ 2 దోసిళ్లతో క్యారెట్లు వాటివైపు విసిరాడు ఆ కుర్రాడు. వాటిని తీసుకొని పరుగు తీశాయి.
1: అరే వాసన తెలిసిపోతానట్టుందే, కోతులు పర్వాలేదు, ఎర్రబుట్టలోళ్ళొస్తేనే కష్టం. మన చేతే మోయించుకు తీసుకెళ్ళి మొత్తం ఆళ్ళు తినేస్తారు, పట్టుకుని అడవండే
0: కంగారు పెడుతూ అన్నాడు ఎర్రేసు. మూటలన్నీ కుర్రవాళ్ల నెత్తిన పెట్టి కొండదళాలు ఉన్న చోటికి పంపేశాడు. గాయపడి అప్పుడప్పుడే కోలుకుంటున్న సైనిక శిబిరంలా ఉంది కంపమాను పాకలు పూజబస. పెద్దగడ్డపాలెం లింగాపురం పోరాటం తరువాత చెదిరిన గుండెను కొండదళం ప్రోధి చేసుకుంటున్న క్షణాల్లో ఈ ప్రకటనను ప్రభుత్వం మన్యం మీదికి వదిలిపెట్టడం వ్యూహంలో భాగమే. శ్రీరామరాజు జీవించి ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానం కలిగేటట్టు చేసింది ప్రభుత్వం. పూజబస మధ్యగా అగ్నిహోత్రం ఇంకా వెలుగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే శ్రీరామరాజు సంధ్యావందనం పూర్తి చేసుకుని తనను కలుసుకోవాలని ఆదరాబాదరా వచ్చిన మునసబులు ముఖాసాదారులతో సమావేశం ప్రారంభించాడు. బస మధ్యంలోనే ఉంది అగ్నిహోత్రం. దాంతో లోపలంతా కాస్త వెచ్చగా ఉంది. రామరాజు ఇంకో 2-3 మినహా అంతా గొంగళ్ళు కప్పుకొని కూర్చునున్నారు నేలమీద. డిసెంబర్ మాసం చివరి రోజు, చలితో వేళ్లు కొంకర్లు పోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి శిబిరమే శ్రేయస్కరమని 10 రోజుల క్రితం రామరాజును కొండదళం ముఖ్యులను ఇక్కడికి తీసుకువచ్చినవాడు లక్ష్మయ్య అయ్యవారే. ఆ స్థలానికి 2 గజాల ముందు జలజలా పారుతూ ఉంటుంది జలపాతం పెద్ద శబ్దంతో. దాని పక్కనుంచి పైకెక్కి కొండ పక్కనుంచి నడిస్తే చిన్న బాట కనిపిస్తుంది. అక్కడ్నుంచి 10 గజాలు వెళ్ళాక కొండరాళ్ల వరస చిన్న కోటల. ఆ లోపలే ఉంది కంపమాను పాకలు గ్రామం. అక్కడ నిర్మించుంచారు ఒక పూజ బస. రామరాజు నులకమంచం మీద మోచేతుల మీద వాలి ఉన్నాడు వెనక్కి. దాని పక్కనే వెదురు బొంగులతో చేసిన ఆసనం మీద కూర్చునున్నాడు కూడా లక్ష్మయ్య.
1: పిడికిరి బిగుస్తున్నారు
0: లేని నవ్వును తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు లక్ష్మయ్య. అది అనూహ్యం కాదు కదా అయ్యవారు నిబ్బరంగా అన్నాడు రామరాజు.
1: మిమ్మల్ని పట్టించిన వారికి ఇనాం ప్రకటి

0: ప్రకటించింది స్వామి ప్రభుత్వం. చాలా బాధగా ఆవేశంతో అన్నాడు ఒక మునసబు. ఒక్క నిమిషం మౌనం. తరువాత అన్నాడు రామరాజు, ఇది ఇక్కడితో ఆగుతుందని కూడా నేను అనుకోవడం లేదు. 2 నెలల క్రితం మన్యంలో ఎవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదని చాటింపు వేయించారు. ఇప్పుడు ముఠాదారులను మునసబులని బెదిరిస్తూ ప్రకటనిచ్చారు అన్నాడు కూడా లక్ష్మయ్య. సరే అంతా విందాం, చదవండి మీరే అన్నాడు రామరాజు. గొంతు సవరించుకుని చదవడం మొదలుపెట్టాడు లక్ష్మయ్య.
1: ఇప్పటిదాకా నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 55వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించినది సుమనస్పతి రెడ్డి. రేపు పొద్దుగల 8:30, అట్లనే ఇయ్యాల రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 56వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 9:30 ప్రసారం అవుతుంది. తిరిగి రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది. ఏడు మరకుండ్రి. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. మరి ఇనుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మతి మరకుండ్రి.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగిడి. పసందైన పాటలు సరదా మాటలతో సాగే సినీ గీతాల సందడి సింగిడి సినీ గీతాల హరివిల్లు. సప్తవర్ణాలలా ఎన్నో భావాలతో నిండిన పాటల సందడి సింగిడి. మరి ఈ సింగిడికి ఫోన్ చేసి మీరు మీ భావాలను మాతో పంచుకుని మీకు నచ్చిన పాటను కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన

ఇది మనవాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాటను కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081

మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. మరి మనం అందరం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాన మన దగ్గరికి రానే వచ్చింది కదా. ఇన్నాళ్ళకు గుర్తొచ్చావా వాన అంటూ మనల్ని మురిపించేస్తున్న ఈ వాన నిజంగానే మనల్ని అలా తడిపేస్తుంది ఆనందంలో. ఇన్ని రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న ఈ వానకి ఈ మాత్రం ధైర్యం ఉండాల్సిందే కదా. ఎందుకంటే మనమందరం ఈ వానలో తడిసి ఆనందంగా ఎంజాయ్ చేయాలి అని అంటే ఆ వాన నీరుని ఒడిచి పట్టుకోవాలి. అంటే ఇంటికో ఇంకొడు గుంత తప్పకుండా మనం నిర్మించుకోవాలి. అలాగే నీటిని వృధా చేసుకోకుండా కాపాడుకుంటూ ఉంటేనే ఇలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఏమంటారు మరి? మరి ఈ వానతో మీకున్న మంచి మంచి జ్ఞాపకాల్ని నాతో పంచుకొని నచ్చిన పాట కోరచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది కోడ్ నంబర్, 2950081, మరో నంబర్ 2300081. మరి ఈ అరే వానకు ఇంకేంటి, మీరు పాటలు కోరుతూ మీకు నచ్చిన పాటతో మీరు మీ మనసుని ఆహ్లాదపరచుకోండి.

ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో హలో, మీరు కొంచెం సిగ్నల్ ఉన్న చోటికి వచ్చి మాట్లాడండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. హలో, చెప్పండి, మీ పేరు ఏం పేరు? ద్రుపద గారు ఎక్కడి నుంచి? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడియాత్తూర్. ఓకే అండి, కొంచెం సిగ్నల్ ఉన్న చోటకు వచ్చి మాట్లాడారా ప్లీజ్. ఓకే ఓకే, మొదటిసారా మీరు కాల్ చేయడం? ఆహా, ఎలా అనిపిస్తుంది మరి మొదటిసారి ఫోన్ కలిసినందుకు? రోజు వింటుంటారా రేడియో? హలో, ఆహా, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా, మరి మీరు ఒకసారి ఏదైనా మీ మాటల్లో మీ మంచి అనుభవాల్ని మాతో చెప్తారా? మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. హలో, కొంచెం సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి. ఓకే ఓకే ఓకే, చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఓకే అండి, ధన్యవాదాలు. మరోసారి తప్పకుండా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు అడిగిన పాట వస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింద శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాటను వినొచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. శ్రోతలు మీ అందరికీ తెలిసిన ముచ్చటనే మరి ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలకు నచ్చిన పాటను వినిపిస్తున్నాం. పొద్దుగల సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5 గంటగా మాట చెప్పుండ్రి పాట ఇంటి కార్యక్రమంలో, అట్లనే రాత్రి హుషారు కార్యక్రమంలో మీరు రాసిన ఉత్తరాలను చదివి వినిపించి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తున్నాం. మరి ఇయల ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. మా కోసం అమ్మాయి కోసం చిత్రం నుంచి చాందిని నువ్వేనా అనే పాటను వినిపించండి అంటూ పంపించారు. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి, అనౌన్సర్స్కి, అందరికీ నా నమస్కారాలు అంటూ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోరిక మేరకు వీరు అడిగిన ఈ పాట. మరి శ్రోతలు మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరచ్చు. మీరు ఉత్తరం ద్వారా పాటను కోరాలంటే మీరు రాసి పంపించాల్సిన మా చిరునామా కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం విద్యానగర్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం విద్యానగర్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి మీరు మీకు నచ్చిన పాటను కోరచ్చు. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట.

0: ఇది అందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: నేను

0: వచ్చే ప్రతాప్ మాట్లాడుతాను మేడం.
1: బాగా రోజులకు ఫోన్ చేశారు కదా.
0: చాలా చాలా రోజులు అయిపోయింది మేడం, దగ్గర టూ మంత్స్ అయిపోయినట్టు ఉంది.
1: వాయిస్ వినగానే ఎప్పుడు మాట్లాడిన గుర్తు.
0: అవును మేడం, చాలా రోజులు అయిపోయింది, దగ్గర త్రీ మంత్స్ కూడా అయిపోయినట్టుంది.
1: చాలా ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకున్నారు అయితే.
0: అవును మేడం, ఎందుకంటే మన తర్వాత కొత్త వాళ్ళకి కూడా.
1: అంతే అంతే, నిజంగా కొత్త వాళ్ళకి తప్పకుండా అవకాశం రావాలి అంటే మాటికి చేయకుండా ఉంటే ఒక 15 రోజులకు ఒకసారి చేసింది అనుకోండి, కొత్త వాళ్ళకి ఫోన్ కలవకపోయినా కలుస్తుంది అనమాట.
0: అంతే మేడం, ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా మేమే చేసాం అనుకోండి పాపం వాళ్ళు బాధపడతారు.
1: కొత్త దోస్తులు మనకు పరిచయం కావాలి కదా. చెప్పండి మరి, మస్తు రోజులకు ఫోన్ చేసినారు, ఏం విశేషాలు, ఎట్లున్నాయి అక్కడ వాతావరణం?
0: ఇక్కడ మాకు వర్షాలు ఏం పట్టలేదు మేడం, వాతావరణం అయితే ఎండ ఎక్కుతుంది, కాస్త కూల్ అవుతుంది తప్ప వర్షం అయితే పట్టలేదు.
1: అవునా, ఇక్కడ కూడా ఇన్ని రోజులు అదే పరిస్థితి. ఇప్పుడు వానదేవుడు కరుణించింది కాబట్టి నిన్నటి నుంచి చల్లగా పడ్డది వాతావరణం, మంచిగానే.
0: ఇక్కడ మాకు దగ్గరలోనే ల్యాండ్స్ ఏమి లేవు కనుక మాకు పర్లేదు మేడం, వర్షం పడకపోయినా పర్లేదు. అయినా మరి తాగడానికి నీరు రావాలి కదా,
1: తాగడానికి తినడానికి తిండి రావాలి అంటే వాన పడాల్సిందే,
0: పడాలి అంతే.
1: ఎక్కడైనా వాన కావాలంతే,
0: వాన కావాలమ్మా. ఎందుకంటే వాళ్ళు వర్షం పడినప్పుడే రైతులు పండిస్తారు, పండడం వల్లే మనకు వస్తుంది.
1: ఏ కాలం కది ఉండాల్సింది అంతే, ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండద్దు కానీ ఉండాల్సింది అంతే, అది ప్రకృతి ధర్మం, మనకు కావాల్సింది. మరి ఇయ్యాల ఏం పాటించాలనుకుంటున్నారు?
0: ఈరోజు వాన సినిమా నుంచి ఎదుటి నుంచి చూడు.
1: తప్పకుండా, మీరు ఫోన్ చేసిన ప్రతిసారి టక్కుని నవ్వేస్తారు, మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటారా?
0: అంతే మేడం, ఎప్పుడు ఇలాగా నవ్వుతూనే మాడుతుంటాను.
1: ఒక 10 నిమిషాలు ప్రతాప్ గారి దగ్గరికి వెళ్ళొస్తే అలా నవ్వించేస్తారు, ఇంకా కొంచెంసేపు బోయొద్దాం అంటారు అచ్చు దోస్తులు. అంతేనా?
0: మీరు కూడా అవకాశం ఉంటే ఎప్పుడైనా వైజాగ్ రండి మేడం,
1: తప్పకుండా అండి. ధన్యవాదాలు అలా ఆహ్వానించినందుకు. తప్పకుండా,
0: ఓకే మేడం, ఓకే
1: ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండీ, మీరు అడిగిన పాటిస్తుంది వినేసేయండి.
0: ఓకే మేడం.

0: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఇప్పుడు మరో కలర్ తో ఫోన్ చేసిండ్రు, మరి ఆ కలర్ తో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఏం పేరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు లింగాల రమేష్, బోరేజ్ నుంచి మాట్లాడుతున్నాను.
0: బోరేజ్ నుంచి, ఓకే. మొదటిసారా అండి మాట్లాడడం?
1: అవును మేడం, ఫస్ట్ టైం.
0: ఆహా, ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం చేస్తుంటాను.
0: అబ్బా, బాగా రోజులకు వాన పడ్డది, ఫుల్ ఖుషి ఉన్నారు అన్నట్టు.
1: గాల్లో తేలినట్టుంది.
0: ఓ, మరి అలా ఏ పాట కావాలని కోరుకుంటున్నారు?
1: జల్సా సినిమా.
0: వాన పడిందో లేదో మీకు అట్లా గాల్లో తేలినట్టు ఉన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. దిల్ ఫుల్ ఖుషి అయింది అంతేనా?
1: ఫస్ట్ టైం కాల్ కలడం, వర్షం కూడా ఇప్పుడే ఫస్ట్
0: గా,
1: అందుకు
0: రెండుంటి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ గాల్లో తేలినట్టుంది పాట. మరి వినయంగానే అలా డాన్స్ చేసేస్తారా? మరి ఎవరు, మీ బాబునా?
1: అవును మేడం.
0: ఆహా, ఈ పాటకు మంచిగా డాన్స్ చేస్తారా? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
1: ఓకే మేడం.

0: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి మరో కాలర్ కాల్ చేసిండ్రు, ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో
1: హలో,
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? యాపలగూడ నుండి రామగారు. ఏం చేస్తుంటారు రామగారు? ఏం చెయ్య అనద్దిగా, ఇంట్లో ఉంటున్నాం కదా. ఇంట్లో అన్ని పనులు చూసుకుంటున్నప్పుడు ఎంత పని ఉంటది కదా. ఆవా, ఇంకా అంతే ఇంకా. కానీ ఇంట్లో ఉండే వాళ్ళకే ఎక్కువ పనులు ఉంటాయి కదా. మరి ఇలా మొదటిసారా మీరు మాట్లాడడం? ఓకే ఓకే. మరి ఇలా ఏ పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా. ఈ సినిమా చూసినరా మరి మీరు? ఎన్నిసార్లు చూసినారు? మీకు అంటే ఫోన్ కలిసి ఈ పాట కోరుతున్నందుకు బాగా సంతోషం ఉందా మీ మాటల్లో? ఓహో, అంటే ఈ ఫోన్ కలిసినందుక లేకపోతే ఈ పాట వింటున్నందుక మీ మాటల్లో బాగా ఆనందం కనబడుతుంది. ఒకవేళ తరుణ్ మీ ముందర కనబడితే ఏం చేస్తారు? హాయ్ హలో అయితే చెప్తారు కదా, మీ సంతోషాన్ని చూపిస్తారు అన్నట్టు. ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
4: హలో మేడం, నమస్తే.
3: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
4: బాలుడి గ్రామం. ప్రతిభ.
3: ప్రతిభ గారు ఏం చేస్తుంటారు? హలో వ్యవసాయం. ఇప్పుడు వానలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం పనులు ఉండవు కదా? మరి చెప్పండి, ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా, ఆ వానకు సంబంధించి పాట కదా. సూపర్ పాట, ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
4: వినాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. తన గొంతుతోనే కాకుండా తన కలంతోనూ ఎన్నో పాటలు రాసి పాడుతూ అందరినీ తన గొంతుతో మయమర్పింపచేస్తూనే తన నటనతో అందరినీ ఔరా అనిపించిన గాయకుడు నటుడు అర్మాన్ మాలిక్ పుట్టినరోజు ఇయ్యాల. 2007లో తారే జమీన్ పర్ సినిమాలో బంబం బోలే పాటతో బాలీవుడ్లో బాల గాయకుడిగా అరంగేట్రం చేశారు.

అర్మాన్ మలిక్. 2011లో కచ్చి లింబు చిత్రంలో తొలిసారిగా తెరపై కనిపించారు. ఆలవైకుంఠపురంలో బుట్టబొమ్మ అనే పాటకు, తొలి ప్రేమలో నిన్నిల అనే పాటకు, గుచ్చే గులాబీ, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో ఏమో ఏమో, హలో చిత్రంలో హలో చిత్రం, అలానే బ్యూటిఫుల్ లైఫ్, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఈ చిత్రం కోసం ఈ పాటల్ని పాడారు. మరి తన గొంతుతో ఎన్నో మధురమైన పాటల్ని మనకు అందించిన అర్మాన్ మలిక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాడిన తొలి ప్రేమ చిత్రంలోంచి ఈ పాట.

0: ఇది అందరినీ అనరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి మరో కలర్ ఫోన్ చేశారు, ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి, శుభోదయం. మంచి ఉన్నాం, మీరు మంచి ఉన్నారా? అవునవును, చల్లగైంది ఇక వాతావరణం, అందరూ ఖుషీలా ఉన్నారు. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం యావనంది శ్రీరామ హనుమాన్ అభిమాన రేడియో.

0: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు మరి?
1: ఆలపన నుంచి.
0: ఆలపన నుంచి ఏ పాట?
1: అదే చెప్పినా కదా పాట,
0: ప్రియతమ.
1: ప్రియతమ.
0: ఓకే అండి. ఏం చేస్తుంటారు?
1: నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తా. ఇప్పుడే షాప్ కి వచ్చిన, దేవునికి దీపం ముట్టించి ఒక రెండు సార్లు కొట్టడానికి లైన్ దొరికింది. హ్యాపీగా సంతోషం.
0: ఓకే అండి, మీ రోజు ఖుషిగా షురు అయింది అన్నట్టు.
1: అవును, రోజు మేము రేడియో పెట్టుకుంటా కదా షాప్ లో, ఉంటూనే ఉంటా 24 గంటలు. నాకు రేడియో అంటే అభిమానిస్తా. రేడియో ఇంటూ అది పనిచేస్తుంటా, వర్క్ చేస్తా షాప్ లో.
0: ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
1: ఓకే ఓకే.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్
4: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: VIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
8: తాతయ్య, ఇది ఏం మొక్క?
9: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
8: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
9: ఎందుకు?
8: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
9: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
8: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
10: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
11: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
12: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMNSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకులు ప్రముఖ గాయకుడు ముఖేష్ జయంతి ఎలా ఎన్నో మధుర గీతాలతో తన గొంతుతో అందరినీ అలరించి అందరి మధ్యలో నిలిచిపోయిన గాయకుడు ముఖేష్. ఇతని సమకాలీకులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్. 1950 నుండి 1970 మధ్య కాలంలో ప్రముఖ గాయకుడు ముఖేష్. ముఖేష్ పాడిన పాటలు ఇప్పటికీ అందరిలోనూ ఎంతో మరపురాని తీపి జ్ఞాపకాలుగా ఉండిపోయాయి. అలా తన పాటల్ని వింటుంటే ఎంతగానో అందరూ ఆ జ్ఞాపకాల్లో మరోసారి మునిగి తేలుతారు. మరపురాని గాయకునిగా చిరస్మరణీయంగా తన గొంతుని మన మదిల్లో నిలిచేలా చేశారు ముఖేష్. 1974 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఉత్తమ నేపథ్య గాయకుడిగా రజనీగంధ సినిమాలోని కై బార్ యూహి దేకా హే అనే పాటకు ఆయన అందుకున్నారు. ఇలా ముఖేష్ జయంతి సందర్భంగా ఆయన గానం చేసిన ధర్మాత్మ చిత్రం కోసం ఆయన పాడిన ఈ పాట

ఇది ఇయాల్టి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటలను సాయంత్రం 5 గంటల మాట చెప్పండి పాట ఇండ్రుల రాత్రి హుషారు కార్యక్రమంలో కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. ఇంకొంచెం సేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని కేజీఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్టపతి సందర్శిస్తారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో సమర్పించినట్టయితే హార్డ్ కాపీ కోసం బీఎల్ఓలు ఓటర్లను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో అనసూయ సీతక్కపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు కొట్టివేస్తూ ఆమెకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, తిరువనంతపురంలోని ఇస్రో విఎస్ఎస్సితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయంగా పర్యావరణ అనుకూల నూతన తరం బ్లోయింగ్ ఏజెంట్ టెక్నాలజీని అభివృద్ది చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈరోజు దేశంలో జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నారు. 1947లో ఇదే రోజున రాజ్యాంగ సభ మన త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. తెలుగువారైన స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. జెండాలోని కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ నమ్మకానికి, సారవంతతకు ప్రతీకలు. మధ్యలో ఉండే 24 ఆకుల అశోక చక్రం ధర్మాన్ని, నిరంతర ప్రగతిని సూచిస్తుంది. హైదరాబాద్తో సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఈ ఉదయం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా భయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనా రా భయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
0: ఏంటి 50 రకాలా? అరే ఇట్రా ఒకసారి.
1: అరే ఏంది మామా,
0: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపు లేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిను తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిని తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:05 దాటి సరిగ్గా 40 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు.

0: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117-0180-11-07-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఊసరవెల్లి ఈ చిత్రం నుండి విజయ్ ప్రకాష్, నేహా పాడిన అనంత శ్రీరామ్ గీతం వింటున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
0: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రం కోసం పుట్టా పెంచల్ దాస్ స్వీయ రచన, సంగీతం హిప్ హాప్ తమిళ.

శ్రోతలు చిత్రసీమ సినీగీతాలు వింటున్నారు. నిలయంలో సమయం 10:23 దాటి 56 సెకండ్లు. చిత్రసీమలో ఇప్పుడు విందాం మహర్షి చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన శ్రీమణి గీతం.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನ ಅವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
2: ಕೊಂತಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸ್ಯದತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
3: ಸೀತಾರಾಮುಲಕು ಕಲಿಪಿ ನಮಸ್ಕರಿಸ್ತೇ
1: ವೇಡುಕಲನ್ನು ಯಥಾ ತದಂಗ ಅಂದಿಂಚೇ ಪ್ರತ್ಯಕ್ಷ ವ್ಯಾಖ್ಯಾನಂ.
3: ರಾಮುಡಿ ಜನ್ಮದಿನ ಅಯಿನಪ್ಪಟಿಕೇ ಕೂಡ
0: ವಿಶ್ವಸನೀಯತಕು ಅದ್ದಂ ಪಟ್ಟೇ ವಾರ್ತಾ ಪ್ರಸಾರಂ.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి లిటిల్ హార్ట్స్ చిత్రం కోసం సంజీత్ హెగ్డే పాడిన కిట్టు విసా ప్రగడ గీతం. సంగీతం సింజీ తెర్రమల్లి.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం 24 ఈ చిత్రం నుండి హృదయ్ గట్టాని చిన్మయ శ్రీపాద ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

కాంతార ఈ చిత్రం నుండి సాయి విఘ్నేష్ పాడిన పాట విందాం. గీత రచన శశిరాజ్, సంగీతం అజనీష్ లోకనాథ్.

ఈ ప్రసారంలో 11 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పి పూర్ణ మనస్విని గారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ నందకుమార్ గారిచే సితార్ వాద్యం ప్రసారమవుతుంది. తబలాపై సహకారం అందిస్తారు శ్రీ శ్రీకాంత్ భట్లవండే. యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం 12:10 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈరోజు సాయంకాలం ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొకసారి గుర్తు చేస్తున్నాం. 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో సాయంకాల ప్రసారం ప్రారంభమవుతుంది. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. 6:50 పశుగ్రాస పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతన్నల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో కడక్నాథ్ కోళ్ల పెంపకం గురించి

జి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ హెడ్ డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈరోజు సాయంకాలం 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. రాత్రి 8:15 నేటి పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష టుడే ఇన్ పార్లమెంట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాకా విషయహే. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి గోపీ సుందర్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం, గానం అర్మాన్ మాలిక్, చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

కేర్ ఆఫ్ కంచరపాలెం ఈ చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట విందాం. గీతరచన విశ్వ, సంగీతం శ్రీకార్ అగస్థి.

0: చిత్రసీమలో చివరిగా వినండి. అల వైకుంఠపురంలో ఈ చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి మంగ్లి యుగుల గీతం, గీత రచన కాసరుల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ థమన్.
1: ఏ బ్రదర్ అప్పమ్మ, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాల్సిందేనని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాని ప్రకారం టీచర్లు మూడేళ్లలో టెట్లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి, లేని పక్షంలో వారు ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని గత నెలలో నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న రాష్ట్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం చెన్నై నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కరీంనగర్లోని ప్రతిమా వైద్య కళాశాల రజతోత్సవంలో ముఖ్య అతిథి. తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన అనంతరం ఈ విషయంపై చర్చ జరపాలన్న డిమాండును ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే ప్రభుత్వ వైఖరిని తెలియజేసినప్పుడు రాహుల్ గాంధీ తన మునుపటి వైఖరి నుంచి వెనక్కు తగ్గి మరిన్ని డిమాండ్లను జోడించారని కేంద్ర మంత్రి అన్నారు. భారతదేశ స్వదేశీ నౌకా నిర్మాణ కార్యక్రమంలో మరొక మైలురాయిగా మాహే తరగతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నిస్సార జల నౌకల్లో 2వదైన ఐఎన్ఎస్ మాల్వాన్ను భారత నౌకాదళం ఈరోజు కర్ణాటకలోని కార్వార్లోని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాని ప్రకారం టీచర్లు మూడేళ్లలో టెట్లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి, లేని పక్షంలో వారు ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని గత నెలలో నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న రాష్ట్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం చెన్నై నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కరీంనగర్లోని ప్రతిమా వైద్య కళాశాల రజతోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. నీట్ సంబంధిత అంశాలపై పార్లమెంటులో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన అనంతరం ఈ విషయంపై చర్చ జరపాలన్న డిమాండును ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే ప్రభుత్వ వైఖరిని తెలియజేసినప్పుడు రాహుల్ గాంధీ తన మునుపటి వైఖరి నుంచి వెనక్కు తగ్గి మరిన్ని డిమాండ్లను జోడించారని కేంద్ర మంత్రి అన్నారు. భారతదేశ స్వదేశీ నౌకా నిర్మాణ కార్యక్రమంలో మరొక మైలురాయిగా మాహే తరగతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ద నిస్సార జల నౌకల్లో 2వదైన ఐఎన్ఎస్ మాల్వాన్ను భారత నౌకాదళం ఈరోజు కర్ణాటకలోని కార్వార్లో అధికారికంగా ప్రారంభించనుంది. ఆసియాన్ ఫ్రేమ్ వర్క్ కింద విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఫిలిప్పీన్స్ లోని మనీలాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సమావేశాల్లో ఆసియాన్ ఇండియా తూర్పు ఆసియా సదస్సు ఆసియాన్ ప్రాంతీయ ఫోరం సమావేశాలు కూడా ఉంటాయి. ఈరోజు ప్రపంచ మెదడు దినోత్సవం జరుపుకుంటున్నారు. మెదడు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అల్జీమర్స్, పార్కిన్సన్స్, స్ట్రోక్ వంటి నరాల సంబంధిత వ్యాధులపై పోరాటానికి 2014లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈరోజు గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు, ఈరుగాలులు వీస్తాయని కూడా అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AERNews_HYDని ఫాలో అవ్వండి.

ఆకాశవాణి వివిధ భారతి 108.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఈరోజు గుర్తుకొస్తున్నాయికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ప్రముఖ సినీ గీత రచయిత దాశరథి గారి పుట్టినరోజు, అంటే జయంతి. మరి ఈ సందర్భంగా దాశరథి గారు రచించిన ఆణిముత్తల్ లాంటి పాటలను వింటూ ఆ పాటలను గురించిన కొన్ని విశేషాలను మాట్లాడుకుందాం. మరి తెలుగు సినిమా రంగానికి దాశరథి గారు ఎన్నో ఆణిముత్తల్ లాంటి పాటలు రాశారు కదా. తెలుగు చలనచిత్ర రంగానికి స్వర్ణయుగం అనే దగ్గ కాలంలో, అంటే దాదాపు 1970 వరకు అనమాట, దాశరథి గారు ఎన్నో వైవిధ్యమైన గీతాలు రచించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. గీత రచనల్లో వారు స్పృశించని అంశం లేదేమో అనిపిస్తుంది. మరి ఇవాళ కొన్ని పాటలు విందాం, ఆ పాటల గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి, గుర్తుకొస్తున్నాయి.

కొన్ని తరాలుగా తెలుగు వాళ్ళని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్న పాట మేనకొడల సినిమా నుంచి. దాశరథి గారి సాహిత్యం అది, ఘంటసాల గారి గానం సంగీతం. ఆ పాట వింటూ పరవశంలో మునిగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది దాశరథి గారి సాహిత్యం గొప్పతనం. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రముఖ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తాల లాంటి పాటల గురించి మాట్లాడుకుంటూ ఆ పాటలను కూడా వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. ముందుగా భక్తి గీతాల విషయానికి వస్తే, భక్త ప్రహ్లాదలోని ఆది అనాది ఈ పాట ప్రథమ స్థానంలో ఉంటుంది. అలతి పదాలతో సరళమైన భాషలో పరమాత్మని వర్ణన అమోఘంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈ పాటలో బాలమురళీకృష్ణ గారి గమకాలు సంగీత ప్రియుల్ని బాగా అలరిస్తాయి. అలాగే ఇక నడిరేజాములో రంగుల రత్నం సినిమాలో పాట, ఇక తిరుమల మందిర సుందర ఇప్పుడే విన్న మేనకొడల సినిమాలోని పాట, ఇక రాము సినిమాలోని రారా కృష్ణయ్య ఈ పాట, నను పాలింపగ తరలి వచ్చితివా బుద్ధిమంతుడిలోని పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి ఇవన్నీ కూడా. మరి రంగుల రాట్నంలోని పాట చేప రూపమున ఆ పాటలో దశావతార వర్ణన ఉంటుంది, లలిత పదాలతో హృద్యంగా సాగిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో భక్తి గీతాలు మన చెవుల్లో మార్మోగుతూ ఉంటాయి, మనసులో కలకాలం నిలిచి ఉంటాయి. మరి ఈ పాట విందామా భక్త ప్రహ్లాదులోది, ఆ తర్వాత మరిన్ని పాటల విశ్లేషణ ఆస్వాదిద్దాం. పాటల్ని వింటూ ఉండండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీయాన్ వివిధ భారతి 100.8 FM. ప్రముఖ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తల్లాంటి కొన్ని పాటలను విశ్లేషిస్తూ ఆ పాటలను ఆస్వాదిస్తున్నాం. ఇక భావగీతాల విషయానికొస్తే ఘంటసాల గారు గానం చేసిన వసంతసేన సినిమాలోని కిలకిల నగవుల నవమోహిని అనే పాట, ఇక చంద్రహాస సినిమాలోని ఇలకు దిగిన అందాల తారవో, బందిపోటు దొంగల సినిమాలోని వీరి

చెప్పావు ఈ పాట. ఇక దాగుడు మూతల సినిమాలోని గోరంక గూటికి చేరావు చిలక ఇలాంటి పాటలన్నీ చెప్పుకోదగ్గ పాటలు. ఇక మరీ ముఖ్యమైన విషయం బాలసుబ్రహ్మణ్యం గారి కెరీర్లో ఆణిపుత్యంలాగా చిరకాలం నిలిచిపోయే పాట కన్నెవయసు సినిమాలోని ఏ దీవిలో విరిసిన పారిజాతమో గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఆ పాట కూడా విందాం. ఇప్పుడైతే బందిపోటు దొంగల సినిమాలోని ఈ పాట ఆస్వాదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ప్రముఖ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తాల లాంటి పాటలను వింటున్నాం. ఆ పాటల గురించి విశ్లేషిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఇక గానకోకిల సుశీల గారి ఖాతాలో ఆణిముత్యాలదిగిన పాటల్లో ఆత్మీయుల సినిమాలోని మదిలో వీణలు మృగి ఆ పాట ఒకటి, ఇంకోటి నీవు రావు నిదురరాదు పూలరంగడి సినిమాలోని ఈ పాట, ఇక అమరశిల్ప జక్కనలోని అందాల బొమ్మతో ఆటాడవా ఈ పాట ఒకటి, ఇక అమాయకరాల సినిమాలోని పాడేదని నామమే గోపాల ఇది చదువుకున్న అమ్మాయిలలోని వినిపించని రాగాలి ఈ పాట ఒకటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. దిగ్గజ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రాసిన ఆణిముత్తాల లాంటి పాటలను ఆస్వాదిస్తున్నాం. ఆ పాటల గురించిన విశ్లేషణ కూడా మనం మాట్లాడుకుంటున్నాం, చేసుకుంటున్నాం. మరి ఇక సుశీల గారి గళం నుంచి వెలువడిన మరో వైవిధ్యమైన చిలిపి గీతం మూగ మనసుల సినిమా నుంచి గోదారి గట్టుంది గట్టుపైన చెట్టుంది ఈ పాట అన్నమాట. యాక్చువల్గా ముక్తపద గ్రస్థంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఈ పాట. ముక్తప్రద గస్తాలంకారం అంటే పైపాదంలో ముగించిన పదంతో తరువాతి పాదం ప్రారంభం కావడమనే విషయం శ్రోతలందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఈ చిత్రంలో గౌరీ పాత్రను పోషించిన జమున గారికి తగ్గట్టుగా ఆ పాత్రకు తగిన బిగువు, పొగరు, చిలిపిదనం ఆ పాట

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. దిగ్గజ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన కొన్ని ఆణిముత్తల్లాంటి పాటలను విశ్లేషిస్తూ ఆ పాటలను ఆస్వాదిస్తున్నాం. ఇక యుగళ గీతాల విషయానికొస్తే దాశరథి గారి రచనల్లో లాలిత్యం తొంగిచూస్తూ ఉంటుంది. అసలు ఆయన రచించిన తొలి రచనే తేలిని ఆ శైలిని అలాగే కొనసాగిస్తూ విశేషమైన ప్రజాదరణ పొందిన ఎన్నో గీతాన్ని రచించారు దాశరథి గారు. మరిప్పుడైతే వాగ్దానం సినిమాలోని ఆయన రచించిన తొలి యుగళ గీతాన్ని ఆస్వాదిద్దామా?

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. దిగ్గజ సినీగీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తల్లాంటి కొన్ని పాటలను విశ్లేషిస్తూ ఆ పాటలను ఆస్వాదిస్తున్నాం. ఇక పాట విషయానికొస్తే, తేనె మనసుల సినిమాలోని దివి నుంచి భూమికి దిగి వచ్చి పారిజాతమే నీవై నీవై ఈ పాట ఒకటి. ఇక మూగ మనసులో మంచి మనసుల సినిమాలోని నన్ను వదలి నీవు పోలేవులే ఈ పాట ఒకటి. ఇలాంటి మధురమైన యుగుల గీతాలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేస్తాయి. ఇక ఏఎం రాజాకు చెప్పుకోదగ్గ పాటల్లో ఒకటైన పుట్టినిల్లు పెట్టినిల్లు సినిమాలోని సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు ఈ పాట ఎంతో సున్నితంగా సాగిపోతుంది. అలాగే ప్రేమ పగ సినిమాలోని కలిసిన హృదయాలలోనా అనే యుగుల గీతం బాలసుబ్రహ్మణ్యానికి ఎంతో పేరు తెచ్చిన గీతాల్లో ఒకటిగా చెప్పవచ్చు. మరి మరిన్ని పాటలను గురించి మాట్లాడుకునే ముందు పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలోని ఈ పాట వినండి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: దిగ్గజ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తాలంటి కొన్ని పాటలను విశ్లేషిస్తున్నాం. ఆ పాటలను ఆస్వాదిస్తున్నాం. గుర్తుకొస్తున్నాయిలో ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇక కథానాయకుడు సినిమాలోని ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా ఈ పాట ఒకటి. ఇక ఒక కుటుంబం సినిమాలోని మంచిని మరచి వంచన నేర్చి నరుడే నాడు వానరుడైనాడు ఈ పాట ఒకటి. ఇలాంటి గీతాల్లో ఈ లోకం తీరుని నిర్మోహమాటంగా ఎండగట్టారు రచయిత దాశరథి. అలాగే ఇక బుల్లెమ్మ బుల్లోడు సినిమాలోని అమ్మ అన్నది ఒక కమ్మని మాట అనే గీతంలో మాతృప్రేమ నిర్మలత్వాన్ని, అమ్మ యొక్క ప్రాశస్తాన్ని, గొప్పతనాన్ని చక్కటి వాడుక భాషలో తెలియచెప్పారు. ఇక కన్నె మనసులో చిత్రానికి కాను అమ్మలగనే అమ్మ గాజులెమ్మ అనే ప్రత్యేకమైన గీతాన్ని రచించారు దాశరథి. జానపద శైలిలో సాగే ఈ గీతం కూడా ప్రజాదరణ పొందింది. మరి మరిన్ని గీతాల గురించి మాట్లాడుకునే ముందు బుల్లెమ్మ బుల్లోడు సినిమాలోని ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాట ఆస్వాదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. దిగ్గజ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తల్ లాంటి పాటలను విశ్లేషిస్తూ ఆ పాటలను ఆస్వాదిస్తాం. ఎన్ని పాటలు చూడండి, మనకున్న గంటడేం సరిపోతుందా? వాటిల్లోనే అందుకే అన్నాం ఆణిముత్తల్ లాంటి కొన్ని పాటలు అని. ఇక చిలిపి గీతాలు కూడా తాను రాయగలనని నిరూపించుకున్నారు దాశరథి. శ్రీమంతుడు సినిమాలోని ఎంతో చిన్నది జీవితం ఆ పాట ఒకటి, బులుబులి ఎర్రని బుగ్గల దాన చెంపక్కు చారెడు కన్నుల దాన ఈ పాట ఒకటి, ఆహా ఏమి అందం ఈ పాట, ఇవన్నీ కూడా చాలా చిలిపి పాటలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు దాశరథి గారు రాసిన పాటల్లో. ఇక ఇవి కాక బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమాలోని దూర వయసు చిన్నది లలలలహ ఈ పాట కూడా ఈ కౌలోకే వస్తుంది. ఉర్దూ భాషలో కూడా నిష్ణాతుడైన దాశరథి గారు ఖుషి, నిషా, హుషారు, మజా లాంటి పదాలను సందర్భోచితంగా తెలుగు పాటలలో చొప్పించి పాటల సొగసు చెడకుండా ఆయా పాటలకు అనుగుణంగా వాడుకున్నారు. మరి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు దేవుడు చేసిన మనుషుల్లోని ఈ పాట ఆస్వాదించండి.

అలాగా.

దిగ్గజ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తల్ లాంటి పాటల్లో కొన్ని పాటలను మనం విశ్లేషిస్తున్నాం, ఆ పాటలను ఆస్వాదిస్తున్నాం. ఇక మంచి మనిషి చిత్రంలోని ఒక పాట ఉంటుంది, ఓహో గులాబీ బాల. ఈ పాట గురించి మనం ప్రస్తావించకపోతే ఈ కార్యక్రమానికి అర్థం లేదేమో అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ పాటలోని మొదటి చరణంలో యువతలకు నీతిబోధ చేస్తూనే రెండవ చరణంలో పురుష నైజాన్ని చక్కగా ఆవిష్కరించారు దాశరథి గారు. మరి ఆ పాటని వినిద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో దిగ్గజ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తల్ లాంటి పాటల్లో కొన్నిటి గురించి మనం విశ్లేషించుకుంటాం, ఆ పాటలను ఆస్వాదించాం. మరి వివిధ గాయకులు గాయనీమణుల స్వరం నుంచి జాలువారిన, దాశరథి గారి కలం నుంచి జాలువారిన వైవిధ్యభరితమైన రచనలన్నిటిలోని కాకపోయినా కొన్నిటి గురించి మనము స్పృశించే ప్రయత్నం చేశాం ఈ కార్యక్రమంలో. మరి ఎన్నో ఆణిమిత్తల్ లాంటి పాటలతో చిరస్మరణీయులైన దాశరథి గారికి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి హిందీలో. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:05 దాటింది. స్టే ట్యూన్ ఫర్ చైతన్య స్ఫూర్తి.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: Welcome to Chaitanya Spurti with me, Archie Lakshmi.

ఎస్ గంగోత్రి మూవీ నుంచి ఆ ట్రైన్ సాంగ్ వినేసాం చిగుబుక్ చిగుబుక్. అసలు ఆ సౌండ్ వింటేనే మనం ఏదో చిన్ననాటి జ్ఞాపకాలకు వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఎంత ఫ్లైట్స్ అవి వచ్చినా టైం సేవ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం, కానీ ఎక్కువ మంది ఇష్టపడేది ట్రైన్ జర్నీనే. చక్కగా ఉంటుంది, చుట్టూ పరిసరాలు చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి టైం. ఒక వస్తువైనా విషయమైనా మనం ఎలా ఉపయోగిస్తున్నాం, ఎలా తీసుకుంటాం అనే విషయంపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, అంతే కదా. సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతే మరి. సరైన దిశలో వాడితే పర్యావరణానికి హాని జరగకుండా అడ్డుకోవచ్చు అని నిరూపించింది భారత్లో కొత్తగా ప్రవేశించిన ప్రయాణ సాధనం. ఏంటది చెప్తాను, స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: ముకుంద సినిమా చిత్ర గారి స్వీట్ వాయిస్ లో ఒక లవ్లీ మెలడి వినేశాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి టైం. మరి ఇక పర్యావరణానికి అంటే పర్యావరణ హితంగా ఒక భారతదేశంలో సరికొత్తగా ప్రవేశించింది ఒక ప్రయాణ సాధనం అని చెప్పా కదా, అదేంటో తెలుసా? హైడ్రోజన్ రైలు. భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు హర్యానా రాష్ట్రంలోని జింద్ నుంచి సోనిపట్ వరకు నడుస్తూ మధ్యలో అనేక చిన్న చిన్న స్టేషన్స్లో కూడా ఆగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఉద్దేశంతో ఇటీవల ప్రారంభమైంది. ఇంతకీ ఏంటి ఈ రైలు ప్రత్యేకత తెలుసుకోవాలిగా, అయితే వింటూ ఉండాలిగా వివిధ భారతిని. వింటూ ఉండండి, ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను. అంతకంటే ముందు ఒక స్పాట్, ఆ తర్వాత పాట. ఓకేనా? స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. చైతన్య స్ఫూర్తిలో భారత్ లో సరికొత్తగా ప్రవేశించిన హైడ్రోజన్ రైలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఈ హైడ్రోజన్ రైలు అన్ని డిజిటల్ లేదా ఎలక్ట్రిక్ ట్రైన్స్ లా కాకుండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుందట. అంటే ట్రైన్ కదలడానికి డీజిల్ కరెంట్ ఏమక్కర్లేదు తెలుసా? మరి ఎలా నడుస్తుందబ్బా అనుకుంటున్నారు కదా. హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్య జరిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. సో అలా ట్రైన్ నడుస్తుందన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న కెమిస్ట్రీ గుర్తొస్తుంది కదా ఇవన్నీ వింటుంటే. మరి ఇవే విశేషాలు చెప్తాను, ఇంకొన్ని వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడైతే మీకోసం మరో సూపర్ ట్రక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇటీవల భారత్ లో ప్రవేశించిన హైడ్రోజన్ రైలు గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఇందాకే మనం తెలుసుకున్నాం కదా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది కాబట్టి పర్యావరణం ఎలా రక్షించబడుతుందో మనందరికీ అర్థమైంది. ఇక నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది కాబట్టి గాలి కాలుష్యం అస్సలు ఉండదు. అందరికి అందుబాటులో ఉండే టికెట్ ధర మరో ప్రత్యేకత, అంటే మినిమం 5 రూపీస్ నుంచి మాక్సిమం 25 రూపీస్ అనమాట. సో అందరికీ అనుకూలంగా ఉంటుంది ఛార్జ్. అన్నిటికన్నా గొప్ప గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారవడం. భారత శాస్త్రవేత్తల ఇంజనీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం హైడ్రోజన్ రైలు. జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలకు ధీటుగా నిలిచింది మన భారత్, మనందరికీ గర్వకారణం. మరి భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పర్యావరణ హిత రైళ్లు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేంతగా స్ఫూర్తినిచ్చిన సందర్భం ఇది. మరి ఇక సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ద నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు పివి సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ జపాన్కు చెందిన యుషీ తనకాతో తలపడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ టెన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికి ఉండే గౌరవము, ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.
0: భారత అధ్యక్షతన సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్లో జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చండీగఢ్లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని, ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం కింద జరిగిన ఈ సమావేశం ఆధారాలతో కూడిన సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడేలా సభ్యదేశాల మధ్య బంధాన్ని పటిష్టం

0: చేసింది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన, సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశ నిబద్దతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావెల్ బేస్ లో జరిగిన వేడుకలో రెండవ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాన్ను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ద నౌకల్లో ఇది రెండవది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ద నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
1: As far as naval ship building is concerned, India has always had an edge, and we had carried our legacy forward in making ships. So very good progress has been made in our Atmanirbharta as far as ship building is concerned. I just hope that other two services, especially Indian Air Force, learns the lesson as to how Indian Navy has been able to get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your ship building right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 మంది చైనా సిబ్బందిని రక్షించినందుకుగాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్, చైనాలు కీలకమైన పొరుగు దేశాలని వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్ లో లక్ష్యా సెన్ జపాన్ కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్ లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17 ఇండోనేషియాకు చెందిన అల్వి పర్హాన్ ను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ లో అర్జున్ హరిహరన్ జోడి చైనా ద్వయం వాంగ్ చాంగ్ లియాంగ్ వికెంగ్ ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్ రుత్వికా జోడీ తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయవద్దని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్ కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ద నౌక ఐఎన్ఎస్ మాల్వన్ ను జలప్రవేశం చేయించారు.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబి స్టూడియోలో సమయం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్. మరొక పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం కబుర్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఈట్ ఫిట్ వింటున్నారు విత్ మీ అర్జలక్ష్మి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మనకు చాలా రకాల పండ్లు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. సీజనల్ గా దొరికేవి కొన్ని అయితే ఎప్పుడు ఉండేవి కొన్ని. కొన్ని పండ్లు మాత్రం రుచిలో పోషకాల్లో స్పెషల్ అని చెప్పొచ్చు. మరి అలాంటి వాటిలో ఒకటి పనస పండు. ఉపయోగాలంటూ మాట్లాడుకుందా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ డేట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

సంక్రాంతి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ డేట్ వినేసాం. నిజంగంటే ఇలాంటి పాటలు వింటుంటే గులాబీ వాన పడుతున్నట్టుగానే ఉంటుంది కదా, అంత ఆహ్లాదంగా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు ఈట్ ఫిట్ లో ఉన్నాం కాబట్టి ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నట్టు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. పనసపండు ఇవాళ మన ఫ్రూట్ ఐటమ్ అనమాట. అంత దూరం నుంచి మంచి సువాసనతో మనల్ని పలకరిస్తుంది. తీసేసుకోవాలి పండు తీసేసుకోవాలన్నట్టు. అఫ్కోర్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా అనుకోండి, కానీ మహిళలు తప్పకుండా తీరాల్సిన పండు పనస అంటున్నారు నిపుణులు. మరి ఎందుకో ఏమిటో తెలుసుకోవాలి కదా, అంటే వింటూ ఉండాలిగా వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో లవ్లీ సాంగ్ అందాల రాముడు మూవీ నుంచి. ఎంజాయ్ దిస్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. మరి పనసపండు ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పనసలో ఏబీసీ విటమిన్లు అండ్ పీచు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండి మహిళల ఆరోగ్యానికి అన్ని విధాల మేలు అనేది పోషక నిపుణుల సలహా. ఇక విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పనస చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచి కాంతివంతం చేస్తుందట. ఇక పనసలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలన్నీ ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయట. చూసారా ఎన్ని ఉపయోగాలున్నాయో. పనస పండే కాదు, పనస కాయ వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో కూడా చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి. అంటే ఇప్పుడు మీకోసం మరో లవ్లీ మెలోడీ ఆన్ ద వే.

ఫీడ్ టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. పనస పండే కాదు, పనస కాయ కూడా మహిళలకు ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. పీచు ప్రోటీన్ ఎక్కువగా ఉండే పచ్చి పనసను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు కూడా తగ్గొచ్చట తెలుసా. ఎంత స్వీట్నెస్ కదా ఇది. ఇంకా ఉన్నాయి పనస కాయ వల్ల ఉపయోగాలు చెప్తాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా నుంచి చక్రి పాడిన పాట వినేశాం. యాక్చువల్ గా చక్రి కందికొండ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అనే చెప్పాలి. చక్రి గారి సూపర్ హిట్ సాంగ్స్ అన్నింటిలో కూడా కందికొండ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అనమాట. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి పనసకాయ ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య కూరల్లో బిర్యానీల్లో పచ్చి పనస ముక్కలు ఎక్కువగా వాడుతున్నారు. అన్సీజన్ లో కూడా వాడుకునేలా పొడి డీహైడ్రేట్ చేసిన ముక్కలు మార్కెట్లో దొరుకుతున్నాయనుకోండి. అయినా సరే సీజన్ లో దొరికే తాజా పండు రుచిని పోషకాల్ని అస్సలు మిస్ అవ్వకండి అనేది నిపుణుల మాట. మరి పాటించాలిగా మనం, అప్పుడే కదా హెల్దీగా హ్యాపీగా అండ్ ఫిట్ గా ఉండగలం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎందుకు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం కొడంగల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొడంగల్లో స్థానిక నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో ఈ ఉదయం నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు ఉన్నందువల్ల అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయించాలని సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 196,620 ఓటర్ల నమోదు పూర్తయిందని, ఇంకా 54,635 మంది నమోదు చేసుకోవాల్సిందన్నారు. ఈ నెల 30 మిగిలిన ఓటర్ల నమోదు పూర్తయ్యేలాగా ఇంటింటికి వెళ్లి ఓటర్ ధృవీకరణ ఫారాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.
1: వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. పిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంట్, ఆ ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే, ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు జీతంగా అనుకుంటే 29 ఓటేస్తూ ఓటు ఇవ్వాలని డిసైడ్ అవుతుంది.
0: అంతకుముందు కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ఫామ్ లో తన వివరాలు నమోదు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం కొడంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. 4 విద్యుత్ ఉప కేంద్రాలు, నూతన సర్కిల్ కార్యాలయం భవనం, టీజీఎస్డీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, 5 అంతస్తు సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం పీడీసీఎల్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్తిల్లాలని కోరుతూ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ
2: ఎల్లినో పరిస్థితుల్లో యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగాలు, తరతర పూజలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగే బోనాల సందర్భంగా కూడా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాల్లో వర్ణయాగాలు, పూజలు జరుగుతూ ఉన్నాయి.
0: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జిల్లాను పరిశీలించారు. ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో 35% వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలను సంరక్షించాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగు చేస్తే సాగునీటి అవసరం తగ్గుతుందని చెప్పారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసి వ్యవసాయ శాఖ రూపొందించిన బుక్లెట్ ను ఆవిష్కరించారు. ఎల్ నీనియో కారణంగా వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతులకు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన కోరుట్ల నియోజకవర్గం సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, కందులు, పెసర్లు, మినుములు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడం బదులుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసిందని, విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు దాడి చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రిని అవమానించేలా వ్యవహరించారంటూ ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిరసన ర్యాలీకి ప్రయత్నించారు. గాంధీ భవన్ ను ముట్టడించేందుకు బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరిన ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రామచంద్రరావు అరెస్ట్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. హైదరాబాద్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చలో లోక్ భవన్ కార్యక్రమానికి ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు చేపట్టిన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు

మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యకుడు మహేష్ గౌడ్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీషీటర్లపై నిఘా తదితర అంశాలను సమీక్షించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ప్రాజెక్టుకు వరద నీరు చేరలేదు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల వద్ద నిల్వ ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మాత్రమే 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది వరద ఉధృతితో ఉప్పొంగుతోంది. నీటి ప్రవాహం పెరగడంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నాటు పడవల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నెట్టివేశారు. ప్రాణహిత నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగడం, చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలు మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో నిన్నటి నుంచి ఉదయం వరకు సగటున 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ అప్పపెళ్లి మార్గంలోని గుండివాగుపై తాత్కాలిక వంతెన వరద నీటికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువతకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అందించే టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రామదాస్ చెప్పారు. భూతలం, సముద్రం, ఆకాశంలో నిర్వహించిన సాహస కార్యక్రమాల ఆధారంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 2023-24 సంవత్సరాల్లో సాధించిన విజయాలకు సంబంధించి ఆగస్టు 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనగామ జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 24వ తేదీలోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్లోని భగత్ నగర్లో నిన్న అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. మాస్కులు ధరించిన దుండగులు ఇంట్లోకి చొరబడి ఇంటి యజమాని అజ్మత్ అలీ కుటుంబ సభ్యులను ఆయుధాలతో బెదిరించి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21 లక్షల రూపాయల నగదు దోచుకువెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈరోజు జాతీయ మామిడి పండు దినోత్సవం జరుపుకుంటున్నారు. పళ్లలో రారాజైన మామిడి పండు గొప్పతనాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించేందుకు ఈ దినోత్సవాన్ని అంకితం చేశారు. 1987లో భారత నేషనల్ హార్టికల్చర్ బోర్డు చొరవతో ఈ రోజు ప్రాచుర్యం పొందింది. అర్హత ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం కొడంగల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు దేశంలో జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వేటూరి ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి అంటేనే అల్టిమేట్ హిట్ కాంబో కదా. అన్ని ఎన్ని కల్ట్ క్లాసిక్ సాంగ్స్ వాళ్ళ కాంబినేషన్లో. జయదేవ వీరుడు అతిలోక్ సుందర్ సినిమా నుంచి ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం షో టైమ్ టైమ్ విత్ మీ ఆర్జే లక్ష్మి. చూస్తుండగానే రోజులు అలా గడిచిపోతున్నాయి చూడండి. 2026 మిడిల్లోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకో 5 మంత్స్ అయితే అయిపోతుంది 26 కూడా. టైం అలా పరిగెడుతూనే ఉంటుంది, టైంతో పాటు మనము కదా. ఈ ఉరుకులు పరుగుల్లోనే ఎన్ని ఎమోషన్స్, కష్టాలు, సంతోషాలు, నిరాశలు, విజయాలు అన్నిటినీ ఫేస్ చేస్తూ, ఓవర్కమ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తాం. మరి వీటన్నిటిలో మీకు తోడుగా ఉండే మీ నేస్తం దోస్త్ వివిధ భారతి. వింటూ ఉన్నారు కదా నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో. ఇక మొదలెడదామా షో టైమ్ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మన పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న 7 చిరంజీవులు ఎవరు? మరోసారి వినండి, మన పురాణ

పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న ఏడుగురు చిరంజీవులెవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2 0 4 0 2 3 2 4 0 8 5 2 అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్.

ఎప్పుడు విన్నా తాజాగా అనిపించే పాట రుద్ర నిద్ర సినిమా నుంచి విందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మన పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న 7 చిరంజీవులు ఎవరు అని. ఒక్క నిమిషం క్వశ్చన్ అడిగినా కూడా కొంచెం ఒక పాజ్ వచ్చింది అనమాట. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఆన్సర్ల సునామీ. కాకపోతే చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, ఒకరిద్దరు తప్ప. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. కంచల లక్ష్మి రాము, శిల్ప ప్రసాద్, రేఖా నాయక్, సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రమణి సుబ్బారావు, భోగ మార్కండేయ, అనిత, లత, అప్పలరాజు, కాళ్ల శ్రీనివాసరావు, నాగనాథ్ గుప్తా, చోడవరపు నాగేశ్వరరావు, పాలెం పోలయ్య ఇంకా పంపిస్తున్నారు భవానీ షాపర్ నుంచి. కొంతమంది అయితే కొన్ని పేర్లు మాత్రమే పంపించారు. సో అది కుదరదు కదా, 7 పేర్లు అడిగారు కాబట్టి మీరు కంపల్సరిగా 7 పేర్లు పంపిస్తేనే రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇంకా వస్తున్నాయి చూద్దాం, ఎవరైనా పంపించారేమో ఆన్సర్స్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించారు అండ్ ఇంకా వస్తున్నాయి. వీళ్ళ నెట్వర్క్ మీ పేర్లు చదవడానికి ట్రై చేస్తాను. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ పేర్లు చదివేస్తున్నాను. ఆంజనేయుడు, అశ్వత్థామ, వ్యాసుడు, పరశురాముడు, బలిచక్రవర్తి, విభీషణుడు, కృపాచార్యుడు, వీళ్ళు 7 చిరంజీవులు ఇప్పటికీ ఉన్నారని, కలియుగాంతం వరకు ఉంటారని మన పురాణాల కథనం అనమాట. కొంతమంది అయితే సప్త చిరంజీవులని ఆన్సర్ పంపించారు. నేను అడిగిందే క్వశ్చన్ అది కదా, మళ్ళీ మీరు ఆన్సర్ అదే పంపిస్తే ఎలా చెప్పండి. సో ఇలా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.2 ఎఫ్ఎం.

ఎంత సూపర్ హిట్ కదా ఈ పాట అప్పట్లో. ఈవెన్ ఇప్పుడు ఎన్నిసార్లు విన్నా కూడా అదే ఫీల్. హాట్ టచింగ్ సాంగ్స్ అంటారు ఇలాంటివన్నీ కూడా. రాజశ్రీ గారి సాహిత్యం, మనోజ్ జాన్ సంగీతం, ఒకటి రెండు సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఇలాంటి పాటల వల్ల మనకి ఎప్పటికీ గుర్తుండిపోతారనమాట. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిద్ భారతి 102.2 FM. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా? యాక్చువల్గా మనకి హైదరాబాద్లో తెలంగాణలో బోనాల సందడి ప్రారంభమైంది. ఆషాఢమంతా కూడా అమ్మవార్లని ఆరాధిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పెట్టే పండుగ ఇది. మరి సందర్భంగా క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, బోనాల సందర్భంగా ఏ ఏ పేర్లతో అమ్మవార్లను పూజిస్తారు? మరోసారి వినండి, బోనాల సందర్భంగా ఏ ఏ పేర్లతో అమ్మవార్లను పూజిస్తారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వెంటనే వాట్సాప్ 2040023240852. అండ్ ఇప్పుడు మీకోసం

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిద్భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, బోనాల సందర్భంగా అమ్మవారిని ఏ ఏ పేర్లతో పూజిస్తారు అని. మరి చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కొంతమంది అయితే సగం సగమే పంపించారు, అయినా కూడా మీరు తెలిసినంత వరకు పంపించారు కాబట్టి అవి కూడా నేను మీ పేర్లు రాశాను. అండ్ ఇంకోటి కంప్లైంట్ ఏంటంటే, మేము కరెక్ట్ ఆన్సర్ పంపించాము, మీరు చదవట్లేదు అని. మేము పాట ప్లే చేసినంతసేపు మీ పేర్ల కోసమే వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు ఎంతమంది పంపిస్తే అన్ని పేర్లు చదవడానికి ట్రై చేస్తాం. సో మేము చెప్పిన తర్వాత మీరు పంపిస్తే అది చదవడానికి వీలు కాదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాం. అండ్ అది కూడా మనకు ఉన్నంత టైంలో వీలైనంత పేర్లే చదవాల్సి ఉంటుంది కాబట్టి. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఇక రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. కొండ యాదగిరి శాంత, శేల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్చరణ్, దోర్నల బాలరాజు, ఎల్లమ్మ, విష్ణువర్ధన్ బాబు, అశోక్ కుమార్, అరవిందాచారి, లావణ్య, భోగ మార్కండేయ, అనిత, కృష్ణగీత అండ్ ఇంకా మేర సాయిలు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ రైట్ ఆన్సర్ ఇస్, నేను రాసుకొచ్చిన ఆన్సర్ అనమాట ఇది కరెక్ట్. అమ్మవార్ల పేర్లు కొంతమంది అయితే ఏరియాల పేర్లు మెన్షన్ చేశారు, అంటే ఎక్కడెక్కడైతే బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారో ఆ ఏరియాల పేర్లు మెన్షన్ చేశారు. నేను అడిగింది అమ్మవారి పేర్లు ఏ ఏ రూపాలలో కొలుస్తారు అని. మరి అయితే చదివేస్తున్నాను, చెప్పేస్తున్నాను. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ. సో వీళ్ళందరినీ ఈ పేర్లతో కొలుస్తారు. ఆషాఢమాసం అంతా కూడా బోనాలు సమర్పిస్తారు. మరి ఇక రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో కల్ట్ క్లాసిక్ సాంగ్, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్ టు షో టైమ్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు? యాక్చువల్ గా మనం బ్రెయిన్ ను కొంచెం ఫ్రీగా వదిలేసామనుకోండి, ఏవేవో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆకాశానికి అంత ఎక్కడ, ఆ సముద్రం ఎంతవరకు ఉంది, అసలు ఈ ప్రపంచంలో చిట్ట చివరి నగరం ఏది, ఇండియాలో చివరి నగరం ఏది, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకుంటే కొంతమంది వాటికి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. సో అలా వచ్చిందే ఈ క్వశ్చన్ అనమాట, అడుగుతున్నాను, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. భూమి మీద చివరి నగరం ఏది? మరోసారి వినండి క్వశ్చన్ని, భూమి మీద చివరి నగరం ఏది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఒక ఆల్ టైమ్ హిట్ డ్యూయెట్, స్టేట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఓ బంగారు కొండలాంటి పాట వినేశాం. ప్రేమమూర్తుల సినిమా నుంచి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భూమి మీద చివరి నగరం? శ్రోతలున్నారే, ఎక్కడ తగ్గట్లేదండి, టక్ టక్ టక్ కనుక్కుని మరి ఆన్సర్ పంపించారు. కనుక్కోవాలి, అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. సేలు వెంకటేష్, సుగుణ వెంకటేష్, మౌనిక అప్పలరాజు, సూర్యశ్రీ మహాలక్ష్మి, జయలక్ష్మి, మంగభాస్కర్, బలరామ్ సరోజ, ఆడప్ సంతోష్ కుమార్, కానుకల గోపాల్, బ్రహ్మయ్య, నరేష్, రోజా, నాగనాథ్ గుప్తా, అండ్ ఇంకా వస్తూనే ఉన్నాయి, అరుణ, రామరాజు అండ్ గణేష్, వేదవతి, మేర సాయిలు. చూడండి మీ పేర్లు అన్ని చదివేస్తున్నాను. వీళ్ళంత వరకు ప్రేమ్నాథ్, కళావతి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఉషువాయు. దక్షిణ అమెరికా ఖండం చివరి కొనలో అర్జెంటీనా దేశంలోని టియర్రో డెల్ ఫ్యూగో ద్వీప సమూహంలో ఉన్న అద్భుత నగరం ఇది. ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారట ఈ నగరాన్ని. సో ఇది భూమి మీద చివరి నగరం. ఆ తర్వాత అంతా కూడా అంతులేని సముద్రం. అటు ఇంకోవైపు చూస్తే గడ్డకట్టే అంటార్కిటిక్ సముద్రం అనమాట, అంటార్కిటిక్ సముద్రం. సో ఇది మన భూమి మీద చివరి నగరం ఇది. ఇలాంటి విషయాలు తెలుసుకుంటుంటే అప్పుడప్పుడు అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి కదా, అందుకే క్వశ్చన్ అడిగాను. అండ్ మన వాళ్ళు అయితే మామూలుగా అస్సలు ఇవ్వలేదు ఆన్సర్స్. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్

ఆకాశవాణి వివిధ భారతి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM వివి స్టూడియోల సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి అక్కడే ఉన్న లోకల్ గా కీరమంగళం గవర్నమెంట్ స్కూల్లో 6th నుంచి +2 వరకు చదివింది. ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయింది. మరి తనున్న పరిస్థితుల్లో కోచింగ్ అనేది అంత ఈజీ కాదు, కానీ అలా కోచింగ్ లేకపోతే క్రాక్ చేయడం కూడా కష్టమే ఎగ్జామ్ ని. పేరున్న విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్తోమత లేకపోయినా తండ్రి ఆశయాన్ని ఎలాగైనా సాధించాలన్న సంకల్పంతో తనే సొంతంగా కష్టపడి చదివింది, ఎగ్జామ్ రాసింది. అండ్ మీకు తెలుసా, నీట్ ఫలితాల్లో 502 మార్కులతో క్రాక్ చేసింది ప్రియదర్శిని. మరి ఆ తర్వాత చెప్తాను, వింటూ ఉండండి శక్తిశీలి.

శక్తి సిలి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చదువుకోవాలన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకున్నది అచీవ్ చేయొచ్చని నిరూపించింది ప్రియదర్శిని. తన లక్ష్యానికి సగం దూరానికి చేరిన ఆమె ప్రభుత్వం అందిస్తున్న 7.5% రిజర్వేషన్ కోటా తనకు ఎంతో ఆసరాగా ఉంటుందని, ఈ కోటా ద్వారా తనకు మెడికల్ సీటు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నానని అంటోంది. మరి తనలాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చిన ప్రియదర్శిని గురించి మాట్లాడుకుందాం. మరిన్ని విశేషాలు స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు శక్తిశీలి. తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక సాధారణ పశువుల కాపరి కూతురు మెడికల్ సీటు సాధించుకునే స్థాయికి ఎదగడం ప్రియదర్శిని తల్లిదండ్రులకే కాదు, అక్కడి స్థానికులు, టీచర్లకు కూడా గర్వకారణం. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే ఎంతో మంది విద్యార్థులకు, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శం ప్రియదర్శిని విజయం. తన లక్ష్యం, నమ్మకం నిజం కావాలనే కోరుకుందాం. మరి మాట్లాడుకుందాం, మరిన్ని విశేషాలు వింటూ ఉండండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి కలలు కనండి, ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి శ్రమించండి అని చెప్పే శ్రీ అబ్దుల్ కలాం గారి మాటలకు ప్రతిరూపంగా నిలిచింది ప్రియదర్శిని. చదువుకోవాలన్న ఆశ ఉన్నా అనుకూలించని పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ ప్రియదర్శిని. అంటారు కదా, మానవ ప్రయత్నం చేస్తే దైవం కూడా సహకరిస్తుందని. కేవలం తన కోసమే, తన కెరీర్ కోసమే అనుకుంటే ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, అవన్నీ చూస్ చేసుకోవచ్చు. కానీ తన తరపున సమాజానికి, సొసైటీకి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతోనే డాక్టర్ కావాలన్న ఆశయాన్ని ఏర్పరచుకుంది, తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనుకుంది. సో ఇలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా వెళ్లడం అనేది నిజంగా చాలా ధైర్యమనే చెప్పాలి. మరి అలాంటి ప్రియదర్శిని ఎంతో మంది అమ్మాయిలకి స్ఫూర్తినిచ్చింది. ఇలాంటి శక్తిశీలులు ఎందరో ఉన్నారు మన చుట్టూ. వారందరినీ మీకు రోజు పరిచయం చేస్తూనే ఉంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి వీబీ క్లాక్ లో టైం 2:56 దాటింది. అంటే లక్ష్మి సెండ్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. మరి మరో షోలో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక ఎనర్జెటిక్ సాంగ్.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम थोड़ी ही देर में.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ന 2 FM മനസ്സ് നിണ്ട സമയം 5:16. శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల 10 సంది పగటికి 3 దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కలి, అట్లనే 3 సంది సాయంత్రం 5 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం కలి ఇన్నాం. ఇక ఇప్పటి సంది రాత్రి 11 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు వినిపిస్తాం. నేను మీ రేడియో నిస్తం సురుకుంటే మమత. శ్రోతలు మా కార్యక్రమాలని 100.2 FM రేడియో సెట్ల ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ యాప్పై కూడా వినొచ్చు. ఇక ఇప్పటి సంది 6 వరకు ఉండే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంకా కొంచెంపట్లో మాట చెప్పండి, పాట నుండిలా మీ మాటలు మీకోసం పాటలుంటాయి. 5:30 కథిందాం. ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుగు తెలివి ఏనుగుకు పదవి కథ వినొచ్చు. ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి మారిన దోస్తు కథ కూడా వినొచ్చు. 5:45 అబ్బురపరిచే ఆదివాసుల కళ ఓజా ప్రత్యేక కార్యక్రమం ఈనాడు మరకొన్రీ. ఇక ఇప్పటితో పాటు రాత్రి 11:00 దాకా ఏమేం కార్యక్రమాలుంటాయో 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

మాట చెప్పండి, పాట ఏనండి? మాట మీదైతే పాట మాది. అర్ధగంట సేపు ఉండే ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. నంబర్లు 2300981 2981 ఈ రెండు నంబర్లతో పాటు 087 32 ఇది కోడ్ నంబర్. దీన్ని జత చేసి ఫోన్ కొట్టుడు మరక్కండి. ఇక శ్రోతలు, మాటా పాటలతో సాగే ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ముందుగల్లా ఆకాశంలో ఆశల హరివిల్లు సినిమా నుంచి ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి పాట నిండులో సినిమా పాటలు. మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో,
1: నమస్తే. మీ పేరు, ఊరు?
2: నమస్తే మేడం, నా పేరు వద్యా పుట్టే, నానే ఆదిలాబాద్. దివ్యాంగుల సంక్షేమ శాఖ సంఘం ఆదిలాబాద్ ఏరియా కమిటీ అని ఎన్పిఆర్డీని దాంట్లో వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తాను. మళ్ళీ మా వాళ్ళ గ్రీన్ వ్యాలీలో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను. అయితే ఎర్రేసా ఇండియన్ నుండి ఒక పాట కావాలని కోరుతున్నాం మేడం.
1: ఏ పాట కావాలా?
2: అది బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఆ పాట వేయండి.
1: తప్పకుండా వినిపిస్తాను. వినేసాను మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటై నుండి. శ్రోతలు, ఈ మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873 కోన్ నంబర్ని జత చేసి 295081 ఇంకొక నంబర్ 2300081 ఈ రెండు నంబర్లకల్లా దేనికైనా ఒకదానికి ఫోన్ చేసి ముచ్చట చెప్పచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో
2: హలో
1: హలో, మీ పేరు ఊరు? హలో హలో హలో,
2: చెప్పండి.
1: మాట్లాడతలేరు, మీ పేరు ఊరు చెప్తలేరు. చెప్పండి మీ పేరు.
2: నా పేరు సురేష్.
1: సురేష్, ఎక్కడి నుంచి? ఇది ఫస్ట్ టైమా, ఇంతకు ముందు మాట్లాడిండ్రా?
2: ఇప్పుడు 5 నిమిషాల క్రితం మాట్లాడాము కాల్.
1: చెప్పండి, ఏం చేస్తారు మీరు?
2: వర్షం సినిమా నుంచి పాట కావాలని చెప్పాము.
1: తప్పకుండా వినిపిస్తాను. మీరు ఏం చేస్తారు?
2: నేను కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తాను.
1: ఎక్కడ, మీ ఊర్లోనేనా? ముదోళ్ళనేనా? ఏ సబ్జెక్ట్?
2: ఇంగ్లీష్.
1: ఎన్ని సంవత్సరం నుంచి చేస్తున్నారు?
2: నేను గత 4 సంవత్సరాల నుండి చేస్తున్నాను.
1: మీరు అడిగిన పాట వినిపిస్తాను సురేష్, వినేసేయండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అబ్బాయి గారి పెళ్లి సినిమా నుంచి ఒక పాట వినిపించండి అంటూ శ్వేత కరుణాకర్ రెడ్డి దన్నూరు నుంచి పంపించారు. వారి కోసం తప్పకుండా అబ్బాయి గారి పెళ్లి సినిమా నుంచి వినిపిస్తాను. శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరాల ద్వారా మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001.

నన్నే అయిపోయింది. రేపు పొద్దున్నట్లు 5 గంటలకు మాట చెప్పండి, పాట ఎన్నిలో రేడియో వినిస్తారు, మరి ఎన్ని పాటలు వినిపిస్తారు. ఇంకా ఇలా రాత్రి 8 గంటలకు హుషారుకు ఫోన్ చేసి మాట్లాడచ్చు, హుషారైన పాటలు కోరచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథిందాం పిల్లల కోసం అనగనగా ఒక రాజు ఉండేవాడని ప్రారంభించి, వెనుకటి తరం అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు బామ్మలు తమ మన్మలు మన్మరాళ్లకు ఆసక్తికరమైన కథలు చెప్పేటోళ్లు. కథలతో పాటు రామాయణం, భారతం, పోతన పద్యాలు, వేమన, సుమతి శతకాలు పెద్దోళ్లు చెప్తే పిల్లగల్ని వినేటోళ్లు. పెద్దోళ్లు చెప్పే నీతి కథల్లోని నీతి సూత్రాలు పసిమనసుల్లో ముద్రవడేటి, పిల్లగళ్ళని మంచి మార్గంలో నడిపేటి, లోకజ్ఞానం నేర్పేటిది, కష్టపడే తత్వం అలవాటైతుండే. అనుభవజ్ఞ సలహాలు తీసుకుంటూ పెరిగే పిల్లలు బాల్య కౌమార దశలు దాటి యవ్వనంలా విద్యా వినయ సంపన్నులై రాణించేటోళ్లు. ఇప్పటి పిల్లగళ్లకు కథలు చెప్పదందుకు పెద్దోళ్లకు సమయం లేదు కాబట్టి మనల్ని ఆదుకోదందుకు ఆకాశవాణి ముందుకొచ్చింది. ప్రతి బుధ, గురు, శుక్ర, శనివారాలలో కథిందామనుకుంటా 5:30 అయిందంటే పెద్ద మనిషి లెక్క కథలు చెప్తున్నది. ఈయల్లటి కథిందాంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుగు తెలివి, ఏనుగుకు పదవి కథ ఇనొచ్చు. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్తారు ఈ వరలక్ష్మి. ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి మారిన దోస్తు కథ రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్తుంది వి సంధ్యలీల. ముందుగా ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుగు తెలివి, ఏనుగుకు పదవి కథ ఇందాం.
2: అనగనగా కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి ఉంటది. ఆ అడవికి రాజు సింహం. ఒకరోజు రాత్రి ఎందుకో ఆ సింహానికి అస్సలు నిద్రపట్టది. ఇక గుహ నుంచి బయటకొచ్చి అక్కడ పెద్ద బండమీద కూసోని ఆకాశంలో చూసుకుంటా ఉంటది. జరంతా అలసటనిపించి పండుకుంటది. ఇక పండుకొని ఆకాశంలోకి చూసుకుంటూనే ఉంటది. ఎటు చూసినా మిలమిలా మెరుస్తూ లక్షల నక్షత్రాలు కనబడతాయి. అబ్బా, ఆకాశం ఎంత మంచిగున్నది, ఎంత చక్కగా మెరుస్తున్నాయి నక్షత్రాలు, ఎన్నున్నాయో అని అనుకుంటది. అవిటిని లెక్క పెట్టాలనుకుంటది. అదెవరికైనా సాధ్యమేనా? ఇక దానికి కూడా సాధ్యం కాదు. తెల్లారంగనే అది తన మంత్రి అయిన ఏనుగుని పిలుస్తుంది. ఏనుగు రాగానే, మంత్రిగారు, మాకొక సందేహం తీర్చాలి మీరు అని అంటది. ఆకాశంలా నక్షత్రాలు ఎన్నున్నాయో చెప్పాలా అని అంటది. పాపం ఏనుగుకు భయం పడుతుంది. నిజానికి ఏనుగు మంత్రి పదవిలా తన పనులన్నీ చక్కగా చేస్తుంది. ఆ విషయం సింహంకు కూడా తెలుసు. కాని అప్పుడప్పుడు ఇసొంటి తిక్క ప్రశ్నలేసి పరువు తీస్తాడు ఈ రాజు అని అనుకుంటది దాని మనసుల. అందుకే భయం భయంగా, ప్రభు అలా అడిగితే ఎలా చెప్పగలను ప్రభు, చాలా లక్షల నక్షత్రాలు ఉంటాయి అని అంటది. మృగరాజుకు బాగా కోపమొస్తుంది. ఆ మాత్రం చెప్పలేకపోతే నీకీ మంత్రి పదవి ఎందుకు? నా ప్రశ్నకు సరైన జవాబు ఎవరు చెప్తారో వారికే మంత్రి పదవి. ఈ విషయం అడవంతా చాటింపేయించు పోయిక అని కసురుతది. సింహం ప్రశ్నకి ఎవరు మాత్రం జవాబు చెప్పగలుగుతారు చెప్పండి? ఏ జంతువు అసాహసం చేయలేదు పాపం. ఇక పాపం ఏనుగు అవమానంతోని అసలు ఇంట్ల నుంచి బయటకే రాదు. 3 రోజులైనాక ఒక ఎలుగుబంటి మృగరాజు దగ్గరకస్తది. సింహం తను వంక ఒకటే తిరియూస్తుంది. ఏంటి, నా ప్రశ్నకు సమాధానం చెప్తావా అని అడుగుతుంది. చిత్తం ప్రభు, దానికి ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి, దానికి అనుమతిస్తారా అని అడుగుతుంది వినయంగా. అడగమన్నట్టు తలుపుతుంది సింహం. ఏమి లేదు ప్రభు, మీ ముందు నేను చాలా చిన్నవాణ్ణి, పైగా బలహీనుణ్ణి కూడా, నా ప్రశ్న కూడా బాగా చిన్నదే అంటది. నీ సందేహం అడగకుండా ఈ నసయమిట్రా మూర్ఖుడా, మండిపడుతుంది సింహం. మన్నించాలి మహాప్రభు, కోప్పడకండి, మీ పాలనలోని ఒక చిన్న జంతువుని నేను. నా ప్రశ్నకు మీలాంటి వాళ్ళు జవాబు ఇట్టే చెప్పేస్తారు, అది నాకు తెలుసు. సింహం కళ్ళెర్రేసి ప్రశ్న అడగకుండా ఏంది ఈ నసుగుడు అని అంటాడు. ఈ మూర్ఖుడి ఒంటి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో తమరు చెప్పాలి ప్రభు. మొన్నటి నుంచి లెక్క తెలక అల్లాడిపోతున్నా. అయినా ఇలాంటి సులువైన ప్రశ్నలకు మీరు ఇట్టే జవాబు చెప్పేస్తారు కదా. మీ తెలివి గురించి నాకు బాగా తెలుసు. మేము ఎప్పుడూ మీ విషయమే మాట్లాడుకుంటుంటాం అని అంటది ఎలుగుబంటి అతి వినయంగా. సింహం ఆలోచనలో పడిపోతుంది. ఎలుగుబంటి శరీరం మీద ఎన్ని ఎంట్రుకలుంటాయో ఎవరు చెప్పగలుగుతారు? కంటికి ఎదురుగా కనిపించే ఈ ఎలుగుబంటి పిల్ల ఎంట్రుకలు ఎన్నో చెప్పాలి అని అడుగుతుంది. ఎట్లా చెప్తారబ్బా? లెక్కించి చెప్పలేను కదా అని అంటది. ఓహో, అంటే నేను నా మంత్రిని కూడా ఇంత కష్టమైన ప్రశ్న అడిగినా అన్నట్టు. పాపం, ఎంత అవమానం! ఇప్పుడు ఇది నాకు అవమానమే. నిజానికి ఏనుగు కాదు కదా, ఎవ్వరు కూడా ఆకాశంలో చుక్కలు ఎన్నున్నారో లెక్క పెట్టలేరు అనుకొని మనసులా తన తప్పుందను తెలుసుకుంటది. భలా, నువ్వు నా కళ్ళు తెరిపించావురా భడవా, ఇక రేపటి నుంచి నువ్వే నా మంత్రివి అంటది ఎలుగుబంటి వెన్నుదట్టి. ఎలుగుబంటి రెండు చేతులెత్తి నమస్కారం పెట్టి, ప్రభు, మీరు తెలివైనవారే, అందుకే నా ప్రశ్నకు ఆంతర్యం గ్రహించిండ్రు. నిజానికి మంత్రి పదవికి ఏనుగే అర్హుడు. ఆయన మన అడవికి చేసిన సేవ మీకు తెలియంది కాదు. దయచేసి అతనికే ఈ పదవి ఇవ్వండి. మీ నీడల మేమంతా సుఖంగా ఉంటున్నాం అని అంటది. ఎలుగుబంటి మాటలకు సంస్కారానికి సింహం ముచ్చట పడుతుంది. వెంటనే ఏనుగుని విలిపించి క్షమించమని కోరి ఈ రకంగా ఎలుగుబంటి చేసిన పనికి ఏనుగు కూడా మెచ్చుకుంటది. అట్లనే ఏనుగుకి మళ్ళీ పదవిస్తారు. సింహంకు జ్ఞానోదయం అవుతుంది.
0: ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుగు తెలివి ఏనుగుకు పదవి కథ ఇన్నారు కదా. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్పింది ఈ వరలక్ష్మి. ఇప్పుడు స్నేహితులు కథల సంపుటి నుండి మారిన దోస్తు కథ ఇందాం. రచన కన్యగంటి అనసూయ, కథ చెప్తున్నది బి సంధ్యలీల.
3: అనగనగనగా రంగాపురం అనే గ్రామంలా రామయ్య అనే తేనె వ్యాపారి ఉండేటోడు. తను తేనె కోసం రోజు పొద్దుగల్లని లేచి అడవికి పోయి తేనె తెట్టెలు యాడున్నా లెంకీ లెంకీ పట్టుకొని అతి కష్టం మీద తేనె సంపాదించుకునేటోడు. వారం రోజుల పాటు గట్ల సంపాదించిన తేనెని ఆ రాజ్యంలా వారం శివర్ల జరిగే అంగడికి తీసుకొని పోయి అమ్ముకుంటా పిల్లం బిడ్డల్ని పోషించుకునేటోడు. అయితే రామయ్యకు గంగయ్య అని ఒక చిన్నప్పటి దోస్తుండేటోడు. ఇద్దరి ఇండ్లు పక్కపక్కకే, కాని గంగయ్యకు బద్ధకం ఎక్క. ఏ పని చేసేటోడు కాదు, ఏ పని శాతగాకపోతుండే. ఎప్పుడైనా ఒకనాడు పని చేసినా కూడా రెండు రోజుల పండ్లకు పోకుండా పనెగ్గొట్టేటోడు. ఇక అతని సోమరతనంతోటి ఇంట్లో పెళ్ళం పిలగన్లు తినతండ్రుకు తిండి లేక అల్లాడేటోళ్ళు. మస్తుసార్లు రామయ్య కుటుంబమే అల్లని ఆదుకుంటుండే. గట్లా సమయాన్ని వృధా చేసుకోవద్దని కష్టపడి పనిచేస్తే సుఖపడచ్చని ఎన్నోసార్లు రామయ్య గంగయ్యకు హితబోధ చేసేటోడు. అయినా అతను తలకెక్కేది కాదు. అయితే గంగయ్య భార్య బిడ్డల బాధ చూడలేక ఎట్లయినా గంగయ్యను ఒక పనిమంతుని చేసి అతని కుటుంబాన్ని ఆకలి బాధ నుంచి బయటపడేయాలనుకుంటాడు రామయ్య. ఇక ఒకనాడు తేనెట్ల వట్టాలనో నేర్పిద్దామని బల్మితోటి గంగయ్యను అడవికి తీసుకొని పోతాడు. రామయ్యతోటి పోయిన గంగయ్య తేనె తెట్టెల్ని చూసి

0: అవి తననెక్కడ గుడతాయో అని ఆ మడ దూరం వాడిపోతాడు. గంగయ్య భయం చూసి రామయ్య మారాలోచన చేస్తాడు. గంగయ్య చిన్నప్పటి సంధి తన దోస్తవు, పైగా పక్క పక్కకే ఉంటారు. ఇరుగు పొరుగు ఖుషీగుంటేనే మనమందరం ఖుషీగుంటాం అనుకుంటాడు రామయ్య. గంగయ్యకు ఎట్లయినా ఉపాధి చూపించాలనని ఒకనాడు గంగయ్యతోటి గిట్లంటాడు. గంగయ్య, తేనెటీగలంటే నాకు భయం లేదు, అలవాటైపోయింది. కాని నువ్వు అవంటే భయపడుతున్నావు, గందుకని ఒక ఆలోచన చేసిన. గదేందంటే, నేను అడవిలోకి పోయి తేనె తీసుకోనొస్తా. నేను అంగడిలో అమ్మే ధర కంటే కొంచెం తక్క ధరకు నీకు అమ్ముతా. అది నువ్వు అంగడికి తీసుకొని పోయి రోజు నేనమ్మే ధరకు అమ్ముకో. గట్లొచ్చిన లాభంతోటి నీ కుటుంబము ఖుషీగుండచ్చు అని అంటాడు. ఈ ఆలోచన గంగయ్యకు మస్తు నచ్చుతుంది. పెద్దగా కష్టపడే అవసరం కూడా లేదు అని అనుకొని సరే అని అంటాడు. ఇక అప్పట్నుంచి రామయ్య అడవిలోకి పోడు, తేనె తీసుకొని వచ్చుడు, గట్ల తెచ్చిన తేనెని గంగయ్యకిచ్చుడు, గంగయ్య దాన్ని తీసుకొని పోయి అంగడిలో అమ్ముడు, గిట్ల నడుస్తూ ఉంటుంది. ఇక కొన్ని నెలలు గడిచేటోళ్లకు గంగయ్య ఆ వ్యాపారంలా నిలదొక్కుంటాడు. నిలదొక్కున్న కొద్దీ గంగయ్యలా ఆశ ఎక్కువైతుంది. గా ఆశతోనే రామయ్యకు చెప్పకుండా మామూలుగా అమ్మే ధర కంటే ఎక్క ధరకమ్ముతాడు. కొన్ని రోజులైనాక ఆ విషయం రామయ్య దృష్టికి రానే వస్తుంది. ఇక ఓన్లే ఆడు బతుకుతే అంతే చాలు, ఆడు బాగుపడితే అంతే చాలు అనుకుంటాడు. మెల్లగా అడవికి తీసుకొనెళ్ళి తేనెట్ల వట్టాలనో నేర్పిద్దామనుకుంటాడు. తర్వాత ఆడు బతికేదో ఆడు బతుకుతాడు అనుకుంటాడు తప్ప దోస్తుని పల్లెత్తు మాట కూడా అనడు. అయితే రామయ్య మనసుల భావం గ్రహించిన గంగయ్యల మరింత ఆశ విరిగిపోయి ఇక ఎక్క లాభాలు గడించాలంటే దురుద్దేశంతోటి తేనెల బెల్లంపాకం కలిపి కల్తీ చేసి అమ్ముతూ ఉంటాడు. ఈ విషయం తెలివని ఆ రాజ్యంలో అమాయక ప్రజలు రామయ్య మీదున్న నమ్మకం కొద్దీ యథావిధిగా తేనెను కొనుక్కుంటూనే ఉంటారు. దాంతోటి గంగయ్య తను చేస్తున్న అక్రమ కల్తీ వ్యాపారంతోటి రోజు రోజుకి ఆర్థికంగా ఎదిగిపోతాడు. రామయ్య మాత్రం తన పని తను చేసుకుంటూ ఎక్కడేసిన గొంగడి అక్కనే అన్నట్టుంటది. అయితే ఆ రాజ్యంకు రాజైన వసంతసేనునికి తేనంటే మస్తిష్టం. పొద్దుగల్లనే అల్పాహారంలా తప్పక తేనె తీసుకుంటాడు. రాజు తినే తేనె కోసం భటులు ప్రతిరోజు సంతకచ్చి రామయ్య దగ్గర తేనె కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. అయితే అది రాజుగారి కోసమన్న విషయం రామయ్యకు తెలియదు. అందరికి అమ్మినట్టే ఆళ్ళగ్గూడా అమ్ముతాడు. గంగయ్య అమ్మేటప్పుడు కూడా పరిస్థితుల మార్పు లేదు. ఎప్పట్లెక్కనే భటులచ్చి రాజుగారి కోసమని తేనె కొనుక్కోనెళ్తారు. అయితే తేనెలో బెల్లంపాకం కల్తీ విషయం రోజూ తేనె తింటున్న రాజుగారి నోటికి తెలివనే తెలిసి గూఢాచారులతోటి రహస్యంగా ఆరాధిస్తాడు. విషయం మొత్తం రాజుగారి దృష్టికి పోతుంది. గంగయ్యను రాజు ఆస్థానానికి పిలిచి సంగతేందో అడుగుతాడు. దానికి గంగయ్య రాజుతోటి, మహారాజా, తేనెను నేను కల్తీ చేస్తలేను, రామయ్య తనకెట్లిస్తున్నాడో గట్లనే అమ్ముతున్నా అంటాడు ఆశ్చర్యాన్ని నటించుకుంటా. అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు అమ్మే తేనెలా కల్తీ జరిగిందని రుజువు చేస్తా, శిరఛేదనానికి సిద్ధమవుతావా అనంగనే గంగయ్య భయపడిపోయి తన తప్పుని రామయ్య మీదికి నెట్టతందుకు చూస్తాడు. నేనే పాపమెరుగను మహారాజా, కల్తీ నాకిస్తున్నాడేమో మహారాజా, నాకిప్పుడు అనుమానమస్తున్నది అనంటాడు. వంక నేర్చినోడు బొంక నేర్వడా అని గంగయ్య మీద ముందే అనుమానమచ్చిన రాజు అప్పటికే రామయ్యను విల్పించుంచిండేమో. గంగయ్య మాటలిన్న మరుక్షణమే ఈ విషయాన్నిప్పుడే తెలిసేద్దాం అనుకుంటా భటులను పిలిచి రామయ్యను ప్రవేశపెడతాడు. అంతకుముందే రాజాజ్ఞ మేరకు అడవి నుంచి మెల్లగా భటులతోటి రాజా ఆస్థానానికచ్చి ఒక పక్కకు నిల్చున్న రామయ్య గంగయ్య తనపై అభియోగాలు మోపడం అప్పటికే స్వయంగా వినున్నడేమో. కోపం బట్టలేక రాజున్నడని కూడా చూడకుండా గబ్బగబ్బ గంగయ్య దగ్గరికచ్చి, మిత్రుడివే గదా, దోస్తువే గదా, సహాయం చేద్దాం అనుకున్నా. మిత్రద్రోహివైతే కొంతదాకా క్షమించుతుంటిని, కాని నువ్వు తేనెను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న దేశద్రోహివి అనుకుంటా ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. దాంతోటి తన తప్పును తాను తెలుసుకున్న గంగయ్య రాజాస్థానంలా పదుగురెదుట రామయ్య కాళ్లమీద పడి తనను క్షమించమని వేడుకుంటాడు. గప్పుడు రాజు గంగయ్యనుద్దేశించి గిట్లంటాడు, నీ మంచి కోరిన దోస్తుని మోసం చేసినవు, నమ్మినోళ్లను మోసం చేసుడు తప్పు, తెలిసి చేసినా తెలివకు చేసినా తప్పు తప్పే, కాబట్టి శిక్ష అనుభవించబడుతుంది. గదేందంటే, ఇప్పటిదాకా నువ్వు సంపాదించిన అన్యాయపు సొమ్మును మేము స్వాధీనం చేసుకొని ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తాం. అంతేకాదు, నువ్వు తేనె అమ్మతందుకు అనర్హుడివి. ఈరోజు నుంచి నువ్వు అడవికి పోయి తేనె సంపాదించుకొని తీసుకొనిరా. దానిని రామయ్య అంగళ్ళమ్ముతాడు. ఇద్దరూ చెరిసగం పంచుకోన్రి. ఇంట్లో ఏమాత్రం తేడా వచ్చినా తప్పు నీదిగా భావించి దేశ బహిష్కరణ విధించబడుతుంది అని అంటాడు మహారాజా. లేదు మహారాజా, తప్పు తెలుసుకున్నా. ఇక నుంచి న్యాయంగా ప్రవర్తించి నా దోస్తు ధర్మాన్ని, రాజ్యం పట్ల నా కర్తవ్యాన్ని కాపాడుకుంటా అనుకుంటా రామయ్యను దోలుకొని సభ నుంచి వెళ్ళిపోతాడు.
1: స్నేహితులు కథల సంపటి నుండి మారిన దోస్తు కథ విన్నారు. రచన కన్నెగంటి అనసూయ. కథ చెప్పింది బి సందలీల. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు పొద్దుమట్ల 5:30 కథిందాంలా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అడవి కన్నా ఊరు నయం కథ వినొచ్చు. ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి చిలుక సైన్యం కథ కూడా వినొచ్చు.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రూపకం అబ్బురపరిచే ఆదివాసుల కళ ఓజా ప్రత్యేక కార్యక్రమం విందాం. సమర్పణ కేలెనిన్.
2: ఇత్తడి, మట్టి, మైనం, తేనె తెట్టెలే ముడిసరుకుగా ఆకర్షణీయమైన కళాకృతులను తీర్చిదిద్దుతూ హస్తకళలోని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓజా కళాకారులు. జీవనభృతి కోసం వంశపారంపర్యంగా వస్తున్న ఈ సంప్రదాయ కళను కొనసాగిస్తున్నారు. గిరిజనులకు అవసరమైన సంప్రదాయ భక్తి కళారూపాలను తయారు చేస్తూ తమ జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా కొలిమితో కుమిలి అరుదైన కళాకృతులను తయారు చేస్తున్నారు. దీన్నే డోక్రా మెటల్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు. స్థానికంగా ఓజా కళాకారులుగా ప్రాచుర్యం పొంది ఉన్న వీరు హస్తకళా నైపుణ్యంతో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బెల్సారి రాంపూర్, ఆదిలాబాద్ మండలం చింతల్ బోరి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమిరి మండలంలోని కేసలగూడ, జైనూరు మండలం ఉషేగాం, జంగాం గ్రామాల్లో ఈ గిరిజన హస్త కళాకారులు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. దేవతా విగ్రహాలు, మాణిక్యాలు, పూజా సామాగ్రి, సంప్రదాయ పాత్రలు, గంటలు, ఎద్దుల అలంకరణ వస్తువులు, గుర్రాలు, జింకలు, ఏనుగులు తదితర ఆకృతులను నాణ్యంగా తయారు చేస్తారు. శిల్పకళాధామంగా ఉన్న కెరమిరి మండలం కెస్లాగూడ గ్రామాన్ని ఇటీవల సందర్శించిన ఆకాశవాణి బృందంతో ఆ ఊరి ఓజా కళాకారులు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఆ అభిప్రాయాలను ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమిరి మండలం పరిధిలో ఉన్న కెస్లాగూడకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరంతా కూడా ఒక ప్రత్యేకమైన ఓజా కళాకారులు, ఒక కళకు ప్రసిద్ది. ఈ గ్రామానికి చెందిన కళాకారులంతా కూడా ఆ కళనే నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ జరిగిన జాతరలు, ఉత్సవాల్లో ఇక్కడ తయారు చేసిన ఓజా కళ, ముఖ్యంగా ఇత్తడి మైనపు మెరుపులను ఆయా జాతరల్లో ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడి కళాకారులు. ఆ మెరుపుల వెనుక వీరి శ్రమ గురించి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కెరమిరి మండలం కెస్లాగూడ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఇప్పుడు ఉయిక చిత్రు ఓజా కళాకారులు ఉన్నారు. నమస్కారం చిత్రు గారు.
3: నమస్తే
2: చిత్రు గారు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటది?
3: వయసు 45.
2: అయితే మీరు ఎన్నేళ్ల నుంచి ఈ ఓజా కళ చేస్తున్నారు?
3: ఓజా కళ అంటే సార్, మా తాత గురించి, తాత నుంచి, తాత బస్సు ముట్టి తాత నుంచి వస్తున్నది. ఏమి లాభం లేదు.
2: తాత ముత్తాతల నుంచి ఇదే కళ మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ ఇత్తడి కళ ఏదైతే చేస్తున్నారో, ఈ కళ అంటే ఒక వస్తువు తయారు చేయాలంటే ఏమేమి అవసరం ఉంటాయి?
3: మట్టి కావాలి, రేతి కావాలి, ఇంకా సండ్రి కట్టెలు కావాలి, అని అన్ని ఉంటే తయారైతాయి.
2: అయితే ముందు ఒక వస్తువు, ఉదాహరణకు ఇప్పుడు మీరు గంటలు, గుంగుర్లు, ఇంకా ఎన్నో రకాల వస్తువులు, ముఖ్యంగా గిరిజన సంస్కృతితో ముడిపడి ఉన్న అనేక వస్తువుల్ని మీరు తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వివిధ క్రతువుల్లో ఆ వస్తువుల్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు కదా, వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏమేం వస్తువులు తయారు చేస్తారు?
3: అన్ని వస్తువులు తయారు చేస్తాం సార్. గుంగుర్లు చేస్తాం, గజ్జలు చేస్తాం, గంటలు చేస్తాం, ఇంకా ఏమైనా బస్సు విగ్రహం ఏమైనా కావాలి అంటే అవధి చేస్తాం. ఆర్డర్ వస్తే ఎట్లా ఆర్డర్ ఇస్తే అట్లా చేస్తాం.
2: ఏమేమి విగ్రహాలు తయారు చేస్తారు?
3: ఇవే బస్సు, మా గుర్రాలు, పొడలు, దీపాలు, గజ్జలు, గుంగుర్లు, గంటలు, చాడా బస్సు, ఇథనాల్ పోసడి ఉంటాయి కదా అది, చాడలు, సర్తే, ఇది మళ్ళా ఇంకా అర్సుల, భీమదేవు దీపసు గజ అంటారు, అది చేస్తాం. గుర్రాలు చేస్తాం, గజ్జలు చేస్తాం, చాట్లు మొక్కుతాయి కదా అవి, గజ్జలు చాట్లు కట్టుకుంటారు అవి, ఆర్డర్ ఇస్తేనే బెస్ట్ చేస్తాం.
2: అయితే ఇప్పుడు ఇట్లా మీరు చేసిన వస్తువుల్ని ఎక్కడెక్కడికి తీసుకుపోతారు? లేదు ముందు అంతే, ఇంతకు ముందు అసలు ఒక వస్తువు తయారేయాలంటే ఎంత టైం పడుతుంది?
3: టైం 4 రోజులు పడుతుంది. ఒక్కటే ఐటమ్ చేయాలి అంటే కూడా 4 రోజులు కావాలి.
2: ఇప్పుడు ఉదాహరణకు ఒక గంట తీసుకున్నారు అనుకోండి, గంట చేయాలా, అయితే దానికి ఏమేమి తయారు చేస్తారు అంటే అచ్చు ఎట్లా తయారు చేస్తారు? ఇప్పుడు మీరు మట్టి ఇవన్నీ మైనం ఇవన్నీ అంటారు కదా, ఎట్లా తయారు చేస్తారు?
3: మట్టి కావాలి, రేతి కావాలి, ఇంకా ఉన్క ఉన్క అంటారు కదా, అది ఉన్క ఉన్క మిక్స్ కావాలి. అది గాప ఆకారాన్ని చేస్తాం, ఆకారం నుంచి ఇటు బసు సన్నం మట్టి ఉంటది, సన్నం మట్టి జలతో పట్టుకుంటాం, అది సన్నం బట్టి వేసుకుని మళ్ళీ మైదాం వేసుకోవాలి. మైదాం నుంచి మళ్ళీ మైదాం పోయి మీద ఇంకా అది సన్నం బట్టి పెట్టాలి. మళ్ళా డొడ్డు బట్టి డొడ్డు మట్టి డొడ్డు మట్టి ఆరినాక కొలిమిలో పెడతాం బట్టిలో. ఒక్కటే ఐటమ్ చేయాలి అంటే 4 రోజులు కావాలి.
2: ఒక వస్తువు తయారు చేయాలంటే 4 రోజులు అవుతుంది. ఇట్లా ఇప్పుడు మీకు ఏదైనా ఒక సీజన్ అంటే ఉంటదా, లేదా ఏడాది పొడవునా
3: చేసుకుంటారు? ఎప్పుడు కూడా ఇట్లా సార్, సీజన్ అంటే మాకు కేశవాపూర్ జాతర ఉంటది కదా, నాగోబ జాతర, అదే సీజన్ మాకు బాగా పెద్దది అంటే. అది జాతర అయినాక బస్సు ఇట్లా తిరుక్కుంటా బస్సు బతుకుతున్నాం.
2: అయితే ఇప్పుడు నాగోబ కేశలాపూర్ జాతరనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి పోతారు ఇవి అమ్మడానికి?
3: పల్లెటూరులో పోతాం, జాతర అయినాక బస్సు పల్లెటూరులో తిరుక్కుంటా బస్సు బతుకుతున్నాం.
2: అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నది దీనికి కళ పట్ల ఆదరణ ఎట్లా ఉన్నది, ఏమంటారు గిరాకీ ఎట్లా ఉన్నది?
3: గిరాకీ ఇప్పుడు అంటే ఎండాకాలం బాగా కొన్నారు కదా, సీజన్ లో అంటే ఏవైనా కొంటారు.
2: అంటే ఎప్పుడు మీకు సీజన్?
3: సీజన్ అది బస్ జాతర.
2: జాతర ఏ జాతరలకు పోతారు?
3: మా కేరమిది కేశలాపూర్ జాతర, నాగోబ జాతర ఉండదు కదా, అదే జాతర. ఇంకా మసు వేరే జాతరలకు పోము.
2: ఇప్పుడు ఒక్క మన దగ్గర ఈ కేశలాపురే కాకుండా కొన్ని ఎగ్జిబిషన్లకు వేరే వేరే ప్రాంతాలకు కూడా ఇక్కడికి వెళ్ళిపోతాం.
3: ఎగ్జిబిషన్ అంటే ఆర్డర్ ఇస్తేనే బస్ పోతాం, లేకుంటే బస్ పోము. లేకుంటే ఢిల్లీ పోతాం, బెంగళూరు పోతాం, ఒడిశా ఇటు అటు తిరుగుతాము. ఇట్లా బస్ ఆర్డర్ ఉంటే బస్ పంపిస్తాడు సార్, ఇక్కడ ఆర్డర్ ఉన్నది ఇంత రోజులు బస్సు ఉండి రావాలి అని పంపిస్తారు.
2: అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఈ కళకు సంబంధించి ఏమైనా శిక్షణ ఇచ్చిందా, లేదా మీరు మీ తాత తండ్రుల నుంచి నేర్చుకుని చేసినారా?
3: శిక్షణ లేదు, ఇవ్వలేదు, శిక్షణ ఇవ్వలేదు. మా దిల్తో బస్ చేస్తున్నాం, మేము మ్యాండ్లనే బస్సు చేసుకుంటాం, ఒకరికి ఒక చూసి చూసి బస్సు మేము.
2: అయితే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ వస్తువులకు సంబంధించి ఆకారాలు గాని డిజైన్లు గాని వీటికి సంబంధించిన నేర్పు ఎట్లా సంపాదించారు?
3: మా బస్సు దిల్తోనే, మా దిమ్మకతోటి బస్సు ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా లేదు అది బస్ మేము తెలుసుకుంటాం. మరి ఎవరే బస్సు ఇట్లా చేయు అట్లా చేయు అని బస్ చెప్పడం లేదు, ఇట్లా రాయు అట్లా రాయు అని బస్ ఎవరే మాకు తెలుసుకోలేదు.
2: దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ?

0: మీ ఊర్లో ఈ కళ మీద ఉండేటట్టు
1: 26
0: ఎవరైనా గిరాకీ గాని ఇప్పుడు మీరు చేస్తున్న వస్తువులకు గిరాకీ ఎట్లా ఉన్నది?
1: గిరాకీ ఇట్లానే ఉంటది. ఎండాకాలం కదా సార్, చెప్పినాను కదా, ఎండాకాలం కొద్దిగా ఆయిస్తూ ఉంటది. ఎవరైనా తీసుకుంటారు, 10 లోపల ఒకరు తీసుకుంటారు.
0: అయితే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ ఓజా కళాకృతులు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కువ గిరిజనుల సంస్కృతితోనే ముడిపడి ఉంటాయి. వాళ్ళ పూజలు గాని, పెళ్లిళ్లు గాని, ఇతర తంతులకు సంబంధించిన వస్తు సామాగ్రి ఉంటది కదా, వాటికి సంబంధించి ఎట్లా వస్తున్నారా, తీసుకుపోతున్నారా గిరిజనులు? వాళ్ళు ఏమేమి కావాలనుకుంటున్నారు?
1: అది ఏం చెప్తే అది చేస్తాం. ఏమేమి ఐటమ్ ఎన్ని కావాలి, ఎన్ని లేదు అని
0: ఏ టైం కు ఏ ఐటమ్ అడుగుతారు వాళ్ళు?
1: గుండెలు, గుండెలు బస్సు బాగా తీసుకుంటారు. ఏదైనా బస్సు ఏం అవసరం ఉంటే అది బస్సు తీసుకుంటారు.
0: ఉదాహరణకు ఉదాహరణకు పెళ్లి ఉన్నది, వాళ్ళకి పెళ్లి అప్పుడు ఏం తీసుకుంటారు?
1: ఇప్పుడు పెళ్లి సీజన్, ఇవి తీసుకోకపోతే మేక ఇస్తారు. ఇది గొర్క కట్టర్ అంటారు. ఇప్పుడు అవసరము వాళ్ళ గొండలకు, పల్లెటూరులో గొండలకు పెళ్లి ఉంటది. ఇది ఉంటేనే బస్సు పెళ్లి అవుతాయి, లేకుంటే కావు. మేక ఇచ్చి బస్సు ఉంచుతారు. ఇవి 4 సెట్లు ఉంటాయి.
0: ఇంకా ఇప్పుడు భీమదేవుడి పూజలు చేస్తారు, అప్పుడు ఏం తీసుకోపోతారు?
1: భీమదేవుడిది ఇది
0: గుర్రం
1: ఇంకా ఉన్నాయి. ఇది కావాలి భీమదేవుడిది.
0: దీన్ని ఏమంటారు?
1: ఇది కాళ్ళ ఇట్లా ఎగురుతారు కదా, దేవుడు వస్తారు ఇవాడికి, అప్పుడు కోసం ఇట్లా కోసం గుర్రం.
0: చాలా సంతోషం ఉయక చిత్ర గారు. మరి ఏదైతే మీ సంప్రదాయ కళ తరతరాలుగా వస్తున్నది వారసత్వంగా, మరి ఆ కళలో మీరు ఇంకా కొనసాగుతున్నారు. మరి ఈ ఇత్తడి మైనపు మెరుపుల వెనుక ఇంతటి శ్రమ దాగి ఉన్నది, ఇప్పుడు ఈ కళకు ఎట్లా ఆదరణ లభిస్తున్నది, ఈ వివరాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: పేరు ఉయకరాము, కేసలగూడ. నేను దాదాపు 5-6 సంవత్సరాలు అయినా చేస్తున్నా. అన్ని ఆల్ రౌండ్ ఇత్తడి పని, చేతి పని. నేను గిట్లా చూసినే నేర్చుకున్నా. ఎవరి దగ్గర పోయి నేను చేయలేదు, చేసుకోలేదు. నా మైండ్ లోనే చేస్తున్నా సార్. అన్ని గుర్రాలు, ఈ మన దీపం, పెళ్లి గొర్కలు, మళ్ళా ఈ కాల గజ్జెలు, మన చాటు గుర్రాలు, మళ్ళా పొడేళ్ళు మొత్తం చేస్తాం సార్. అరసొల్లా, పెద్ద అరసొల్లా, మళ్ళా గుంగులు, గంటెలు చేస్తాం సార్. మా ఇంటి వాళ్ళు ఉన్నారు, మాకు కొద్దిగా సాయం చేస్తారు. అప్పుడు మాకు కొద్దిగా జల్దీ తయారైతాయి అన్నట్టు సాయం చేస్తే. ఒకళ్ళతోని అయితే బాగా రోజులు పడతాయి సార్. సాయం చేస్తే ఒక 4 రోజుల్లో ఒక ఐటమ్ తయారైతాయి సార్. అది తయారయ్యే వరకు మాకు ఇంటికాడ ఖర్చు చూసుకోవాలి. మళ్ళా ఇత్తడి కొనాలి, మైదాం కొనాలి, మళ్ళా కట్టెలు కొనాలి, మట్టి తెచ్చుకోవాలి, మళ్ళా ఉసుక తెచ్చుకోవాలి. అన్ని ఇంత ఐటమ్ కావాలి సార్ మాకు. అప్పుడు మన ఐటమ్ తయారైతాయి సార్.
3: నా పేరు మడవి బేబీబాయి. ఏమి పని చేయము, ఇదే పని. ఈ పని తోటి మేము బతుకుతున్నాం. మాది తాది బాబీ ముత్తప్ప అత్తప్ప ఇది మొద్దు ఎలాప అన్ని మాది నడుస్తున్నాయి. లోకల్ తీసుకొచ్చి మేము లోకల్ సొంతం.
4: అబ్బురపరిచే ఆదివాసుల కళ ఓజా ప్రత్యేక కార్యక్రమం అది. సమర్పణ కేలెనిన్. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు జమట్ల 5:45 లలిత సంగీతం, టీవీ మోహనకృష్ణ పాడిన లలిత గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట. సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్ల హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం కలిగిందా?

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ఇంకా కొంచెంపట్లో అంటే 6:20 గిరిపదంలో సాత్నాల మండలం సైద్ పొద్దౌనా గ్రామానికి చెందిన రాథుడు విమలాబాయి బృందం పాడిన పెళ్లి పాటలు, భీంపూర్కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు నచ్చు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయంలో మిరప పంట యాజమాన్య పద్దతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజరెడ్డితో ముచ్చటినచ్చు. ఇంకా వివిధ పంటల్లో ట్రైకోకాఫ్ బయో క్యాప్సుల్స్ వాడే విధానం గురించి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విన్తో ముచ్చటినచ్చు. ఇక రేపు పొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులలో పానం పదిలం, వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు, చికిత్స, నివారణ ఆదిలాబాద్ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగల గజానంతో ముచ్చటినచ్చు. ఇంకా బోనాల పండుగ విశిష్టత, కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయులు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగమినచ్చు. ఇంకా మహిళలకు ఆస్తిలో హక్కు గురించి ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది రజితారెడ్డితో ముచ్చటినచ్చు. గివి ఈయల్లా రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం కలిగి ఇందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలో విద్యుత్ రంగ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం

0: పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో రబీకి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడికి, బీజేపీ గాంధీభవన్ ముట్టడికి యత్నించడంతో సెంట్రల్ హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో తన రచనలతో ఎంతో స్ఫూర్తిని నింపిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భట్టి విక్రమార్క 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ సబ్స్టేషన్లు, నూతన కార్యాలయ భవనాలు, కార్పొరేట్ మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,
1: ఎల్లెనో ప్రభావంతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో నీళ్లు లేకపోవటం వల్ల అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి హైడల్ పవర్ కూడా దాదాపు 2000 మెగావాట్ల హైడల్ పవర్ ఉత్పత్తి కూడా దాని ప్రభావంతో అది అంటే ఇక్కడ 5000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరగటం, అక్కడ ఉత్పత్తి అయ్యే 2000 మెగావాట్ల డిమాండ్ తగ్గిపోవటం, మొత్తంగా దాదాపు 7000 మెగావాట్ల పవర్ అదనంగా విద్యుత్ శాఖ మీద సడన్ గా వీక్ డిమాండ్ పెరిగింది.
0: తెలంగాణలో రబీ అదనపు వడ్ల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం ధాన్యం సేకరణ మొత్తం 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. వీటితో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోళ్లు పెంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కృతజ్ఞతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీభవన్ ముట్టడికి యత్నించడంతో సెంట్రల్ హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైరతాబాద్, నాంపల్లి వద్ద ఇరుపక్షాలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్న నేపథ్యంలో ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బీజేపీ నేతల అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రధానమంత్రి నివాసం ముట్టడికి కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు నాయకత్వంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి అద్దం పడుతోందన్నారు. నీట్ వ్యవహారంపై కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిరసన తెలుపుతున్న నీట్ విద్యార్థుల అరెస్టుకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ర్యాలీ నిర్వహించారు. కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా వారి హక్కులను అణిచివేస్తోందని ఆరోపించారు. యువత హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో హైదరాబాద్లో ఈరోజు చెలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు సాగిన ఈ ర్యాలీలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లతో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. లోక్ భవన్ వైపు వెళ్తున్న పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన రచనలతో ఎంతో స్ఫూర్తిని నింపిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రదర్శించిన వీరోచిత వైఖరిని గుర్తు చేసుకున్న కేసీఆర్ గత ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు సాహిత్య పురస్కారాన్ని అందించిందని అన్నారు. నేటికీ దాశరథి స్ఫూర్తి తెలంగాణ సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలోని ఎస్ఐ

0: కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. వివరాలు సరిగ్గా లేక నోటీసులు అందుకున్న ఓటర్లకు సహాయం అందించి వారి పేర్లు తొలగిపోకుండా చూడాలని సూచించారు. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా వచ్చాక క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన బ్రోచర్ను ఈరోజు ఆవిష్కరించారు. ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, విద్యా సంస్థ, వ్యాపార సముదాయంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీ పడే స్థాయికి తీర్చిదిద్దాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. IIIT విద్యార్థులు విద్య పూర్తి చేసి బయటకు వెళ్లే నాటికే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా నైపుణ్యాభివృద్ది ఆధారిత విద్యా బోధన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు బాసర IIIT క్యాంపును సందర్శించి విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆధునిక బోధన, అభ్యాస పద్ధతులపై జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల హైస్కూల్లో నిర్వహిస్తున్న సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి ఈరోజు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలు, అంగన్వాడీలు, మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛభారత్ మిషన్ కింద నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల వ్యయం స్వచ్ఛభారత్ మిషన్ 15వ ఆర్థిక సంఘం నిధుల మధ్య 70-30 నిష్పత్తిలో ఉంటుంది. 50 స్వయం సహాయక భవనాల నిర్మాణ స్థలాల కోసం జోగులాంబ గద్వాల జిల్లాకు 49,73,000 రూపాయలు విడుదల చేస్తూ నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పొనికి చెక్క కొరత కారణంగా ప్రపంచ ప్రసిద్దిగాంచిన కొయ్య బొమ్మల తయారీ తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్న కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్మల్ బొమ్మలకు మార్కెటింగ్ అవకాశాలను మరింత మెరుగుపరిచేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా దంసలాపురం వద్ద నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఆర్ఓబి పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మొదటి యాక్సెస్ కంట్రోల్ హైవేగా ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరిగిందన్నారు. గోదావరి జలాలు మున్నేరుకు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామని, ఎల్నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1: చిరు పంటలు, చిరుధాన్యాలు మనకున్నటువంటి అవైలబిలిటీ తోటి మీరు చేసేటటువంటి వ్యవసాయాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా మళ్లీ ఈ రోజు వరకు మంచినీళ్లకు మనం జాగ్రత్త చేసుకోవాలి. కృష్ణానదిలో మనకున్నటువంటి నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని నేను ఆ రోజు నుంచి కూడా సీతారామ కావాలి, తుమ్మగూడెం దగ్గర నుంచే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పి సీతారామ ప్రాజెక్టు గా నామకరణం చేసి ఆ కార్యక్రమాలు మొదలు పెట్టాం.
0: తడి, పొడి, చెత్తను వేరుగా సేకరించి శాస్త్రీయంగా నిర్వహించాలని, ఇది ప్రజారోగ్యానికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వరంగల్ జిల్లాలో 451,376 మంది పౌరులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచిత ఆహార ధాన్యాలు పొందుతున్నారని కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిమూబెన్ జయంతి భాయ్ బంబానియా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం సహా తూర్పు, ఉత్తరాది జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. అలాగే అన్ని జిల్లాల వ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. केंद्रीय सर्वकारः संसदी नीट प्रश्नपत्र गोप्यता भंग विषये सारगर्भां चर्चां विधातुं अंगीकृतवान्। तथापि विपक्षस्य श्रान्तं कोलाहलेन
3: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा గిరిపదం గిరిజనుల కార్యక్రమంలో గోండి బంజారా కొలామీ భాషల్లో ఇంకా లభానా సమాజం వాళ్ళ భాషల్లో పాటలు కూడా వినిపిస్తుంటాయి. ఎల్లటి గిరిపదంలో సాత్నాల మండలం సైద్పూర్ దౌనా గ్రామానికి చెందిన రాథోడు విమలాబాయి బృందం పాడిన పెళ్లి పాటలు, ఇంకా భీంపూర్కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు విందాము.

0: గజ్జా బబలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
4: బిల్లిచ్చే ముందే వస్తుందంటారా?
5: సో గర్ల్స్, ఏంటట సంగతి?
6: బిల్లట సంగతి
3: ఏది? నీ కాడి పిన్ని
7: ఆర్బీఐ ఉంటుంది. మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
8: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
7: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
9: సాత్నాల మండలం సైద్పూర్ దౌనా గ్రామానికి చెందిన రాతుడు విమలాభాయ్ బృందం పాడిన పెళ్లి పాటలు విందాం.

0: సాత్నాల మండలం సైద్పూర్ దౌనా గ్రామానికి చెందిన రాతోడు విమలాబాయి బృందం పాడిన పెళ్లి పాటలు అవి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు గిరిపదం. భీంపూర్కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు
3: విందాం. రాణార్ భీంపూర్ మండల్ తామ్సీ జిల్లా ఆదిలాబాద్ మా అప్పుడే సమోర్ ఎరుపరిది మా గారోజు అని మా గాయవాడో చూసుకోండి భజన్ ఝాడ్ లగావ్ పర్యావరణ బచావ్. పర్యావరణ బోలేతో ఏ ఝాడ్ తోడనే సే జంగల్ తోడ్ హోనే సే వృక్ష తోడ్ హోనే సే ఆ అప్నే పే కౌన్ సా పరిణామ హో రహా బర్సాత్ నహీ హో రహీ ఇస్లియే ఇస్కే బారే మే మై ఆప్కే సామ్నే అభీ జో గానా గాయా హూ. అబ్ ఝాడ్ తోడనే సే క్యా నుక్సాన్ హో రహా హై దేశ్ కా, బారిష్ హో రహా నహీ హై, ఖేతీ భీ నహీ బిక్ రహీ హై. అనే మార్ పార్టీ నామ్ చ మార్ మండలేరు నామ్ చ హమారో జ్యేష్ఠ కళాకార్ భావరావ్ జాదవ్, దూసరే నంబరే కళాకార్ ఉటాళ్ వాదక్ చ చంచల్ రామరావ్ రాఠోడ్, తీసరే నంబరే కళాకార్ చ హమారో గణేష్ దుల్షిన్ రాఠోడ్ థాళీవాదక్, అని హమారు చౌథే నంబర్ కళాకార్ చ దత్తా రాఠోడ్ ఢోలక్ వాదక్ వాదక్ క్యాషో వాదక్, అని సవే నంబర్ పాంచవే నంబర్ కళాకార్ సమారో రామరావ్ ఫత్తు సింగ్ రాఠోడ్ ఈ టాళ్ వాదక్ చ. అని మా అప్నే సమోర్ ఝాడ్ లగావ్ పర్యావరణ బచావ్. అప్నే బర్సాత్ కమీ వేరీ చ ఏర్ మతలబ్ అప్పుడు ఝాడేన కసో బచాయా ఝాడ్ కూ లగాయా ఏ ఉద్దేశం మారో కార్యక్రమం ఏవో మేరే భయ్యో అప్పుడు ప్రేమతి సాంభళియో అసో మా ఆశా బాళకు శత్రునా.

బీంపూర్కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలవి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దుమట్ల 6:20 ప్రసారం అవుతుంది. ఇంతటితో ఈ గిరిపదం సమాప్తం. రేపు పొద్దుమట్లు పల్లె పదాలు. ఆదిలాబాద్ పట్టణంలోని దసనాపూర్ హనుమాన్ నగర్ కు చెందిన రాజుల్వారు గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు, ఇంకా మావల మండలం వాగపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు రెండవ భాగం వినొచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് 2 FM മനസ്സ് നിണ്ട. വിദ്യ ഉദ്യോഗ സമാചാരം. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఆదిలాబాద్ గారి నోటిఫికేషన్ నంబరు 1

2206 స్లాస్ NTEP స్లాస్ 2026 తేదీ 1/7/2026 నుంచి NTEP ప్రోగ్రామ్ NHM పరిధిలో గల ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలైంది. ల్యాబ్ టెక్నీషియన్ 2 STLS 3 ఈ పోస్టులకు ప్రొవిజనల్ జాబితా విడుదల చేయబడ్డది. ఇక ఈ జాబితాను కార్యాలయ నోటీస్ బోర్డు యందు అట్లనే అధికారిక అంతర్జాలంలో కూడా ఉంటుంది. http://adilabad.telangana.gov.in ఇందులో ఉంచబడ్డది కాబట్టి అభ్యర్థులు తమ అన్ని వివరాలు చూసుకుని ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే తేదీ 22/7/2026 నుండి 24/7/2026 తేదీ వరకు నేరుగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం పనిదినములల్లా ఇక ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటలలోపు ఆర్జీలు సంబంధిత సర్టిఫికెట్లతో సమర్పించి ఇక పొరపాట్లు సరిచూసుకునగలరు. తేదీ 24/7/2026 సాయంత్రం 5 గంటల వరకు. తర్వాత వచ్చిన వాళ్లకు అభ్యర్థనలు స్వీకరించబడవు కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. మరొక సమాచారం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 10 నిర్వహించాల్సిన బీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు కేయు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈ నెల 20న నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు సమయాల్లో ఎలాంటి మార్పు లేదని కూడా తెలిపారు. మరొక సమాచారం. డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ ఫేజ్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చని ఉట్నూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోస్త్ రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 20 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. విద్యార్థులు సామర్థ్యం తమ కళాశాలకు విద్యార్థులు వస్తే ఆన్లైన్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తామని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. మరొక సమాచారం. ఇన్ సర్వీస్ టీచర్ల ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ నెల 29 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉంటుంది. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అదే నెల అక్కడికల్లా పరీక్షల ఫలితాలు వెల్లడిస్తారు. ఓసీబీసీ టీచర్లు పరీక్ష రాసేందుకు ఒక పేపర్ రాస్తే 750 రూపాయలు, 2 పేపర్లు రాస్తే 1000 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఒక పేపర్కు 700 రూపాయలు, 2 పేపర్లు అయితే 950 రూపాయలు చెల్లించాలి. విద్యా ఉద్యోగ సమాచారం. అది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం కలిగి ఇందాం. ఇనుండి ఇంటూనే ఉండు ఆకాశవాణి ప్రసారాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతి ఉందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్కి చేరుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్తో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత లోక్సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు నీట్ సమస్యపై మరోసారి నినాదాలు చేశాయి. గందరగోళం మధ్య వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేస్తూ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహిళా ఎంపీలను లక్ష్యంగా చేసుకుని కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకరమైన, పార్లమెంటరీ నిబంధనలకు విరుద్దమైన వ్యాఖ్యలు చేశారని, ఆ విషయాన్ని అధికారికంగా సభ దృష్టికి తీసుకొచ్చామని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి తెలియజేశారు. ఈ సంఘటన అభ్యంతరకరమైందని, సభ గౌరవ మర్యాదలకు విరుద్దమని ఆయన అభివర్ణించారు.
1: కళ్యాణ్ బెనర్జీ నే హమారి మహిళా సంసదో కే సాత్ అసంసదీయ భాషా ఏవం అసంసదీయ టిప్పణియాం కీ హై, జిస్కి లిఖిత శికాయత్ మాననీయ అధ్యక్ష జీ కో ప్రాప్త హువా హై, యే సదన్ కీ గరిమా కే విరుద్ధ హై.
0: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నపత్రం కేటాయింపు చేపట్టడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థి నిరసనల సమస్యను ప్రస్తావించారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు ముందు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ సమస్యపై ప్రతిపక్షాలు మరోసారి నిరసన తెలియజేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా మళ్లీ ప్రతిపక్షాలను కోరారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని ఆయన సభలో స్పష్టంగా చెప్పారు. అయితే ఏ చర్చ అయినప్పటికీ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన అన్నారు.
2: సభలో
0: గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 3వ వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని, సభ నిర్వహణలో ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులు విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆలపించారు. కాంగ్రెస్ పార్టీ ముందు చర్చకు సుముఖత వ్యక్తం చేసి ఆ విషయాన్ని చైర్మన్ కు తెలియజేసిందని, ఇప్పుడు కొత్త షరతులు ప్రవేశపెట్టి కొత్త అంశాలు లేవనెత్తుతూ చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని రిజిజు ఆరోపించారు. గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పుడు సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా స్టేట్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ, యువజనుల మనోభావాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సహానుభూతితో వ్యవహరిస్తోందని, విద్యార్థులు ప్రస్తావించే ప్రతి అంశాన్ని వినడానికి, పరిష్కరించడానికి సిద్దంగా ఉందని చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సోమవారం నాడు పార్లమెంటు వైపు మార్చ్ చేస్తున్న నిరసనకారులపై విపరీతమైన బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని అన్నారు.
3: అత్యంత దుర్భాగ్యపూర్ణ హై కి హమారే దేశ్ కి ఛాత్రో ఔర్ నౌజవానో కో కుచ్ లోగ్ అప్నే రాజనీతిక స్వార్థో కి పూర్తి కే లియే ఏక్ రాజనీతిక ఔజార్ కే రూప్ మే ఇస్తేమాల్ కర్నే కా ప్రయాస్ కర్ రహే హై. ప్రధానమంత్రి మోదీ జీ కే నేతృత్వ మే హమారీ సర్కార్ విద్యార్థియో ఔర్ నౌజవానో కి ఆకాంక్షాఓ కో పూరా కర్నే ఔర్ ఉన్కే కళ్యాణ్ కే ప్రతి పూరీ తరహ్ సే ప్రతిబద్ధ హై. హమారే ఛాత్రో కి హర్ చింతా కో సున్నా, ఉస్కా సమాధాన్ కర్నా, యే హమ్ సబ్ కి జిమ్మేదారీ.
0: బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల నుంచి ఢిల్లీ హైకోర్టు ఈరోజు వివరణ కోరింది. 4 వారాల గడువిచ్చింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో ప్రాణనష్టం సంభవించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనలను ఫేక్ అని పేర్కొంటూ నిరసన సమయంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఢిల్లీ పోలీసులు ధృవీకరించినట్లు తెలియజేసింది. నీట్ పేపర్ లీక్ రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో హైదరాబాద్ మధ్య ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ నాంపల్లి వద్ద ఇరుపక్షాల గ్రూపులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

0: సో సహా వినియోగదారులందరికీ సురక్షితమైన నమ్మదగిన బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ విధానాల లక్ష్యమని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ ను నియంత్రించేందుకు చట్టపరమైన ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమలు చేశామని చెప్పారు. ఈ చట్టం పిల్లల ఆన్లైన్ గోప్యతను రక్షించడానికి ఒక చట్టపరమైన వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. పిల్లల వ్యక్తిగత వివరాలను ప్రాసెస్ చేసేందుకు తల్లిదండ్రుల సమ్మతినేది తప్పనిసరి చేస్తుందని, అలాగే ట్రాకింగ్, ప్రవర్తన పర్యవేక్షణ లేదా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనల వంటి వారి శ్రేయస్సుకు హాని కలిగించే పద్ధతులను నిషేధిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిర్వహణ ద్వారా రైలు భద్రతను బలోపేతం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు లోక్సభలో చెప్పారు. భద్రతా సంబంధిత కార్యకలాపాలపై 2013-14 పెట్టిన ఖర్చు సుమారు 39,000 కోట్ల రూపాయల నుంచి 2026-27 నాటికి 120,000 కోట్ల రూపాయలకు పెరిగిందని వైష్ణవ్ తెలియజేశారు. లోకో పైలట్ల అప్రమత్తతను మెరుగుపరిచేందుకు అన్ని లోకోమోటివ్లను విజిలెన్స్ కంట్రోల్ డివైజెస్ తో అనుసంధానం చేసినట్లు కూడా ఆయన చెప్పారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన సభ్యులుగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో లాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈరోజు ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన పోలీసుకు నివాళులర్పించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. సిక్కింలోని నామ్చీ జిల్లా సమర్దుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం లోపల గాలింపు బృందాలు మరో 8 మృతదేహాలను గుర్తించాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యకాలేదు. దృగ్గోచరత సరిగ్గా లేని కారణంగానూ, మీథేన్ గ్యాస్ లీకేజ్ కారణంగానూ సహాయ రక్షణ చర్యలు సవాలుగా మారాయని అధికారులు తెలియజేశారు. ఇంతవరకు ఈ ప్రమాదంలో 13 మృతదేహాలను వెలికి తీశారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భాగంగా చాంగ్జౌలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీఎస్ సింధు మన దేశానికే చెందిన ఉన్నతి హుదాను ఓడించి 2వ రౌండ్లోకి తీసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 11వ ర్యాంక్ క్రీడాకారుడు ఆల్వీ ఫర్హాన్ ఓడించి 16వ రౌండ్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతి ఉందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ 2వ రౌండ్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం ఇలా రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు పండించే రైతులతోనే ముచ్చట, వాళ్ళ అనుభవాలు, గతం శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ప్రతిరోజు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయంలో వినిపిస్తుంటాం. మరి ఇయ్యాలటి ఇల్లు వ్యవసాయంలో మిరప పంట యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చట, ఇంకా వివిధ పంటల్లో ట్రైకోకాప్ బయో క్యాప్సూల్స్ వాడే విధానం గురించి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విడితో ముచ్చట వినిపిస్తారు.

0: ప్రాంతంగా ఉండి తేలికపాటి వాన పడుతూనే ఉన్నది. గడిచిన 24 గంటలలో ఏక ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా ఉండే. రాగల 24 గంటల వరకు ఏక ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాల్లో తేమ 85% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకొదగ మార్పేమీ ఉండకపోవచ్చు. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. మన దేశంలో పండించే పంటలల్లో మిరప పంటని పండిస్తారు ఎక్కువ రైతులు. ఈ మిరప పంటలో ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ పంటకు ఎసుంటి విత్తనాలను విత్తుకోవాలా, వానలు ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా భద్రపరచుకోవాలా, వానలు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలా, ఇవన్నిటి గురించి కిమ్ముచ్చట్ల ఇందాం. మిరప పంట యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో కేఎల్ఎన్ వెటిన ముచ్చటిందాం.
1: అయితే ముందుగల్లా ఈ మిరప నారుకు సంబంధించి ఎప్పటి వరకు మనం నాటుకోవచ్చు, నారు వేసుకునే పద్ధతి గురించి చెప్తారా?
2: మన భారతదేశంలో చూసుకున్నట్లయితే గుంటూరు మరియు పరిసరాల జిల్లాలో మిరప పంట ఎక్కువ పండిస్తూ ఉంటారు. అలాగే మన ఆదిలాబాద్లో కూడా చాలా మండలంలో మనం చూసుకున్నట్లే గుడియాత్నూరు గాని, చోడ గాని, ఇంద్రవెల్లి గాని, ఇక్కడ ఎక్కువ మిర్చి నాటు వేసుకుంటూ ఉంటారు. మిరప అనేది మనకి వాణిజ్య పంట కింద వస్తుంది. ఈ వాణిజ్య పంట వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ముందుగా వాణిజ్య పంట ఏంటంటే సాగుదారు ఉపయోగం కోసం కాకుండా దాని వాణిజ్య విలువ కోసం ఉత్పత్తి చేయబడిన పంటని వాణిజ్య పంట అని అంటారు. దాని వాణిజ్య విలువ ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. సో ఈ వాణిజ్య పంటలో మనం చెరుకు పంట, వేరుశనగ, పత్తి వాణిజ్య విలువ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటిని వాణిజ్య పంటలు అంటాము. సో ఈ మిరప అనేది కూడా వాణిజ్య పంట కాబట్టి రైతులు దీన్ని పండించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎక్కువ కూరగాయలు మన ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ గుడియాత్నూరు మండలంలో సాగు చేస్తారు కాబట్టి రైతులు ఈ సోయా మరియు పత్తితో పాటు కొంత శాతం కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. కొన్ని వరుసలలో పెట్టుకోవడం మనం గమనిస్తున్నాం. ఇందులో చూసుకుంటే టమాటాలు మిరపకాయలు ఎక్కువ చూస్తుంటాం మనం.
1: టమాటా పంటలో మిరపని అంతర పంట
2: వేసుకొని చేసుకుంటారు. ఇప్పుడు మన ఆదిలాబాద్ లో చూసుకున్నట్లయితే ఈ నారు కోసం ఎక్కువ నర్సరీ పైన ఆధారపడుతూ ఉంటారు. కానీ రైతు స్వయంగా నారు తయారు చేసుకోవడం చాలా మంచిది. నర్సరీ పైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళంతటా వాళ్లే స్వయంగా తయారు చేసుకోవడం వాళ్ళకి చాలా మంచి అవుతుంది. అదే రైతు లెవెల్లో చేసుకుంటే దానికి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నర్సరీలో నుండి తెచ్చుకోవడం కంటే రైతు స్వయంగా చేసుకుంటే చాలా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నర్సరీలో తెచ్చినవి చాలా వరకు మనం గమనించినట్లయితే తెగుళ్లు రావడం లేదా వాటికి రోగ నిరోధక శక్తి తగ్గి ఉండడం ఉంటుంది. నర్సరీలో వాళ్ళు మనం ఏ విత్తనం వాడతారో తెలీదు, దాని జర్మినేషన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలీదు. ఓన్లీ నార్లు తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల వాటికి వచ్చే రోగాలు గాని మనకు అర్థం కావు. మనం డైరెక్ట్ తెచ్చుకుంటాం కాబట్టి. అదే రైతులు స్వయంగా చేసుకుంటే మనం ఏ విత్తనం వాడాలి, విత్తన శుద్ధి చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన విత్తనం మరియు అనుకూలమైన విత్తన శుద్ధి చేసుకుని రైతు స్వయంగా నారు సాగు చేసుకోవడం మేలు ఉంటుంది. ఇప్పుడు మిరప నారులో ఎక్కువ రైతులు జ్వాల సీడ్స్ వీటిని స్వయంగా నారు పెట్టుకుని ఆ నారు యూజ్ చేసుకోవడం చాలా వరకు మేలు అవుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ వానాకాలంలో మిరప నారు వేసే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: ఇది అనువైన సమయం జూన్ జులై కాబట్టి మనం నారు వేసుకోవచ్చు. ఈ నారుకి 30 నుండి 35 రోజుల సమయం పడుతుంది. ఈ సమయానికి నారు గట్టి పడుతుంది. సో నారు వేసేటప్పుడు కొందరు ఇంటి దగ్గర చేసుకుంటారు, కొందరు పొలంలో చేసుకుంటారు. ఇంటి దగ్గర చేసుకుంటే వాటి నీటి సదుపాయం ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అదే మనం పొలంలో చేసుకున్నట్లయితే మనం నీళ్ళలో ఒక చెట్టు దగ్గర చేసుకుంటాం. సో ఆ నారు వేసేటప్పుడు మనం కుటారు లాంటివి కింద వేసుకున్నట్లయితే ఆ కుటారు ఉండడం వల్ల దానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నారు వేసుకున్న తర్వాత నెక్స్ట్ సీజన్ వచ్చేది కొంచెం ఎండలు ఉంటున్నాయి. ఆ నారు కుటారు ఉండడం వల్ల వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ నారు వేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అది మళ్ళీ ఆ నారు వేసుకోవడం అనేది నీడలో చేసుకోవాలి. నీడలో చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఎండ తగలకుండా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ మిరపకు సంబంధించి కలుపు సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎట్లా దాన్ని నివారించుకోవాలి? దానికి సంబంధించి
2: మిరపలో మనము డ్రిప్ లేదా మల్చ్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే కలుపు సమస్య ఎక్కువగా ఉండదు. వరుసకి మధ్య 75 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. ఇలా నాటుకున్నట్లయితే మనము కలుపుని నివారించుకోవచ్చు, గడ్డి ఎక్కువ రాకుండా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు మిరపను సాగు చేస్తున్న రైతులు ఎవరైనా మంచి దిగుబడులు సాధించాలి అని అంటే పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ యాజమాన్య పద్ధతులు గురించి చెప్తారా?
2: మనకి మిర్చి అనేది 4 నుంచి 5 నెలల పంట కాబట్టి ఎరువుల వాడకం అంటే ఫర్టిలైజర్ యూజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే భూమిలో మనకి సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటే ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సేంద్రియ పదార్థం అంటే ఆర్గానిక్ మ్యాటర్. ఈ సేంద్రియ పదార్థం కోసం మనం 10 టన్నుల పశువుల ఎరువు, 2 క్వింటాల వేపపిండి ఇవి వాడుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ భూమిలో నిమటోడ్స్ ఉన్నా గానీ వేరు పురుగులు ఉన్నా కూడా దీని ద్వారా నియంత్రించుకోవచ్చు. పశువుల ఎరువు కొంతవరకు ఉన్న ప్రాంతాల్లో జిలుగులు లేదా జనుము, పెసర, అలసంద ఇలాంటి గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ తొలకరి వర్షాలకు ఉపయోగించుకొని విత్తి మనం నాటు వేయడానికి నెల రోజుల ముందు భూమిలో కలదున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎకరానికి 4 టన్నుల సేంద్రియ కార్బనాన్ని మనం భూమికి జోడించినట్లు అవుతుంది. ఈ సేంద్రియ పద్ధతిలో చేసుకున్నట్లయితే మనకు చాలా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ మిరప పంటలో కలుపు గురించి చెప్పిండ్రు, అట్లాగే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చెప్పిండ్రు. అయితే ఇప్పుడు ఈ వైరస్ తెగుళ్ల సమస్య ఈ మిరప పంటలో ఉంటుందా? ఒకవేళ మిరప పంటని వైరస్ తెగుళ్లు గిట్ట ఆశిస్తే వాటి నివారణ గురించి చెప్తారా? ఏమేం పద్ధతులు ఉన్నాయి వాటి నివారణ?
2: ఇప్పుడు రైతులు నర్సరీలో నుండి నాట్లు తెచ్చుకుంటారు, వాళ్ళు స్వయంగా చేసుకుంటారు కాబట్టి నర్సరీలో నుండి తీసుకున్న నాట్లలో ఈ సమస్య మనం ఎక్కువ చూడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ విత్తనాలు వాడతారో
1: తెలియదు,
2: వాటికి జెర్మినేషన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలియదు. సో నర్సరీ లెవెల్లో తెచ్చుకున్నట్లయితే మనం ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. అదే రైతు లెవెల్లో నారు వేసుకోవాలి అంటే విత్తనాలు 100 గ్రామ్స్ ఎకరానికి 100 గ్రాములు లేదా 200 గ్రాములు, కొందరు ఎక్కువ మొత్తంలో నాటుకోవాలి అంటే 300 గ్రాములు కూడా యూజ్ చేసుకుంటుంటారు. ఈ వైరస్ తెగుళ్లు రాకుండా విత్తనం పైన మనం ఫంగిసైడ్స్ అప్లై చేయాలి. ఫంగిసైడ్స్ తర్వాత ఇన్సెక్టిసైడ్స్ అప్లై చేయాలి. ఫంగిసైడ్స్ అప్లై చేశాక మనం 1/2 గంట సేపు ఆరబెట్టాలి. దాని తర్వాత ఇన్సెక్టిసైడ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఫంగిసైడ్స్ మ్యాంకోజెబ్, థైరమ్, కార్బెండెజిమ్, సాఫ్ కూడా వాడుతున్నారు. అలాగే ఇప్పుడు ఇవి అప్లై చేసిన తర్వాత ఇన్సెక్టిసైడ్స్ లో ఇమిడాక్లోప్రిడ్ 1 కేజీ సీడ్స్ కి 2.3 గ్రాములు వరకు వాడుకోవచ్చు. ట్రైకోడెర్మా విరిడే కూడా వాడుకోవచ్చు మనం. ఈ ట్రైకోడెర్మా విరిడే అనేది సోయాబీన్ లోనే వాడుతున్నారా అని రైతులకు డౌట్ ఉండొచ్చు. సోయాబీన్ లో వాడవచ్చు మనం, అలాగే ఈ మిరప విత్తనాలకు కూడా వాడుకోవచ్చు. ఇవి వాడటం వల్ల మనం చాలా వరకు వైరస్ తెగుళ్లను కాపాడుకోవచ్చు అండ్ మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
1: ఇంకా ఇవి కాకుండా రైతులు మంచి దిగుబడులు సాధించడానికి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలు గానీ పాటించాల్సిన జాగ్రత్తలు గానీ ఏమైనా ఉంటే సూచిస్తారా?
2: ఇది సేంద్రియ పద్ధతిలో మనం చేసుకుంటే చాలా మేలు ఉంటుంది అండ్ చాలా లాభాలు కూడా ఉంటాయి. సో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ నర్సరీలో నుండి కాకుండా రైతు తనే స్వయంగా నారు తయారు చేసుకున్నట్లయితే చాలా దిగుబడి వస్తుంది. చాలా జాగ్రత్తగా కూడా ఉండొచ్చు మనం.
1: చాలా సంతోషం శ్రీజ గారు, ముఖ్యంగా మిర్చి పంట యాజమాన్య పద్ధతులను గురించి చక్కగా వివరించారు. మరి ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ మిరపను సాగు చేస్తున్నారో ఈ ఆనాకాలం, మరి వాళ్ళు ఈ పద్ధతులను పాటించి మేలైన మంచి దిగుబడులు సాధించి లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: నమస్కారం.
0: మిరప పంట యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో కేలెనిన్ పెట్టిన ముచ్చట అది. శ్రోతలు మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో. ఇప్పుడు అనేక రకాల పంటల్ని పండిస్తారు రైతులు, కొత్త కొత్త వంగడాలను కూడా వాడి లాభపడతారు. గిన్లా ట్రైకోకాఫ్ బయో క్యాప్సుల్స్ వాడే విధానం గురించి ఈ ముచ్చట్లు ఇందాం. వివిధ పంటల్లో ట్రైకోకాఫ్ బయో క్యాప్సుల్స్ వాడే విధానం గురించి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విడితో పి అశోక్ పెట్టిన ముచ్చటిందాం.
3: నమస్కారం అశ్విని గారు.
4: నమస్కారం అండి.
3: మరి వివిధ ఉద్యాన పంటల్లో ఈ ట్రైకోక్యాప్ బయో క్యాప్సుల్స్ అంటే ఏమిటి, ఈ వీటిని ఏ విధంగా వాడతారు, ఇవి వాడడం వల్ల కలిగే లాభాలు ఏమిటి, ఆ విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా చెప్పుకున్నారు మేడం, మరి ఈ ట్రైకోక్యాప్ బయో క్యాప్సుల్స్ అంటే ఏమిటి అసలు?
4: అయితే సర్వసాధారణంగా మనకు మార్కెట్ లో వచ్చేసి మనకు జీవ శిలీంద్ర నాశనులు అనే మందు చూసుకున్నట్లయితే మనకు ట్రైకోడర్మా విరిటే కానివ్వండి, ట్రైకోడర్మా హార్జియానమ్ కానివ్వండి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, బాసిల్లస్ అనేటివి మనకు పొడి మందు రూపంలో మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయి. అయితే అవే కాకుండా కొన్ని కంపెనీలు ఏంటంటే ఇవే మందులు మనకు లిక్విడ్ అంటే మనకు ద్రవ రూపంలో కూడా చిన్న చిన్న బాటిల్స్ లలో మనకు ఈ జీవశిలీంద్రనాశులు దొరకడం జరుగుతుంది. అయితే

0: మనకు 5 నుంచి 6 సంవత్సరాలుగా మనకు ఉద్యాన పంటల్లో వచ్చే ఏవైతే తెగుళ్లు ఉన్నాయో వాటిని నివారించుకోవడానికి మనకు మార్కెట్ లో ప్రైవేట్ కంపెనీల ద్వారా లభ్యమవుతున్నాయి.
1: మరి ట్రైకోక్యాప్ బయో క్యాప్సిల్స్ ఎట్లా పనిచేస్తాయంటారు?
0: అయితే ఈ ట్రైకో క్యాబ్ మనం పని విధానం చూసుకున్నట్లయితే, ముందుగా ఈ ట్రైకో క్యాబ్ అనేది మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్, అంటే మనకు భారతీయ సుగంధ ద్రవ్య సంస్థ ఏదైతే కేరళలోని కోజికోడ్ లో ఉంది, ఆ సంస్థ వారు దీన్ని మొట్టమొదటిగా అనేది ఈ క్యాప్సూల్ తయారు చేయడం జరిగింది అన్నట్టు. వాళ్ళు ఈ క్యాప్సూల్ తయారు చేసి మనకు ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో, మనకు ఉద్యాన పంటలు అంటే మన కూరగాయలకు కానివ్వండి, లేకపోతే సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, లేకపోతే పండ్ల తోటలు కానివ్వండి, వీటిలో వచ్చే అన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్లు లేదా మనకు నేల ద్వారా వచ్చే వేరుకులు తెగులు, ఎండు తెగుళ్లు, అట్లా ఏవైనా తెగుళ్లు ఉన్నాయో వాటికి మనకు ఎలా నివారించుకోవడానికి పనిచేస్తాయన్నట్టు ముందుగా వీళ్ళు పరిశోధనల్లో తీయడం జరిగింది అన్నట్టు. అయితే ఈ ట్రైకో క్యాప్ ఎలా పనిచేస్తుంది అంటే, ఒక టాబ్లెట్ ని మనం తీసుకున్నాం అనుకోండి, ఒక టాబ్లెట్ వచ్చేసి 1 గ్రామ్కి సమానం అని చెప్పాను కదా, అయితే ఒక టాబ్లెట్ ని మనం ఏం చేయాలంటే 1 లీటర్ నీటిలో ఒక రోజు ముందు రాత్రి మనం నానబెట్టాలన్నట్టు. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి మనకు తర్వాతి రోజున మనము ఆ ఏదైతే నానబెట్టే ద్రావణం అయితే 1 లీటర్ ద్రావణం ఉంటుందో మనకు మంచి నీటిలో 100 లీటర్ల నీటిలో కలుపుకొని మన పంటలపైన పిచికారీ చేసుకుంటే మనకు ట్రైకోటర్మా పొడి మందు కానివ్వండి, ఆ ద్రవరూప మందు ఎలాగైతే పనిచేస్తుందో ఈ బయో క్యాప్సూల్ కూడా అలాగే పనిచేయడం జరుగుతుంది అన్నట్టు.
1: అయితే మరి ఈ బయో క్యాప్సూల్స్ ని మనం ఏ పంటలకు వాడచ్చు?
0: అయితే బయో క్యాప్సూల్స్ వచ్చేసి మనం ట్రైకోడర్మా వీటిని మనం ఎలాగైతే అన్ని పంటలకు వాడుతున్నామో దీన్ని కూడా మనకు ఇప్పుడు కూరగాయ పంటలు, టమాటా, మిర్చి, వంగ, దాని తర్వాత తీగజాతి కూరగాయ పంటలు, అలాగే మనకు స్పైసెస్ అంటే మనకు మిర్చి కానివ్వండి, పసుపు కానివ్వండి, దీంట్లో వచ్చే అన్ని రకాల ఆల్టర్నేట్ ఆకుమచ్చ తెగులు కానివ్వండి, ఆంత్రగ్నోజ్ ఆకుమచ్చ తెగులు, సెప్టోరియా ఆకుమచ్చ తెగులు, అట్లా అన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్లకు మనకు ద్రవ రూపంలో మనము దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం నేల ద్వారా ఇవి ఇద్దాం అనుకుంటే కూడా మనకు పశువుల ఎరువులో కూడా దీన్ని కలిపేసి వృద్ధి చేసుకోవచ్చు, లేదనుకుంటే వర్మి కంపోస్ట్ లో కలిపి కూడా మనం ఈ ద్రావణం వృద్ధి చేసుకుంటే కూడా మనము ఆ నేలలో చల్లకోవడానికి ఆస్కారం ఉంటుంది, లేదు మనం విత్తన శుద్ధిగా కూడా మనకు ఈ ట్రైకో క్యాప్ ని మనం విత్తన శుద్ధిని కూడా మనకు 1 కేజీ విత్తనానికి కూడా మనకు విత్తన శుద్ధి చేసి కూడా మనము ఈ ట్రైకో క్యాప్ అనేది వాడుకోవచ్చు అన్నట్టు.
1: అన్ని పంటలకు వాడుకోవచ్చు,
0: అన్ని పంటలు కూడా, ఎందుకంటే ఇది ఒకటి బయో అంటే మనకు జీవ శిలీంద్ర నాశిని కాబట్టి అన్ని పంటల్లో కూడా మనకు పర్యావరణ రహితంగా అంటే మనకు నేలను సంరక్షిస్తుంది, దాని తర్వాత సూక్ష్మ జీవుల సంఖ్య మనకు విరివిగా అనేది మనకు ఆటోమేటిక్ గా అనేది పెరగడం జరుగుతుంది అన్నట్టు.
1: అయితే ఇంతకు ముందు ఈ ట్రైకోడర్మా వీరిటీ పొడి రూపంలో లభిస్తున్నది కూడా అది వాడేవారు రైతులు, మరి ఈ బయో క్యాప్సూల్స్ ని ఉపయోగించే విధానం ఎట్లా ఉంటది, అంటే ఎట్లా ఉపయోగించాలి, ఆ పొడిని ఉపయోగించినట్టు అలానే ఉపయోగించాలా, దీన్ని ఇంకా వేరే రకంగా ఉపయోగించాల్సి ఉంటుందా, అంతే సమర్థవంతంగా పనిచేస్తుందా?
0: అయితే మనము ముందు పొడి మందు చూసుకున్నట్లయితే మనకు ట్రైకోడర్మా వీరిటీ గాని హార్జియనం గాని పొడి మందు వచ్చేసి మనం విత్తన శుద్ధికి అయితే మనం 4 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకుంటాం. అదే గనక మనము పిచికారీ రూపంలో ఏమైనా ఆకుమచ్చ తెగులు కానివ్వండి, వేరుకుళ్ళు, అట్లా మొదలుకుళ్ళు అలాంటి తెగుళ్లకైతే మనం ఏం చేస్తామంటే 10 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటాం పొడి మందునైతే. కానీ మనం ఈ బయోక్యాప్సూల్ ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందు చెప్పినట్లయితే 1 గ్రాముని మనము 1 గ్రాము ఏదైతే ఒక క్యాప్సూల్ ఉందో 1 కేజీతో సమానం అన్నాం కాబట్టి మనం అంతకుముందు ఏదైతే ద్రావణం అయితే మనం తయారు చేసుకుంటామో 100 లీటర్ల నీటిలో ద్రావణం తయారు చేసుకుంటామో అది మనకు 1 కేజీ పొడి మందుకు సమానంగా పనిచేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇది ఏమంటే ఒక క్యాప్సూల్లో మనం ఏమంటే సూక్ష్మజీవులు అనేటి వాళ్ళు మిలియన్ సంఖ్యలు నిక్షిప్తమై ఉంటాయి అన్నట్టు. ఆ సూక్ష్మజీవులు ఒకసారి మనము నీళ్లలో కలిపిన తర్వాత అవి విరివిగా అనేది దాని యొక్క వృద్ధి అనేది పెరిగిపోయి మనకు ఆటోమేటిక్ గా మనకు సేమ్ ట్రైకోడర్మా వీటి పొడి మందు ఎలా ఉంటుందో అలాగే సమర్థవంతంగా పనిచేస్తుంది అన్ని పంటలకి.
1: మరి ఈ ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్స్ ని రైతన్నలు వాడుతున్నారా, ఈ క్యాప్సూల్స్ ఎక్కడ దొరుకుతాయి?
0: అయితే మనకు బయో క్యాప్సూల్స్ అనేటి మనకు 2020 సంవత్సరం నుంచి స్పైసెస్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే చెప్పాను నేను, వాళ్ళనేటి ప్రైవేట్ కంపెనీలకు అనేటి ఇది వాణిజ్యకరణం చేయడానికి అంటే రైతుల వరకు అందుబాటులో తేవడానికి వీళ్ళనేటి చేయడం జరిగింది. అయితే మనకు రైతులకు అందుబాటులో తేవడానికి చేశారు కాబట్టి మనకు కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఏవైతే మనం ఆన్లైన్ లో చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ లో ట్రైకో క్యాప్ అని మనము సర్చ్ చేసుకున్నట్లయితే మనకు ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్స్ అని మనకు కింద మనకు బ్రాకెట్ లో వస్తుంది, ట్రైకోడర్మా హార్జియానం అనే మందు అని వస్తుంది అన్నట్టు. మనం తప్పనిసరిగా మనం చెక్ చేసుకోవాలి బ్రాకెట్ లో ట్రైకోడర్మా హార్జియానం అనే మందు ఉందా లేదా చూసుకుంటే ఆ జీవశిలీంద్ర నాశి ఉంటేనే మనకు ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్స్ అని గుర్తించవచ్చు. అయితే బయో క్యాప్సూల్స్ మనకి ఏమవుతున్నాయంటే దీంతో పాటు మనకు కొన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటున్నాయి కదా, మైక్రో న్యూట్రియన్స్ కూడా క్యాప్సూల్స్ రూపంలో మనకు లభ్యమవుతున్నాయి, పవర్ క్యాప్ అని, ట్రైకో క్యాప్ అని, దాని తర్వాత ఎన్ క్యాప్ అని, అట్లా మల్టీ క్యాప్ అని, అట్లా వేరే వేరే పేర్లతో లభ్యమవుతున్నాయి. కానీ మనకు తెగుళ్లనే మనం అరికట్టుకోవాలనుకుంటున్నాం అన్ని రకాల పంటల్లో అనుకున్నప్పుడు మాత్రం ట్రైకో క్యాప్ అనే పేరు మనం సెర్చ్ చేసి కొడితే మనకు ఆన్లైన్ మార్కెట్ లో లభ్యమవుతుంది. అయితే మనకు ఆఫ్లైన్ లో మాత్రం మనము డీలర్లను గనక మనం అడిగినట్లయితే వాళ్ళు మనకు స్పెషల్ గా అనేది క్యాప్సూల్స్ అనేది తెప్పించడం జరుగుతుంది అన్నట్టు. అయితే మనం ఒక బాటల్ లో చూసుకుంటున్నట్లయితే మనకు ఒక బాటల్ లో 8 క్యాప్సూల్స్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు.
1: అయితే మరి ఆ పొడి మందుకు బదులుగా వాటికి ప్రత్యామ్నాయంగా ఈ ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్స్ ని విడుదల చేసిండ్రు కదా, మరి దానికి దీనికి తేడా ఏమిటి, మరి ఈ బయో క్యాప్సూల్స్

0: ని వాడడం వల్ల రైతులకు ఏ విధమైనటువంటి లాభాలుంటాయి?
1: అయితే మనము పాత తరహా ఫార్ములేషన్ లో చూసుకుంటే ట్రైకోడర్మా వీడియో వచ్చేసి మనకు పొడి రూపంలో దొరుకుతుంది. దాని యొక్క నిల్వ అనేది ఒకసారి మనం ప్యాకెట్ వేపుకున్నాం అనుకోండి, దాని నిల్వ కాలం అనేది తక్కువైపోతుంది అన్నట్టు, దాని యొక్క క్రియాశీలత తగ్గిపోతుంది. దాని తర్వాత మనకు ఒక కేజీ ప్యాకెట్ మనము రైతు గనక ఒక 10 కిలోలు కావాలనుకున్నాం అనుకోండి, మనకు స్పేస్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. అంటే మనం తీసుకెళ్లడానికి క్యారీ చేయడానికి మనకు ఎక్కువ సమయం పడుతుంది. అదే గనక మనం ట్రైకో క్యాప్ మనము తీసుకుంటే ఒక చిన్న బాటిల్ లో మనకు 8 టాబ్లెట్లు వస్తాయి కాబట్టి ఒక 2 నుంచి 5 ఎకరాల వరకు కూడా మనము ఆ మందును మనం ఈజీగా తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. అయితే ఈ ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్ అనేది మనము హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే నాచారం కంపెనీ వాళ్ళు మన తెలంగాణలో మనకు మాత్రమే సప్లై చేస్తున్నారు. అయితే ఇవి ఈ అన్ని కూడా బయో క్యాప్సూల్స్ అనేటి మనకు అగ్రి ఇన్నోవేట్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ వారు ఏం చేశారంటే మనకి ఎక్కడైతే ఈ ఆల్ ఓవర్ ఇండియా ఛత్తీస్గఢ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా మనకు ఈ క్యాప్సూల్స్ అనేటి వాళ్ళు కంపెనీకి అనేది ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు దీన్ని మనకు ట్రైకో క్యాప్ రూపంలో మనకి బయో క్యాప్సూల్స్ అనేటి మార్కెట్ లో లభ్యమవుతున్నాయి అన్నట్టు.
0: అంటే లాభం చూసుకున్నట్లయితే వృధా కదంటారా?
1: లాభం చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న క్యాప్సూల్ రూపంలో సూక్ష్మ జీవులు అనేవి చాలా ఎక్కువ మిళితమై ఉన్నాయన్నట్టు. అది నీటిలో కరిగినప్పుడు మనకు నేరుగా మనం నీళ్లలో మనము నీటిలో కలిపేసి పిచికారే రూపంలో మనం దాని తర్వాత నీళ్లలో వినియోగిస్తున్నాం కాబట్టి మనకు పొడి మందు కన్నా ఇది కొద్దిగా ఎక్కువ మొత్తంలో మంచిగా సమర్థవంతంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అంటే ధరతో పోల్చినప్పుడు
1: కూడా మనకు ఈ ట్రైకో క్యాప్ అనేది మనకు ధరతో పోల్చుకుంటే కొద్ది ఎక్కువగా ఉన్నా కానీ మనకు ఒక డబ్బాలో చూసుకుంటే 8 క్యాప్సూల్స్ వస్తున్నాయి. అదే మనం 1 కేజీ ట్రైకోడర్మా పొడి ఏదైతే ఉందో 120 రూపాయల కేజీ దొరుకుతుంది. ఆ 1 కేజీ పొడి వచ్చేసి మనకేమవుతుంది అంటే మనకు 1 నుంచి 2 ఎకరాల వరకు సరిపోతుంది. కానీ ఇది మనము 8 టాబ్లెట్లు దొరుకుతాయి కాబట్టి దీన్ని మనం 5 ఎకరాల వరకు కూడా మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ బయో క్యాప్సూల్ ద్వారా.
0: అయితే మరి 1 క్యాప్సూల్స్ ని మనం ఎన్ని రోజుల వరకు వాడే అవకాశం ఉంటది, అంటే ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంటది?
1: అయితే మనం క్యాప్సూల్ అనేది మనం ఈ సంవత్సరం వాడలేదు అనుకుంటే వచ్చే సంవత్సరం కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక జీవశిలీంద్ర నాశనం కాబట్టి కెమికల్ కాదు కాబట్టి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు దానికి. మనం ఎప్పుడైతే ఆ క్యాప్సూల్ ని మనం ఇట్లా విరిచేసి నీళ్ళలో కలుపుకుంటామో అప్పుడే దాని యొక్క క్రియాశీలత తగ్గిపోతుంది. మనము దాని టాబ్లెట్ ని వాడనంత వరకు మనం అలాగే దాన్ని స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, ఒక రూమ్ లో స్టోరేజ్ చేసుకుంటే దాని క్రియాశీలత తగ్గిపోదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక టాబ్లెట్ ని విరిచినాం అనుకోండి ఆటోమేటిక్ గా దాని నుంచి ద్రవం వచ్చేస్తుంది కాబట్టి అది దాని పని అయిపోతుంది. కానీ మనము వాడకుండా విప్పకుండా ఉంచుకున్నాం అనుకోండి మనం వచ్చే సంవత్సరం కూడా మనం క్యాప్సూల్ వాడుకోవచ్చు. కానీ ఇది ట్రైకోడర్మా పొడి మంది అనుకోండి మనం కొద్దిగా తేమ దాకినా కొద్దిగా గాలి కూడా ఎక్కువ వచ్చినా కూడా కొద్దిగా గడ్డ కట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొద్దిగా రంధ్రాలు పడ్డ పొడికి దాని తర్వాత సగం ప్యాకెట్ వాడేసి మనం నెక్స్ట్ ఇయర్ ఇంకొక పంటకు వాడుకుందాం అనుకున్నప్పుడు దాని యొక్క క్రియాశీలత అనేది తగ్గిపోతాయి. కానీ ట్రైకో క్యాప్ ఏంటంటే మనం ఒక్కొక్క టాబ్లెట్ వాడుతున్నాం కాబట్టి మనకు అర్థం అవుతుంది పంటకు ఎంత పడుతుంది అనేది రైతులు. మనం 100 లీటర్లు కలుపుకుంటామా లేకపోతే 200 లీటర్లలో కలుపుకుంటామా ఎన్ని ఎకరాలు అనేది రైతులకు అర్థమైపోతుంది కాబట్టి మనము దాంట్లో మన క్రియాశీలత తగ్గకుండా అంటే ఏమవుతుంది అంటే ట్రైకో క్యాప్ వాడడం వల్ల నేల సంరక్షించుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు భూసారం తగ్గిపోతున్నది, మన కెమికల్స్ ఎక్కువగా మనం వాడడం వల్ల భూసారం తగ్గిపోతున్నది కాబట్టి ఇది ఒక జీవ శిలీంద్రం కాబట్టి మనకు ఆటోమేటిక్ గా మనకు నేలలో ఏవైతే వేరే శిలీంద్రాలతో అది ఆవాసం ఏర్పరచుకుని ఈ తెగులు రాకుండా సమర్థవంతంగా అరికడుతుంది అన్నట్టు.
0: చాలా మంచిదండి అశ్విని గారు, మరి ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్స్ వాడే విధానం గురించి, ఈ బయో క్యాప్సూల్స్ వాడితే కలిగే లాభాల గురించి చాలా చక్కగా తెలియజేసిండు. మరి వ్యవసాయదారులు, ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న వ్యవసాయదారులు మీరు చెప్పినటువంటి పద్ధతిలో ఈ ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్స్ ని వాడి తద్వారా లాభాలు పొందాలని ఆశిస్తూ ఈ ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్స్ వాడే విధానం గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
2: వివిధ పంటల్లో ట్రైకో క్యాప్ బయో క్యాప్సూల్స్ వాడే విధానం గురించి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో పి అశోక్ పెట్టిన ముచ్చట అది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్లి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడొక వ్యవసాయ పాట విందాం.
3: అందమైన పువ్వుల పరిమళాల్ని ఆస్వాదిస్తూ ఒక అమ్మాయి ఆడుతూ పాడుతూ ఈ పాట.

టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట అది. ఇది ఇయ్యలటి ఇల్లు వ్యవసాయం. వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి. వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో నీటి యాజమాన్యం, నీటి కుంటల ఏర్పాటు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటి నచ్చు. ఇంకా రైతు అంతరంగం, పత్తి సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లెట్టి గ్రామానికి చెందిన రైతు మాధస్తు సురేందర్తో ముచ్చటి నచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സ് നിണ്ട. సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్ల వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం కలి ఇందాం. ఇనండి, ఇంటూనే ఉండండి ఆకాశవాణి ప్రసారాలు.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానెట్టి భూమేశ్వర్.
1: ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. నిర్వహణ శ్రీ సలివోజి కృష్ణ శరత్ బాబు, సహకారం మానెటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రేపటి ఉజ్వల భారతాన్ని నిర్మించే శక్తి మన యువత చేతుల్లోనే ఉంది. యువతకు సరైన నైపుణ్యం తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఇదే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ భారత్, కుశల్ భారత్, నైపుణ్య భారతదేశం, సమర్థవంతమైన భారతదేశం అనే నినాదంతో మన దేశ యువతను స్వయం సమృద్ధులుగా మాత్రమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, అలాగే ఉపాధి అవకాశాలను కల్పిస్తూ పిఎం కౌశల్ వికాస్ కేంద్రాలు నేడు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని కౌశల్ వికాస్ కేంద్రంలో ఉచితంగా రకరకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతూ రేపటి సరికొత్త నవభారత నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెబుతున్నారు మన స్థానిక యువత. మరి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారు, వారి మాటల్లోనే విందాం.
3: నా పేరు రసజ్ఞ, నేను మదన్పల్లి నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మనం జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఉండాలి, అవి రాకపోతే ఇక్కడ మనకి నేర్పిస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మనం దాంట్లో షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఒక షీట్ లో ఏదైనా శాలరీ కౌంట్ కావచ్చు, ఏదైనా బడ్జెట్ కావచ్చు, మనం ఇలా క్యాల్కులేట్ చేయాలి. సో మనం క్యాల్కులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటే దాంట్లో షార్ట్ గా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాల్కులేట్ చేయవచ్చు. ఆ ఫార్ములాస్ చెప్తారు, ప్రొజెక్టర్ లో చెప్తారు, అండ్ మనకు ప్రాక్టికల్ గా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. సో ఇది మనకి లైఫ్ లో యూజ్ అవుతుంది, అంటే మనీ పేడ్ కాదు కాబట్టి, ఫ్రీగానే కాబట్టి మనకి కావాల్సిన నాలెడ్జ్ ని మనం నేర్చుకోవచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫర్దర్ లో జాబ్ కి మనం అంటే ఏదైనా పోస్ట్ వస్తే కూడా చెప్తారు, గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రీ వైఫై ఉంటుంది, అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. ఆఫీస్ లో వర్క్ చేయాలి, సిస్టమ్ వర్క్ అని ఇక్కడ నేర్చుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పీజీకి ఇంకా టైం ఉంది. సో ఇది హెల్ప్ అవుతుందని ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కి ఏదైనా హెల్ప్ అవుతుంది అడిషనల్ గానీ నేర్చుకుంటున్నాను స్కిల్స్. లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ లో అయినా కూడా మనకి ఆఫీస్ లో వర్క్ యూజ్ అవుతుందని ఈ మధ్యలో టైంలో నేను నేర్చుకుంటున్నాను. అదృష్టం బాగుంటే ఐటీ జాబ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అయినా సిటీ అయినా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలా మనకి యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఎవరైనా జాయిన్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ.
4: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నమిత పర్సింగ్, బీటెక్, హైదరాబాద్. రీసెంట్లీ ఐ హ్యాడ్ జాయిన్డ్ ఇన్ పిఎంకేకే నిజామాబాద్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ ఎట్ కంటేశ్వర్ బైపాస్ రోడ్. హియర్ ఇన్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ఐ హ్యాడ్ జాయిన్డ్ ఇన్ అప్లికేషన్ డెవలపర్ కోర్స్, వేర్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ లెర్నింగ్ విత్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనింగ్, సెట్టింగ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ రైటింగ్ PowerShell scripts. When comes to programming, we started with Python. Before these, programming basics such as flowcharts, algorithms, indentation and comments, also IDE such as VS Codes. In Python, started with variables, operators, class and object, control statements, conditional statements, concepts such as inheritance, polymorphism, abstraction, encapsulation, also expectational file handling with frameworks. Here the faculty is very good, they provides knowledge, extra skills. సార్ ఇక్కడికి వస్తే మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, మనకు తెలివని కూడా ఈ సార్స్ ఈ ఫ్యాకల్టీ మనకి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ జాబ్స్ కి కానీ ఎక్స్ట్రా స్కిల్స్ కి కానీ. ఇక్కడ స్కిల్ ఇండియా పోర్టల్ లో వీళ్ళు జాబ్స్ కి అప్లికేషన్ చేపిస్తారు, మనకి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ జాబ్స్ కోసము, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఇలా ఇలా అని జాబ్స్ కోసం. గుడ్ సార్, ఇక్కడికి వస్తే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బయట వరల్డ్ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
5: నా పేరు వాసు, మా నాన్న పేరు సతీష్. మా నాన్న చేసే పని ఎలక్ట్రీషియన్ పని. నేను నేర్చుకునేది డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఈడిఓ, ఎక్సెల్, పవర్ పాయింట్. పవర్ పాయింట్ లో ఏదైనా నేర్చుకోవచ్చు, రకరకాలుగా ఎన్నో క్రియేటివిటీ సృష్టించవచ్చు, కొత్తగా ఎడిటింగ్ వేయచ్చు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డిఫరెన్సెస్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తారు. టైపింగ్ ప్రాక్టీస్ ఉంటే 2 మంత్స్ తర్వాత స్పీడ్ అయిపోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నేను ఈ స్కిల్స్ అన్ని నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్దామని చూస్తున్నా. పైథాన్, డిఈడిఓ చాలా ఉన్నాయి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎడిటింగ్ సంబంధించిన అన్ని నేర్పిస్తున్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి స్టార్ట్ కాండి కోర్స్కి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ.

0: I'm Nishita. I'm from Itapalli. Coming to my education qualifications, I completed my degree, learning in domestic data entry operating, typing pro, MS Office, MS Excel, PowerPoint, file and folder. మా సీనియర్ ద్వారానే నేర్చుకుంటున్నా ఇక్కడ. వాళ్ళు అడ్రస్ చెప్పినారు, 1 మంత్ అవుతుంది నేర్చుకోవట్టి. ఫైల్ అండ్ ఫోల్డర్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అందులో టైప్స్, కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ బాగా చెప్తారు. న్యూ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఫ్రీ నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ కోర్స్, ఫ్యాకల్టీ బాగుంది. మార్నింగ్ 9 to 1.
1: నా పేరు నిహారిక. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజన్న. మదర్ నేమ్ ఇస్ చిల్కవ్వ. ఐఎమ్ ఫ్రమ్ మిట్టాపల్లి, లిచ్పల్లి మండల్. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా నిజామాబాద్లో. కోర్స్ PGDC. ఇందులో ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్. ఎక్సెల్లో ఇంకా ఫార్ములాస్ ఉంటాయి, అందులో శాలరీ షీట్, అటెండెన్స్ షీట్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్లో ఇంకా మనం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం, సర్టిఫికెట్స్. ఇక్కడ కౌన్సిలింగ్ సార్స్ బాగున్నారు. దీన్ని నేర్చుకుంటే ఫ్యూచర్ లో జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇది అడిషనల్ స్కిల్. దీని ద్వారా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. అన్ని బాగా నేర్పిస్తారు, ఫ్రీ కోచింగ్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రధానమంత్రి కౌశల కేంద్రం.
2: శిక్షకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారి మాటల్లో.
3: నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఇక్కడ గత సంవత్సరంన్నర నుంచి, 1.5 ఇయర్ నుంచి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. నా రోల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి స్కిల్లింగ్ లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో భాగంగానే నేను ఇక్కడ AI, DevOps, పైథాన్, సి వీటిపైన నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్ అది. సో మరి పెద్ద అప్లికేషన్స్ కాకుండా, మరి చిన్న అప్లికేషన్స్ కాకుండా మిడిల్ లెవెల్ లో అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. సో దీనికి పైన జావా ఉంటుంది. సో జావాకి దీటుగా పైథాన్ కూడా మనం నేర్చుకోవచ్చు. పైథాన్ లో కూడా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అందులో మెయిన్ గా వచ్చేసి డిజాంగో ఫ్రేమ్ వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్. ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ అనేది మీడియం లెవెల్ అప్లికేషన్స్ కి యూజ్ చేసుకోవచ్చు. డిజాంగో అనేది హై లెవెల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కవర్ చేసి చెప్తాము. వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము చెప్పిన తర్వాత మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక వీళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్ చేపిస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాము, నీ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము వీళ్ళకి చేయిస్తాము. వీళ్ళు నౌకరీలో కానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. నౌకరీ ద్వారా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు ఎక్కడైనా రిఫరెన్సెస్ వస్తే కూడా మేము కూడా వీళ్ళని రిఫర్ చేస్తాం. అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి, వీళ్ళ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం బట్టి, స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. విలేజ్ నుంచి వస్తున్నారు, తర్వాత సిటీ నుంచి వస్తున్నారు. విలేజ్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సిటీలో లోకల్లో కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే ఏజ్ విషయంలో కూడా, అంటే మ్యారీడ్ అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఏజ్ తో సంబంధం లేకుండా కూడా నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్ చూడండి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక జాబ్ చేసుకోవాలి అన్నా, మార్కెట్ లో ఉండాలి అన్నా, మనం ఇతరులతో ఎలా డిఫరెన్షియేట్ గా ఉన్నాము, వాళ్ళకి మనకి తేడా అయింది, అది చెప్పేది స్కిల్లింగ్. సో ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్తే మనం టాప్ లో ఉన్నామా బాటమ్ లో ఉన్నామా అని తెలుసుకోవడానికి కావాల్సింది స్కిల్లింగ్. స్కిల్స్ ఉంటే మనకి మనం ముందుగా ఉంటాము. అదే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతిదీ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో బ్యాచెస్ ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా, వాళ్ళ అటెండెన్స్ బేస్ పైన ఉంటుందండి. సో ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా సరే నేర్చుకొని ఏదైనా సాధించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఇది ఒక బంగారు అవకాశం అండి. ఇక్కడికి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి మేము చెప్పినట్లుగా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు నేర్చుకున్నాక కూడా మేము చెప్పకుండానే మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు, అలా ఉంటుందండి. ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాల్లో వచ్చిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ తో వెళ్తున్నారు, మంచి భవిష్యత్తుతో ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇంకోది ఏంటంటే, వీళ్ళకి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ తో విదేశాల్లో కూడా వెళ్లి జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దుబాయ్ గాని, మస్కర్ గాని, ఆర్ ఎల్స్ అరబ్ కంట్రీస్ లో కానీ, తర్వాత ఇజ్రాయెల్లో గాని, మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ లో వీళ్ళు నైపుణ్యం పొంది, సర్టిఫికేట్స్ పొంది బయట దేశంలో కూడా వెళ్ళి కెరీర్ అనేది ప్రారంభించారు. మాకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు.

0: ఇక్కడ వచ్చి మేము స్కిల్లింగ్ నేర్చుకున్నందుకు మేము మా భవిష్యత్తును చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో మీరు కూడా రండి ఇక్కడికి, మీరు స్కిల్స్ అప్డేట్ చేసుకోండి, మీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. థ్యాంక్ యూ.
1: శిక్షకులు మరియు మేనేజర్ శ్రీ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ,
2: నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీకు తెలుసు, ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం నిజామాబాద్ లో ఇండియా టవర్స్ కి అపోజిట్ ఉండే, దాన్ని ఇక్కడ మన కంటేశ్వర్ బైపాస్ మాట్ 4th ఫ్లోర్ కి షిఫ్ట్ చేసామండి. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగాను మన దగ్గర PMKVY గాని DDUGKY అని కోర్సెస్ అనేవి, దాంట్లో భాగంగా PMKVY గాని PMKVY లో అప్లికేషన్ డెవలపర్ గాని డెవాప్స్ గాని డేటా ఎంట్రీ కోర్సెస్ ఉన్నాయి. DDUGKY కి వచ్చేసరికి IoT కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గాని అండ్ JSD జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మనం ఈ PMKVY ఇన్స్టిట్యూషన్స్ లో PM విశ్వకర్మ స్కీమ్ కూడా రన్ అవుతుంది. సో దీనికి గాను ఎవరైతే మీ సేవలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే 5 డేస్ ట్రైనింగ్ అయిపోయి 1 లాక్ లోన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ ని, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని, పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా గానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
3: విన్నారు కదా, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా. సరిగ్గా ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే నైపుణ్యం మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి ఉపాధి దొరికినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. ప్రగతి పదంలో దూసుకుపోతున్న మన దేశం 2047 నాటికి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ఒక వికసిత్ భారత్ గా రూపాంతరం చెందడంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలతో నూతన ఉత్సాహంతో మన యువత ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సలువోజి కృష్ణశరద్బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు మాటల జోరు, పాటల హోరు, అదే ఈ హుషారు. హుషారు ఉంటే మస్తు బాధలు దూరమైతాయి, గందుకే ఎప్పుడు హుషారుగానే ఉండాల, లేకుంటే గి హుషారు వినాల. 100.2 FM నచ్చే గి హుషారు రోజు 8:45 దాకా ఉంటది. అయితే శ్రోతలు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2908 ఇంకో నంబర్ 2300081. ఈ రెండు నంబర్లకల్లి ఏదో ఒక నంబర్ కు ముందు ఆదిలాబాద్ STD కోడ్ నంబర్ 087732 జత చేయాలి. అయితే మీ ఫోన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. నేను ఆర్జే సురకుంటే మమత హుషారులో ముందుగల్లా. బంగారు బుల్లోడు చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు హుషార్లో హుషారైన పాటలు. ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తా లేదా? మీ పేరు, ఊరు? హలో, నీ పేరు చెప్పు. హలో, పేరు చెప్పు, ఊరు పేరు. హలో, వినిపిస్తుందా మీకు నా మాట? హలో, మీ మాట నాకు వినిపిస్తలేదు. మీకోసం ఒక పాట వినిపిస్తా, వినండి. శ్రోతలు, మీరు ఫోన్ చేసినప్పుడు మీకు సిగ్నల్ ఉంది లేని చూసుకొని ఫోన్ చేయండి. ఇక మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 087732 కోర్ నంబర్ని జత చేసి 300081 2959 ఈ రెండు నంబర్లకి దేనికైనా ఒకదానికి ఫోన్ చేయండి.

సాధారణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 2950 81 2301 ఈ రెండు నంబర్లకల్లి దేనికైనా ఒకదానికి 0872 32 కోడ్ నంబర్ని జత చేసి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్, మీ పేరు?
1: మా పేరు అనంతపురం జిల్లా గాలిదన మండలం పాతినపాలి నుంచి సూర్యనారాయణ.
0: సూర్యనారాయణ గారు, ఏం చేస్తారు మీరు?
1: వ్యవసాయం మేడం.
0: ఎంతుంది వ్యవసాయ భూమి
1: మేడం?
0: భూమి ఎంతుంది? వినిపిస్తలేదా మీకు? చెప్పండి. వర్షాలు పడుతున్నాయా అండి మీకు?
1: వర్షాలు లైట్ గా మేడం, ఏం బాగాలేదు మేడం. వచ్చి చినుకులు.
0: అవునా?
1: వర్షాలు విత్తనం కోసం ఎదుర్కొంటున్నా మేడం.
0: ఇంకా విత్తనాలు పెట్టుడు కాలేదా?
1: కొద్దిగా వేసుకున్నారు మేడం. కొంత లెక్క పడితే అంటే కొంత లెక్క పడలేదు మేడం. ఎదుర్కొంటున్నట్లేదు మేడం. వరుణ దేవం కోసం
0: ఈ సంవత్సరం కొంచెం ఆలస్యం అయ్యేటట్టుంది మీకు.
1: అవును మేడం.
0: ఆదిలాబాద్ లో వర్షాలు పడుతున్నాయి మరి. బంద్ కావాలన్నా ఇక్కడ కూడా
1: అవసరమే.
0: అవును అవును, వర్షాలు పడాలా?
1: ఎక్కువ వర్ణదేవుడు,
0: వర్ణదేవుడు కర్ణించాలని కోరుకుందాం.
1: రైతు లేని రాజ్యం ఏడుంది మేడం?
0: లేదు లేదు
1: మేడం,
0: అందరి కడుపులు నిండాలంటే రైతు వ్యవసాయం చేయాల్సిందే.
1: అవును మేడం, చాలా మంది ఆధారపడి.
0: చెప్పండి ఏ పాట కావాలా సూర్యనారాయణ గారు?
1: సుఖదుఖాలు మూవీ మేడం. అందులో మేడంటే మేడ కాదు, గూడు అంటే కూడు కాదని.
0: తప్పకుండా వినిపిస్తాను. వినేసి
1: మన రేడియో వింటున్న వాళ్ళందరి కోసం మేడం.
0: తప్పకుండా.
1: ఓకే బాయ్ మేడం.

0: హలో,
1: హలో మేడం,
0: నమస్తే.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు, ఊరు?
1: మా పేరు వచ్చేసి సంజయ్ మేడం. ఊరు వచ్చేసి సిరిసన గ్రామం, బోరాజ్ మండల్ మేడం. హుషార్ కార్యక్రమంలో మాకు పాట కావాలి మేడం.
0: ఏ పాట కావాలా
1: మేడం?
0: ఏ పాట కావాలా?
1: గంగోత్రి మూవీ నుంచి ఒల్లంగి పిట్ట మెల్లంగి పిట్ట ఉంది కదా, ఆ సాంగ్ కావాలి మేడం.
0: ఏం చేస్తావు సంజయ్?
1: నేను వ్యవసాయం చేస్తుంటాను మేడం.
0: ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో?
1: ఇంట్లో నలుగురం ఉంటాను మేడం, నేను, మా వైఫ్, ఇద్దరు పిల్లలు.
0: పాపల బాబులా?
1: ఒక బాబు, ఒక పాప.
0: ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం చదువుతున్నారు?
1: బాబు వచ్చేసి 5th క్లాస్ చదువుతారు మేడం, పాప వచ్చేసి 2nd క్లాస్.
0: అక్కడనేనా, మీ ఊర్లోనేనా?
1: బాబు వచ్చేసి విలేజ్ కి వెళ్తారు, విలేజ్ స్కూల్లోనే. పాప వచ్చేసి ఎస్ఆర్డి స్కూల్, ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి వెళ్తుంది.
0: ఎట్లా వెళ్తుంది?
1: బస్ మీద మేడం.
0: బస్
1: వస్తాయి.
0: చెప్పు సంజయ్, రోజు వింటావా హుషారు?
1: అవును మేడం, తప్పకుండా మేడం. 8 అయ్యేసరికి ఖచ్చితంగా, పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి హోంవర్క్ చేసి చేసుకున్న తర్వాత, పోయిన నెల అయిన తర్వాత ఖచ్చితంగా 8 నుంచి మొత్తం హుషారు కార్యక్రమం అయ్యే వరకు మొత్తం వింటాను మేడం.
0: కిసాన్ వాణి కూడా వింటూ ఉండండి
1: మేడం.
0: కిసాన్ వాణి కూడా వింటూ ఉండండి, మీకు వ్యవసాయం చేస్తారు.
1: దానికన్నా బిఫోర్ కూడా టైం ఉంటే కూడా ఒకసారి వింటాం, ఎందుకంటే వచ్చిన తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు హోంవర్క్ టైం స్పెండ్ చేసి, భోజనాలు అయిన తర్వాత ఒకవేళ కిసాన్ వాణి కూడా ఉంటే విన్నా, దాన్ని కూడా టైం స్పెండ్ చేసి ఖచ్చితంగా రేడియో మాత్రం వింటూనే ఉంటాం మేడం. టైం దొరికినప్పుడు వింటూ ఉంటాం.
0: మంచి అలవాటు చేస్తుండ్రు పిల్లలకు.
1: అవును,
0: టీవీ యూస్ ఎందుకంటే రేడియో బెటర్ అంటాం.
1: లేదు మ్యామ్, మేము చెప్పండి నుంచి రేడియో వింటాం, మేము ఫ్యామిలీ మొత్తం రేడియో వింటాం మేడం.
0: అవునా?
1: పాప మాట్లాడుతూ ఉంటుంది, మీకు టైం ఉంటే ఇస్తాను అనుకున్నా.
0: ఏం పేరు బెట్ట నీ పేరు?
2: అనుప్రియ.

0: దోస్తులు ఉన్నారా నీకు? ఏడున్నారు? స్కూల్లోనే ఉన్నారా? మీ ఊరు కడలే ఎరా దోస్తులు? అవునా, సరే వెన్నెల ప్రియ, నీ పేరు చాలా
1: బాగుంది.
0: ఆడకూడు ఉన్నారా? రాంపూర్ కాడు వాళ్ళు అమ్మమ్మల్లిలా
1: కాదు, మా ఫ్రెండ్స్
0: ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ? గూడకల్లి రాంపూర్కల్లి కూడా వస్తారా మీ దోస్తులు? బస్సు? ఓహో, ఆ ఊర్లలో కూడా వెళ్తుంది అన్నట్టుగా కదా. వెళ్ళినావా మరి మీ దోస్తుల దగ్గరికి ఎప్పుడన్నా ఆ ఊరికి? తిన్నావా మరి? ఏం తిన్నావు?
1: టమాటా, అన్నం, పప్పు.
0: నువ్వు అన్ని ఆకుకూరలు తింటావా? కూరగాయలు, ఆకుకూరలు అన్ని తింటావా? చక్కని తల్లి వెన్నెల ప్రియ. సరే వెన్నెల ప్రియ, మీకోసం పాటేస్తా, వినేసేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి

0: సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. ఈ హుషార్ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటున్నా అయితే 0873 కోడ్ నెంబర్ని జత చేసి 2951 లేకుంటే 2300081 నెంబర్కు ఫోన్ చేయొచ్చు. జిమ్ లేకపోయినా పర్లేదు, నడవడం ఫ్రీ మెడిసిన్. ఉదయం లేదా సాయంత్రం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నడువు. నడిచేటప్పుడు ఫోన్లో స్క్రోల్ చేయకు, చుట్టూ చూడు. ఇది బాడీకి మాత్రమే కాదు మైండ్కి కూడా ఎక్సర్సైజ్. ఐడియాస్ అన్నీ నడిచేటప్పుడే వస్తాయి. రోజు 8000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకు. ఫ్రెండ్ని తీసుకెళ్తే ఇంకా ఈజీగా అవుతుంది. 30 నిమిషాల నడక నీ 3 స్లీప్ 2 సెట్ చేస్తుంది. కాబట్టి నడకని నడవండి, ఆరోగ్యంగా ఉండండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలు, గి హుషారు కార్యక్రమానికి మీరు కూడా మాట్లాడాలనుకుంటే 0878 32 ఫోన్ నెంబర్ నిజతీసి 2958 1 2 3 0 0 8 1 నెంబర్కు ఫోన్ చేయండి. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే. మీ పేరు, ఊరు?
1: నమస్కారం మేడం.
0: సాయిలింగ్ నుంచి ఉమారానే? నీ పేరు ఉమారా అని మౌనిక రేండా? తల్లిగారింటి కడ ఉమారాని? తల్లిగారింటి కడ ఉమారాని. మరి మీ ఆయన ఏమని పిలుస్తారు నిన్ను? నిన్ను ఏమని పిలుస్తాడు మీ ఆయన?
1: రాణి.
0: వావ్, రాణి అని పిలుస్తాడా? మౌనిక అని వీలు మన ఇంటి నుంచి. మౌనిక, ఎందుకంటే అత్తగారింటి పేరే భర్త వీలాల. అవునా? సరే మౌనిక, ఏ పాట గాల?
1: సమ్మక్క సారక్క నుంచి ఏదైనా సాంగ్ వేయండి.

ఇంతటితోని ఈ ఎల్లటి హుషారుకు టాటా చెప్పేద్దాం. రేపు రాత్రి 8 గంటలకు హుషారుల హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియో లిస్ట్. ఇంకా రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మధురిమలో హాయైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 కు ఆవస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9:15 స్లాట్లో ఢిల్లీ కేంద్రం కలిగిందాం.

0: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂಡಾ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. నవలతో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల, ధారావాహిక పఠనం 56వ భాగం విందాం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
2: డిసెంబర్ మాసం చివరి రోజు, చలితో వేళ్లు కొంకర్లు పోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి శిబిరమే శ్రేయస్కరమని 10 రోజుల క్రితం రామరాజును, కొండదళం ముఖ్యులను ఇక్కడికి తీసుకువచ్చినవాడు లక్ష్మయ్య అయ్యవారే. ఆ స్థలానికి కొన్ని గజాల ముందు జలజలా పారుతూ ఉంటుంది జలపాతం పెద్ద శబ్దంతో. దాని పక్కనుంచి పైకెక్కి కొండ పక్కనుంచి నడిస్తే చిన్న బాట కనిపిస్తుంది. అక్కడ్నుంచి 10 గజాలు వెళ్లాక కొండరాళ్ల వరస, చిన్న కోటల. ఆ లోపలే ఉంది కంపమానుపాకలు గ్రామం. అక్కడ నిర్మించుంచారు ఒక పూజ బస. రామరాజు నులకమంచం మీద మోచేతుల మీద వాలి ఉన్నాడు వెనక్కి. దాని పక్కనే వెదురు బొంగులతో చేసిన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు కూడా లక్ష్మయ్య. పిడికిరి బిగుస్తున్నారు లేని నవ్వును తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు లక్ష్మయ్య. అది అనూహ్యం కాదు కదా అయ్యవారు, నిబ్బరంగా అన్నాడు రామరాజు.
3: మిమ్మల్ని పట్టించిన వారికి ఇనాం ప్రకటించింది స్వామి ప్రభుత్వం, చాలా బాధగా ఆవేశంతో అన్నాడు ఒక మునసబు.
2: ఒక్క నిమిషం మౌనం. తరువాత అన్నాడు రామరాజు, ఇది ఇక్కడితో ఆగుతుందని కూడా నేను అనుకోవడం లేదు. 2 నెలల క్రితం మన్యంలో ఎవరి దగ్గర ఆయుధాలుండకూడదని చాటింపు వేయించారు. ఇప్పుడు ముఠాదారులను, మునసబులని బెదిరిస్తూ ప్రకటనిచ్చారు అన్నాడు కూడా లక్ష్మయ్య.
3: సరే, అంతా విందాం, చదవండి మీరే అన్నాడు రామరాజు. గొంతు సవరించుకుని చదవడం మొదలుపెట్టాడు లక్ష్మయ్య. ప్రకటన 1. గూడెం తాల్కు, ఎల్లవరం తాల్కు, రంపచోడవరం తాల్కులో ఉన్న ముఠాదారులు, విలేజీ మేజిస్ట్రీటులు, విలేజీ మునసబులు, ఇజారాదారులు, భూఖామందులు, రైతులు, గ్రామస్థులు అందరికీ మహారాజరాజశ్రీ ఏజెన్సీ డివిజన్ ఏజెన్సీ కమిషనరు దొరవారు ప్రచురించే ప్రకటన ఏమనగా, 2. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో దిగువ నుంచి అల్లూరి శ్రీరామరాజు అనేవాడు పైని చెప్పబడిన తాలూకాలలో నుంచి 200 మంది మనుష్యులు సహాయముతో గవర్నమెంటు వారి మీద పితూరీ చేసినాడన్న సంగతి మీకు అందరికీ తెలిసేయున్నది. సదరు పితూరీదారులు 3 స్టేషన్లు కొట్టి తుపాకులు, మందుగుండు సామానులు దోచుకొని గవర్నమెంటు వారి మీద దండెత్తినారు. వాళ్లు అనేక పర్యాయములు పోలీసు వారి మీద ఫైరు చేయడమే గాక ఒకమారు 2 ఇంగ్లీషు పెద్దదొరలను చంపివేసినారు. ఇంకా ఇతరమైన అక్రమములు కూడా చేసినారు. ఈ పితూరీ మొనగాడు అయిన శ్రీరామరాజు గవర్నమెంటు పటాలములను అతి సులువుగా ఓడించి పై

కాలకు రాజును అవుతానని బహిరంగముగా చాటినాడు. ఇంతవరకు కొంచెము మంది తప్ప యావన్మంది ముఠాదారులు, గ్రామ మేజిస్ట్రేటులు, విలేజి మునసబులు, ఇజారాదారులు, భూఖామందులు, రైతులు, గ్రామస్థులు, పోలీసు వారికి ఏమీ సహాయం చేయడం లేదు. సహాయము చేయకపోవడము సరిగదా? అనేక మంది ముఠాదారులు, గ్రామ మునసబులు, ఇజారాదారులు, భూఖామందులు ఏకమై పితూరీదారులకు బియ్యం వగైరా సప్లైలు ఇవ్వడం, వాండ్ల సామానులు మోయడము, వాండ్ల సమాచారం, వాండ్ల జాడలు తెలియకుండా దాచిపెట్టడము, కొండలలో వాండు దాగుందుకి వీలైన స్థలములు చూపించడము వగైరా పనులు చేసినారు. అందుచేత పితూరీదారులకు సాయము చేసిన వాండ్లపైన ఈ దిగువ చర్య జరిగించబడినది. పితూరీదారులకు సాయము చేసినందుకు మాకారము ముఠా గవర్నమెంటు వారు తీసుకున్నారు. ఆ ముఠాదారుని శిక్షించి జైలులో పెట్టినారు. అలాగునే పితూరీదారులకు సాయము చేసినందుకును, పితూరీదారుల విషయమై సమాచారం ఇవ్వనందుకును చిట్టింపాడు గ్రామ మున్సబు శిక్షించబడ్డాడు. కొంతమంది ముఠాదారులు నౌఖరి నుండి మన్నా చేయబడ్డారు. పితూరీదారులకు సాయం చేసినందుకు గంగరాజు మాడుగుల ముఠాదారు పైనిన్ని, దామనాపల్లి గ్రామ మునసబు పైనిన్ని కేసులు చేయబడినవి. 3/6/1922 తేదీని పితూరీదారులను పోలీసు వారు 2 మాటలు ఓడించి 13 మంది పితూరీదారులను చంపివేసినారు. అనేక మందికి గుండు దెబ్బ తగిలి పట్టుబడ్డారు. దీనిని బట్టి ఏమి అగుపడుతుందంటే, గవర్నమెంటు పటాలములను ఎప్పుడూ ఓడించి వేస్తాను, పితూరీదారులకు గుండు దెబ్బ తగలదు అని శ్రీరామరాజు మీకు చెప్పిన మాటలు అబద్ధాలని తెలియవస్తుంది. అయినప్పటికీ ఇంకా చాలామంది పితూరీదారులు తుపాకులతోటి, మందుగుండు సామానుతోటి పోలీసు వారికి దొరకకుండా తప్పిపోయినారు. వాండ్ల జాడలు విషయమై ఇంకా సమాచారం ఏదీ దొరకడం లేదు. పై తాల్కులోయున్ను గ్రామస్థులు ఇంకా వాళ్లకు సాయం చేస్తూయున్నారు. పోలీసు వారికి అందరూ పితూరీదారులను అప్పగించితేనే తప్ప పోలీసు వారు ఈ దేశము విడిచిపెట్టి వెళ్ళుటకు వీలు లేదు. 4. పితూరీదారులు వేగిరము పట్టుబడుగాను గవర్నమెంటు వారు ఈ దిగువ బహుమతులు అనగా ఇనాములు ఇచ్చుటకుగాను హుకుముదయ చేసినారు. అల్లూరి శ్రీరామరాజుని పట్టుకుంటే 1500 రూపాయల ఇనాము. గనర్లపాలెం కాపురస్థుడు గాం గంతన్నదొరను పట్టుకుంటెను 1000 రూపాయలు ఇనాము. గనర్లపాలెం కాపురస్థుడు గాం మల్లుదరను పట్టుకుంటే 1000 రూపాయలు ఇనాము. ముఖ్యమైన ఏ పితూరీదారునైనా పట్టుకోవడము గాని లేదా వాడి విషయము గతినా సమాచారం ఇచ్చి పట్టించడము గాని చేస్తే అటువంటి ఒక్కొక్క ముఖ్యమైన పితూరీదారు విషయము 50 రూపాయలు ఇనాము. 5. ఒక్క పోలీసు తుపాకీ గాని, ఒక బళ్ళారి తుపాకీ గాని అప్పగించితే 50 రూపాయలు ఇనాము. ఈ మీద చెప్పిన బహుమానములు ఇస్తామన్నప్పటికీ ఈ దేశ ప్రజలు తగిన సహాయం చేయకపోయినా, పితూరీదారులను అప్పజెప్పకపోయినా, నియమింపబడిన గాని సంబంధము కలిగినా గాని పితూరీదారుల విషయము తగిన సమాచారము ఇవ్వకపోతే వాళ్లందరిపైన కఠినమైన చర్య జరిగించబడుతుంది. అందరూ నమ్మవలసింది. ఎలాగంటే పితూరీదారులు అందరినీ అప్పజెప్పడము గాని లేదా పితూరీదారులు పట్టుబడేటట్టు పోలీసు వారికి సమాచారము ఇవ్వడము గాని, ఈ 2 పనులు జరిగే వరకు పోలీసు వారికి కంచర గాడిదలకు, ఏనుగులకు వగైరా అయ్యేటటువంటి ఖర్చులన్నీ కట్టి పుచ్చుకోబడును. ఇదిగాక ఇంకా హుకుములు మన్నించనటువంటిని, సాయము చేయనటువంటిని ముఠాదారులు తాల్కు ముఠాలు గవర్నమెంటు వారిచే తీసుకోబడును. గ్రామ మున్సబులను ఏజెన్సీ వారెంట్లపైని, ఏజెన్సీ నుంచి పైకి పంపివేయుటకును క్రిమినల్ ప్రొసీజరు కోడ్డు సెక్షను 44, 45 ఇంకా ఇతర సెక్షనుల ప్రకారం మున్సబులను, భూఖామందులను, రైతులను అరెస్టు చేసి కేసులు వేయబడును. ఎందుకంటే పితూరీదారులు యొక్క జాడలు విషయము తగిన సమాచారము ఇవ్వనందుకుగాను ఈ పై కేసులు చేయబడును. 6. కొంతమంది పితూరీదారులు యొక్క జాబితా ఇందులో జతపరిచినాము. ప్రతి ముఠాదారు, ప్రతి ఇజారాదారు, ప్రతి గ్రామ మున్సబు
ఆ గ్రామాలు

పితూరిలో కలిసినటువంటి పితూరీదారుల పేర్లు తక్షణం రిపోర్టు చేయవలసినదని ఇందుమూలముగా కఠినముగా ఉత్తర్వు చేయడమయ్యింది. ఇదిగాక ప్రజలకు ఇదివరకు గాని ఇప్పుడు గాని ఉన్నటువంటి ఎటువంటి బాధలు అయినప్పటికీ తెలియజేసుకున్న యడల కమిషనరు వారు తక్షణం తగిన దర్యాప్తు చేసి న్యాయం ఇప్పిస్తారని ఇందుమూలముగా తెలుసుకోవలసినది. సంతకం జేఆర్ హిగ్గిన్స్, ఏజెన్సీ కమిషనర్, 29/12/1922. చివాల్న లేచి నిలబడ్డాడు రామరాజు. పూర్తిగా ఆరిన పొడవాటి వెంట్రుకలు భుజందాకా వేలాడుతున్నాయి. భ్రుకుటి మధ్యనుంచి పాపిడిదాకా ఉన్న కుంకుమ బొట్టు కొద్దిగా చెదిరి ఉంది. ఇక యుద్ధం విశాఖమన్యానికి, బ్రిటిష్ మకుటానికి మధ్య జరుగుతుంది. ఇది మనం ఎత్తుకోబోతున్న పెద్ద భారమే. ఆ వాస్తవాన్ని అంగీకరిద్దాం. మనం చనిపోవలసి వస్తే చనిపోదాం కూడా, కానీ మన హక్కును రక్షించుకునే ప్రయత్నంలో చనిపోవాలి. అది జీవితం అనిపించుకుంటుంది, జీవిత పరమార్థమవుతుంది. రామరాజు, గంతన్న, మల్లు ఈ ముగ్గురి తలలు తెగిపడితే ఉద్యమం నిలిచిపోతుందా? భ్రమ. గ్రామాల మీద శిక్షాశుంకం విధించారు. అంటే పొత్తిళ్లలో బిడ్డ మీద కూడా రాజద్రోహం ముద్ర వేశారు వీళ్ళు. వాడు ప్రకటించినవి ఇనాములు కాదు, ఇవ్వజూపుతున్న లంచాలు. సహకరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాడా? అయితే ఇంకా పోరాడుదాం, ఇంకా పోరాడుదాం. ఒక మాట చెబుతాను, మనం పోరాటం విరమించే దశను దాటి ఎంతో దూరం ముందుకొచ్చేశాం. వెన్నుచూపే ఆలోచనకు కూడా తావులేనంత భీకర పోరుకు మనకై మనమే చేరుకున్నాం. పోరాటం ఆపితే అందుకు ముష్టిలా పడే జైలు కూడా నాకు అవసరం లేదు. అంతకంటే పోరాడి మరణిస్తాను. దేనికోసం ఈ పోరాటం? దేనికోసం ఈ తెగింపు? మన బతుకుల కోసమేనా? మీ బిడ్డల కోసమేనా? కాదు, మన బతుకుల కోసం, బతుకునిచ్చే అడవి కోసం కూడా. అందుకే నాకై నేను సమాధానపరుచుకుంటూ ఉంటాను. ఇక ఈ పోరాటం ఆపగలమా మరి? ఆగుతుందా మరి అని. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, ఒంజేరి, దామనాపల్లి, అడ్డతీగల, రంపచోడవరం, పాడేరు, తూరమామిడి, లక్కవరపుకోట, 10 విజయాలు మనం సాధించాం. మన దురదృష్టం, పెద్దగడ్డపాలెం, లింగాపురంలో మనం విజయం సాధించలేకపోయాం. 10 విజయాల ముందు ఒక అపజయం ఎంత అని నేను అనను. ఆ అపజయంలోనూ త్యాగం ఉంది. అది మన సోదరులది. సవినయంగా చెబుతున్నాను, యుద్ధంలో గెలుపోటములు ఉంటాయి. ఒక యుద్ధంలో మనం కూడా అపజయం చూశాం. అయినా ఒక్కటి మాత్రం గుర్తించాలని కోరుతున్నాను, కొద్ది తుపాకీలే ఉన్నా ఈ గోచిపాత రాయుళ్ళు, ఈ బక్క ప్రాణులు, బాణాలు, శూలాల సాయంతో సాధించిన ఈ 10 విజయాలు గొప్పవా? బలిసిన శరీరాలతో, యూనిఫారాలతో, కాలికి బూట్లతో, తలలకు ఉక్కు టోపీలతో, ప్రపంచ యుద్ధపు ఆయుధాలతో వచ్చి సాధించిన ఒకే ఒక్క విజయం గొప్పదా? వాళ్ల సాహసం జీతంతో వస్తుంది, మన సాహసం జీవితం కోసం నిరంతరం జన్మిస్తూనే ఉంటుంది. వాళ్లవి తుపాకీ గొట్టంలో ఉంచితే పేలే గుళ్ళు, మనవి నిరంతరం మండే గుండెలు. ఇక కొండలను దాటి దాటి వెళ్ళి అక్కడ స్టేషన్లు కొడదాం, ఆయుధాలు తెచ్చుకుందాం అన్నాడు రామరాజు. మీ వెంటే మేమంతా స్వామి అన్నాడు మల్లన్న లేచి ఉద్విగ్నంగా. అక్కడ ఉన్నవాళ్లంతా లేచి నిలబడ్డారు. మల్లుదొరకు మద్దతు అన్నట్టు, అల్లూరి శ్రీరామరాజుకి జై, వందే మాతరం, మనదే రాజ్యం. హలో, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్, హెడ్ క్వార్టర్స్. అవతల నుంచి ఈవినింగ్ కంఠం. హలో కేడీపేట, క్యాంప్ ఓవా, ఈవినింగ్. ఏమిటి అన్నాడు ఫర్బీస్. స్పెషల్ కమిషనర్ బయలుదేరి చాలాసేపు అయింది, జాగ్రత్త, చాలా ఘాటికుడు, కొంచెం తేడా వచ్చినా చీల్చి చెండాడుతాడు. ఓవా, ఈవినింగ్. తెలుస్తూనే ఉంది, ఓవా, ఫర్బీస్. సరే, రామ్రాజ్తో ఇంకా ఎవరు పట్టుబడ్డారు? ఇంకా ఎవరా? ఒక్క రామరాజే దొరికాడంటున్నారు కదూ.
वखड़ने का।

0: అరెస్టు చేసింది. మిగిలిన వాళ్ల గురించి ఎవరూ అనలేదు ఇంతవరకు. ఇంత పెద్ద రెబెలియన్ నడిపినవాడు చివరికి ఒక్కడైపోయాడా? ఇది ఎలా సాధ్యం? ఆశ్చర్యంగా అడిగాడు ఈవ్లింగ్.
1: ఆకుపచ్చ సూర్యోదయం మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 56వ భాగం. అది రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివినది సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇదే భాగాన్ని రేపొద్దుగల 8:45 వినొచ్చు. రేపు రాత్రి 9:30 బాసరుచులు ప్రముఖ కవి జరుక్ శాస్త్రి కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మనసుకు నిండైనా చెవికి ఇంపైనా వాద్య సంగీతం ఇద్దాం. చెవికింపులో నవీన్ స్వర రచనలు విందాం.

చెవికింపు నవీన్ స్వరరచన లవి. రేపు రాత్రి 9:40 ఫిలిమీగానే హిందీ సినిమా పాటలు వినొచ్చు.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మావ గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మరసకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం మూడవ భాగం విందాం.

0: चरित्र पो
1: अनिचा काटी मोहन
0: राजा जोड़ी तवेलन माना।

అనివి పేడి పుడతా పేడి పుడతాస్కే నార్మే నగుర్ సంది ఖుషి ఆతిర్ రాజన్ మాత్రం పుత్ర సంతనం సిల్వేకే బతి ఇన్కే మాత్రం ఇచ్చోర్ శోభత పేడి ఆతంజరే వెయి బాయి ఆయి బాయి సంధిర్ ఖుషి ఆతిర్ అని రాజనరోన్ భాన్ వాసిర్ మంతిర్ వాతిరని మానే నుంది కాంతుంగంతిర్ వెయిలోక భేకి ధందకీసిర్ మంత బాలో బాల్ ఖుషి ఆతిర్ రాజనరోన్ అని మొడు సబతుంగ్ మొడు కొయితాంగ్ సియో రోజుకున్న పాచివికీతాం చూడా పేడిని పాచివికీతాం అని ఏడు రోజుకుని ఏతు తేనవాళ్ళు కాయదా వడకసరమంతా చూడ వేయలో

గుడిహత్నూరు మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించిన ఇంద్రాయి కథాగానం మూడవ భాగం అది. మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం పండిత్ బస్వరాజ్ రాజ్గురు గాత్రం వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ. తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొల్పు, సేవ నేపథ్యంలో మంద్రంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేటదాకా హాయన పాటలు వింటూ హాయిగా నిద్ర వండి నేను మీ రేడియోస్కి సురుకుంటే మమత. ఇప్పటి మధురిమల మంచి మాటలు వింటూ హాయన పాటలు విందాం. వీర విహారం చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివారా లేదా గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడ్డారా అనే అంశాలపై మీ ఉత్తమ పెంపకం ఆధారపడి ఉండదు. వారి జీవితంలో ఏ స్థాయికి చేరారనే దానికంటే ఎలాంటి వ్యక్తులుగా మారారు, ఇతరులతో ఎంత మర్యాదగా ప్రేమగా ప్రవర్తిస్తున్నారనేదే మీ పెంపకానికి అసలైన నిదర్శనం.

మీరు ప్రశాంత జీవనాన్ని కోరుకుంటున్నారా? అయితే జీవితంలో ఎదురయ్యే సమస్యలను అవి చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోండి. సమయం గడిచే కొద్దీ సమస్యలు పెద్దవవుతాయి. పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వెళ్ళడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులే విస్మరించలేని తీవ్ర సమస్యలుగా తయారవుతాయి. బావా మరదళ్ళు చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు మధురిమ హాయైన పాటలు. అన్యాయం బలవంతుడికి జరిగినా బలహీనుడికి జరిగినా ఫలితం ఒకటే ఉంటుంది. బలవంతుడు తను ప్రతీకారం తీర్చుకున్నాననుకుంటాడు, కానీ ఇద్దరి విషయంలో ప్రతిఫలం అందించేది కర్మే. నీ తప్పు లేకపోయినా నిన్ను ఎవరైనా బాధ పెడితే, నీవు బలహీనుడైనా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది.

అంతా బాగుండాలి, అందరం బాగుండాలి, అన్నీ బాగుండాలనుకోవడం చాలా మంచిది. అలా అనుకోవాలని చాలామంది పరిశోధకులు, మనస్తత్వ నిపుణులు చెప్తున్నారు. ఏడుపు ముఖం పెట్టకుండా ముఖాన చిరునవ్వు పులుముకోండి అని చెప్తున్నారు. నవ్వితే వందలు వేల ప్రయోజనాలు ఉంటాయనట్టున్నారు. కళ్ళతో కాలం గడపండి, ఎంత పెద్ద కళైనా కనండి, మీరు అనుకున్నది సాధించండి, సానుకూలమైన ఆలోచనతో ఉండండి.

ఇది మనబాస మనయాస మనయ ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. మీరు వింటున్నారు మధురిమలో చివరిగా భాగ్యరేఖ చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఇంతటితో ఈనాటి మధురిమ సమాప్తం. రేపు రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వినొచ్చు. ఇంకా రేపొద్దు గల 8:45 సింగిల్లో సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియోని ఇస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆకాశం మేఘావృతంగా ఉండి తేలికపాటి వర్షం పడ్డది. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉండి, రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 80% ఉంటుంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్లా 7:15 అమటల సంగతులలో బాణం పదిలం. వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు చికిత్స నివారణ. ఆదిలాబాద్ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగల గజానంతో ముచ్చటి నచ్చు. ఇంకా బోనాల పండుగ విశిష్టత. కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం. ఇంకా న్యాయం చట్టం, మహిళకు ఆస్తిలో హక్కు గురించి ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది రజిత రెడ్డితో ముచ్చటి నచ్చు.

రేపొద్దామట్ల 6:20 పల్లె పదాలల్లో ఆదిలాబాద్ పట్టణంలోని దర్శనాపూర్ హనుమాన్ నగర్ కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు, మావుల మండలం వాగపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు రెండవ భాగం వినొచ్చు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణిల వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో నీటి యాజమాన్యం, నీటి కుంటల ఏర్పాటు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటినచ్చు. ఇంకా రైతు అంతరంగం, పత్తి సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లిటీ గ్రామానికి చెందిన రైతు మాదస్తు సురేందర్తో ముచ్చటినచ్చు.

ఆకాశవాణి సమయం 11:06 దాటి 4 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 ఎఫ్ఎం బ్యాండ్లో, అలాగే న్యూస్ అండ్ ఏఐఆర్ లైవ్ యాప్లో రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.